0: Good behavior and bad behavior is found in all human beings. But outside it is not seen, it is not visible. But the fruits of their action is bound to occur to everyone in the next birth without any uncertainty.
1: జీర్ణకోశాలు దేహాలనెవరు చేర్చే జీర్ణకోశాలు దేహాలనెవరు చేర్చే జనన మరణాలు ఎవరుచే జరుగుచుండు వాణి వెతుకంగా నేర్చెడి.

0: the one who has put into the human system the digestion power and principles, the one who has conferred on human beings the birth, death and such other changes. It is necessary to search him who is behind all these outward occurrences and appearances. Do not forget this good and very beneficial word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: Sarvamun kadalan nechidi kala murti ki namaskaram annadu Bhartruhari.
0: Bhartruhari has declared that I offer my namaskar and prostrations to the person who is making everything move in on account of time.
1: Kalam chala amoghamainatuntidi.
0: Time is extremely precious.
1: అమోఘమైన కాలమును అరక్షణమైన కూడాను వ్యర్థము గావించరాదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ హాఫ్ ఎ సెకండ్ ఆఫ్ సచ్ ప్రెషియస్ టైమ్.
1: కాలము కాలవాహిని.
0: టైమ్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ కంటిన్యూయస్ ఫ్లో.
1: ఈ పవిత్రమైన కాలమును సర్వులను అనుసరించవలసినదే కాని కాలము ఎవరిని అనుసరించదు.
0: ఎవరీ వన్ హ్యాస్ టు ఫాలో this dictates of the sacred time. Time will not obey the commands of others.
1: Atti kala swarupude paramatmudu.
0: Paramatma is verily the embodiment of such a time.
1: Kala swarupudaina paramatmani satkarma cheta atani pondi atani anugrahamulaku paatrulai jeevitamu saarthakam chesukovatam atyavasaramu.
0: It is extremely essential to sanctify our life by using all our deeds in such a sacred way that we can earn the grace of the Lord who is the very embodiment of time.
1: Pavitramaina kirtini arjinchinatundi Bharat Deshamu.
0: Bharat, which has earned such reputation and fame,
1: prapancha kirtini sambadhinchinatundi Bharat Deshamu.
0: It has earned such fame the world over.
1: Ee yokka jagat vyaptini gavinchinatundi yokka Bharatiya samskruti.
0: Bharatiya culture, which has spread to all corners of the world.
1: Kalam cheta maraka.
0: It is not going to change by change of time.
1: Charitra cheta mayaka.
0: It is not going to be affected by events.
1: Pralayam cheta tarugaka.
0: It is not going to be destroyed.
1: Srutti cheta perugaka.
0: It is not going to be created further.
1: Ye nitya satyamaite unnado aa nitya satyamunaku.
0: This is eternal truth which does not change.
1: Pratirupame bharatiya samskruti.
0: And to that particular principle, Indian culture is only a reflection and an image.
1: Yajna yagadi kratavulu.
0: There's different types of sacrifices like
1: yajna. Ee samskruti yokka pratibimbamule.
0: These are all the reflected images of this Bharatiya
1: culture. Yajna manaka emiti?
0: What do you mean by sacrifice?
1: Edo 10 mandi rutvikulu cheri.
0: It is not of 10 rutviks coming together.
1: Sarvamunu ahuti gavinchatamu.
0: Offering the harati.
1: ఋగ్వేదం చేత మంత్రములను ఉచ్చరించటము.
0: చాంటింగ్ ది మంత్రాస్ ఫౌండ్ ఇన్ ఋగ్వేద.
1: యజుర్వేదం చేత స్వాహము గావించటము.
0: అండ్ ఆఫరింగ్ స్వాహ మంత్రాస్ ఫౌండ్ ఇన్
1: యజుర్వేద. సామగానం చేత భగవంతుని ఆహ్వానించటము.
0: వెల్కమింగ్ ది వేరియస్ డైటీస్ త్రూ సామవేద.
1: ఇది మాత్రమే కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ది మీనింగ్ ఆఫ్ యజ్ఞ ఆర్ సాక్రిఫైస్.
1: మానవుడు ఆచరించేటువంటి సమస్త కర్మముల యొక్క ఫలితమును భగవత్ అర్పితము గావించటమే యజ్ఞము.
0: ఆఫరింగ్ all the deeds of man as an offering to the Lord is the real yajna.
1: Sarva karma bhagavat prityartham. Manavudu chese prati karma kudanu bhagavat karma ga visvasinchali.
0: Every action performed by man must be considered as an offering to the Lord and the Lord's work itself.
1: Adi chinnadi kani peddadi kani.
0: Be it a small one or be it a big one.
1: Adi laukikam kani aamushmikam kani.
0: Be it worldly or the other worldly.
1: ఇది కేవలం ప్రవృత్తికి సంబంధించినది కానీ లేక నివృత్తికి సంబంధించినటువంటి కానీ.
0: ఇట్ మే బి అసోసియేటెడ్ విత్ ది యాక్షన్ ది ప్రవృత్తి ది నాన్ యాక్షన్ నివృత్తి.
1: జడమైన చైతన్యమునందు మానవత్వుడు ఆశించేటువంటి సమస్త కర్మలు కూడాను భగవత్ ప్రీత్యార్థము గావించేటువంటివి.
0: ఆల్ ది యాక్టివిటీస్ పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఇనర్ట్ అండ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎవ్రీథింగ్ మస్ట్ బి ఆఫర్డ్ యాజ్ అన్ ఆఫరింగ్
1: ఒక ఆచార్యుడే.
0: ఎవరి హ్యూమన్ బీయింగ్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్
1: ప్రతి వ్యక్తి కూడాను ఒక ఋత్వికుడే.
0: ఎవరి హ్యూమన్ బీయింగ్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఋత్విక్.
1: ప్రతి వ్యక్తి కూడాను బ్రహ్మస్వరూపుడే.
0: ఎవరి హ్యూమన్ బీయింగ్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ.
1: జగత్తులో కనిపించేటువంటి సమస్త వస్తువులు కూడాను దైవం యొక్క ప్రతిబింబములే.
0: ఆల్ ది ఆబ్జెక్ట్స్ యు ఫైండ్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: భగవంతుడు సర్వత్రా నిండినటువంటి వాడు.
0: గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్ ఫౌండ్
1: సర్వము భగవంతుని యందే ఉండినటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఫౌండ్ ఇన్ గాడ్.
1: సర్వమునందు భగవంతుడు ఉండేటువంటి వాడు.
0: ఇన్ ఎవ్రీథింగ్ ఆల్సో గాడ్ ఈజ్ ఫౌండ్.
1: దీనిని పురస్కరించుకుని ఏ వేదములు అంతర్బహిర్త సర్వవ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల ఉండినటువంటి వాడు నారాయణుడే.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాస్ హావ్ డిక్లేర్డ్ that both inside and outside and everywhere only narayana is found.
1: antati samipamulo undinatvanti bhagavantuni manavudu gurtinchukolegapothunnadante karanam enti?
0: God who is so close to man has not been recognized by man. What is the reason for this?
1: sarva karmalu kudunu pavitramainaviga nirupinchi tat phaltamulu bhagavat arpitamu gavinche nimittamai upanishattulani tasmai namaha karmane అనేటువంటి యొక్క వాక్కుతో గర్జించినటువంటి ఉపాయం ఆచరించేటువంటి సమస్త కర్మలు కూడా పరమాత్మని ప్రీత్యార్థమైనటువంటి కర్మలుగా ఉండాలి అని ఆశించటం.
0: ఉపనిషత్స్ హావ్ డిక్లేర్డ్ ఇన్ ది లైట్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది యాక్షన్ దట్ యు షుడ్ కన్సిడర్ ఆల్ యువర్ యాక్షన్ యాజ్ అన్ యాక్షన్ పర్ఫార్మ్డ్ ఫార్ ప్లీజింగ్ ద లార్డ్.
1: అయితే భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడు?
0: ఇన్ వాట్ ఫారం డూ యూ ఫైండ్ గాడ్?
1: సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. భగవంతుడు సత్య జ్ఞానమనంత స్వరూపుడై ఉంటున్నటువంటి వాడు.
0: గాడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫినిటీ.
1: సత్యమనగా కేవలము చూచినది చూచినట్టుగా, చెప్పినది చెప్పినట్టుగా, పలికినది పలికినట్టుగా పలకటం మాత్రమే సత్యము కాదు.
0: ట్రూత్ షుడ్ నాట్ బి మిస్టేకెన్ టు మీన్ టెలింగ్ థింగ్స్ యాజ్ యు హావ్ సీన్ ఆర్ యాజ్ యు హావ్ హర్డ్ ఆర్ యాజ్ యు హావ్
1: ప్రాకృతమైనటువంటి సత్యము.
0: దిస్ ఈజ్ ఓన్లీ వన్లీ ట్రూత్.
1: ఇది నిజమైనటువంటి సత్యము.
0: ది ట్రూ ట్రూత్ రియల్ ట్రూత్
1: త్రికాల భాగ్యమైనటువంటిది.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ ది
1: ఏ కాలమునందు మార్పు చెందినటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ బై ఎనీ చేంజ్ ఆఫ్ టైమ్.
1: ఇది త్రికాలము త్రిలోకము త్రిగుణములు ఎందుకును సాక్షాత్ ఆకారమును ధరించి మార్పు చెందక ఉండేటువంటి యొక్కది సత్యము.
0: ఇట్ హాస్ ఫౌండ్ ఇట్సెల్ఫ్ ఇన్ ఎ పర్టికులర్ ఫారం ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ ఇన్ ఆల్ ద త్రీ గుణాస్ అండ్ ఆల్ ద త్రీ.
1: ఇది సత్యస్వరూపిని గుర్తించుకున్నట్టుగా మనం సత్య మార్గంలో ప్రవేశించాలి.
0: టు రికగ్నైజ్ సచ్ ట్రాన్సెండెంటల్ ట్రూత్ వీ షుడ్ ఎంటర్ ఇన్ టు ద పాత్ ఆఫ్ ట్రూత్ ఇట్సెల్ఫ్.
1: మార్పు చెందినటువంటి సత్యాన్ని మన హృదయంలో చిత్రించుకోవాలి.
0: వీ షుడ్ పిక్చర్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ ట్రూత్ విచ్ డస్ నాట్ అండర్గో ఎనీ.
1: దాని ప్రతిబింబం చేతనే మన ఈ జగత్తులో మనం ప్రయాణం చేయాలి.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది రిఫ్లెక్టెడ్ లైట్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ దిస్ వరల్డ్.
1: జ్ఞానము, జ్ఞానం అనగా ఏమిటి?
0: జ్ఞానం నాలెడ్జ్. వాట్ డూ యూ మీన్ బై నాలెడ్జ్?
1: ఈ జ్ఞానమనగా చైతన్యమే కాని
0: నాలెడ్జ్ ఈజ్ కాన్షియస్నెస్.
1: జ్ఞానమనేటువంటిది సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానములతో కూడినటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ ఓన్లీ విత్ ది చేంజింగ్.
1: చైతన్యం సర్వత్రా ఉంటున్నది.
0: కాన్షియస్నెస్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: మానవుని కదిలించున్నది, వృక్షములను ఆడించున్నది, పురుగులను నడిపించున్నది, సర్వం కూడా చైతన్యమే.
0: ఇట్ ఈస్ దిస్ కాన్షియస్నెస్ విచ్ మేక్స్ మ్యాన్ మూవ్ which makes the trees also live and which makes
1: అంటి చైతన్య స్వరూపుని త్యాగరాజు కూడా చెప్పాడు. చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మీద వెలచి ఉండే బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా.
0: ద సేమ్
1: భగవంతుడు సర్వ ప్రాణులు ఎందుకును సమస్త వస్తువులు ఎందుకును చైతన్య స్వరూపుడై నిరూపిస్తున్నాడు.
0: త్యాగరాజు ఆల్సో హాస్ డిక్లేర్డ్ దట్ లార్డ్ ఈస్ ఫౌండ్ హింసెల్ఫ్ ఇన్ ద యాంట్ టు బ్రహ్మ and in all the human beings and all the things
1: kalpa chaitanyam anedi yokka pradesham ee jagattulo kanaraadu.
0: There is no place or space where there is no consciousness in this world.
1: ee chaitanya tattvanni gurtinchadame nijamainatundi yokka daiva darshanam.
0: Recognizing this consciousness which is found everywhere, that is real realization.
1: Idi ekkada unnadi?
0: Where do you find this?
1: Adi anantam.
0: That is
1: sarvavyapakamainatundi.
0: That is infinite and all pervasive.
1: ఎవరు ఏ విధంగా తలచినా, ఎవరు ఏ విధంగా పూజించినా, ఎవరు ఏ విధంగా ఆరాధించినా, ఆయా ఆరాధన స్వరూపమును ఆయా ప్రేమ స్వరూపమును తాను గుర్తింపజేసి ఇతరులకు అందిస్తుంటాడు.
0: ఇట్ టేక్స్ ద ఫారం ఆన్ ద బేసిస్ ఆఫ్ ద వే దట్ వన్ వర్షిప్స్, ద వే దట్ వన్ అడోర్స్, ద వే దట్ వన్ లైక్స్.
1: భగవంతుడా నా వెంటనే జంటనే ఉంటుంది, నన్ను కాపాడుతూ ఉండమని ప్రార్థించేటువంటి వానికి జంటనే ఉంటాడు, వెంటనే ఉంటాడు.
0: ఫర్ వన్ హూ ప్రేస్ టు గాడ్, ఓ గాడ్ బీ విత్ మీ ఆల్వేస్ అండ్ ఆఫర్ యువర్ ప్రొటెక్షన్.
1: అట్టి భక్తునికి ఒక్క పాద శబ్దము తప్ప అన్యము ఏమాత్రం కూడా వినలేడు.
0: He does not hear anything excepting the footprints or the sound produced by the feet of God.
1: నా కష్టమును నీకు కనిపించటం లేదా, నా బాధను నీవు చూడటం లేదా అని ప్రార్థించేటువంటి యొక్క వ్యక్తులకు తనకు నేత్రములు మాత్రమే కనిపిస్తుంటాయి.
0: For one who prays to God, God, have you not been able to see my difficulties and problems? He can see the eyes of God alone.
1: నా మొరలు ఆలకించటం లేదా, నా ప్రార్థన వినపడటం లేదా, నా మొరలు ఏమాత్రం కూడా నీ చెవులకు చేరటం లేదా అని ప్రార్థించేటువంటి యొక్క భక్తులకు భగవంతుని చెవులు మాత్రమే కనిపిస్తుంటాయట.
0: ఫర్ డివోటీస్ హూజ్ ప్రేయర్స్ సే దట్ హావ్ యు నాట్ బీన్ ఏబుల్ టు హియర్ మై ప్రేయర్స్ అండ్ రెస్పాండ్ టు మీ, హీ కెన్ సీ.
1: కనుకనే యద్భావం తద్భవతి అని సర్వత పాణిపాదం తత్సర్వతో వచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి. ఎవరెవరి భావమును పురస్కరించమని భగవంతుడు ఆ రీతిగా వారికి సాక్షాత్కరిస్తుంటాడు.
0: గాడ్ అపియర్స్ టు డిఫరెంట్ పీపుల్ బేస్డ్ అపాన్ దెర్ ఓన్ ఫీలింగ్స్, దెర్ ఓన్ థాట్స్.
1: అది ఏ సర్వవ్యాపకత్వమైనటువంటి అనంతము.
0: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఆల్ పెర్వైజివ్ ఇన్ఫినిటీ.
1: నాలుగవది ఆనందము.
0: ద ఫోర్త్ వన్ ఈస్ బ్లిస్.
1: ప్రతి మానవుడు కూడాను ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: Every human being is aspiring to have
1: manavudu ananda pipasi.
0: He thirsts for ananda.
1: Kanamane motta motta ananda swarupuniga varnistu vacharu sadakulu.
0: That is why sadakas have described God
1: as anandam ettidi okkate.
0: What type of joy is it? It is only
1: nitya anandam, paramanandam, yoga anandam, brahma anandam, advaita anandam ani aneka anandamulu perlu uchcharistuntare gari panditulu anni anandamulu kudalo okka anandamto leenamainatuntivi.
0: The scholars will be describing this bliss as Nityananda, Brahmananda, Paramananda and by different names. But there is only one Ananda, one bliss.
1: Samasta Anandamulu kudanu oka Hrudayanandamto kudinatuntivi.
0: All the types of joy and delight that you experience come from the heart.
1: Anandamulu aasinchina manavulu jagattulo kanaraadu.
0: There is no human being who does not aspire for
1: ye chinna karyam nindu kudanu taanu Anandamulu anubhavinchalani aasistuntadu.
0: Even in a small task he performs, he wants to derive joy.
1: Ee Anandamu tanayende untunnadi.
0: That joy is found in one, in himself.
1: Satya jnanam anantam brahma aneetvanti tattvam lopala brahma ananda swaroopudu.
0: In the statement satya jnanam anantam brahma, brahma is the very embodiment
1: brahma
0: of
1: managa vyapinchatame vistarinchatamu.
0: Brahma refers to pervading as much as it permits.
1: Atanu leni sthanamu ledu.
0: There is no place where you cannot get him.
1: Atanu leni sthanamu lenappudu ataniki margam ingekkade.
0: If there is no place where you cannot get him,
1: taru ekkado oka pradeshamlo undinappudu kada atanni aashrayinchadaniki oka margamlo manam prayanam cheyali.
0: If you want to find a path to him, he must be found only in one place.
1: Anduvalle mana hrudayam yokka talupulanu kavatamulanu terichi chuchinappudu adi ye nijamainatundi aananda swaroopamu.
0: If you can open the doors of your heart, you can get the experience of the bliss which is there.
1: Kanukane gopikalanta chepparu

0: లోపలున్నటువంటి గోపికలు ఎవరైనా ఇందులో ప్రవేశిస్తారేమోని వేయబోవని తలుపు, తలుపులు వేసుకుందామా అనుకుంటే లోపల నుంచి వస్తుంది తీయమంటూ పిలుపు. ఎందుకు వేసుకుంటావు, తీసిపెట్టు అని లోపల నుంచి ఒక పిలుపు వస్తా ఉందేట.
1: గోపికాస్ వాంటెడ్ టు క్లోజ్ ద డోర్స్ ఆఫ్ దర్ హార్ట్, ఫియరింగ్ దట్ అవుట్ సైడర్స్ మే ఎంటర్ ఇన్ టు దర్ హార్ట్.

0: When I am the master of the entire universe, he is with you always. Where is the need for calm?
1: విశ్వమంతా కూడా ఒక మందిరంగా ఉంటున్నప్పుడు దీనికి ఇంకా వీధి వాకిలి ఎక్కడ? వీధి అనేటువంటిది ఒకటి ఉంటే కదా దీనికి వాకిలి కావాలి.
0: When he is found all over the universe, everywhere, where is the road, where is the door?
1: అన్ని స్థానమే లేదు.
0: There is no separate place where he does not exist.
1: అయితే ఈ వీధి వాకిలి ఏమిటి?
0: In that case, what is this door of the street?

0: నీ యొక్క ప్రాణము, నీ యొక్క జీవము, నీ సర్వశక్తులు కూడాను భగవత్ అర్పితం గావించినప్పుడు ఆనంద భాష్మములతో నీ యొక్క దృష్టి ఆ వీధి వాకిలి ఆనందాన్ని నిరూపిస్తుంది.
1: When you offer all your deeds, all your capacities, all your skills as an offering to the Lord, then tears flow from your eyes.
0: ఈ నాడు మనకు ఇట్టి ఆనందమైనటువంటిది ఉన్నదా?
1: But today a doubt arises whether there is
0: any అట్టి ఆనందమైన స్మరిస్తున్నామా?
1: Are we at least remembering such bliss?
0: అట్టి ఆనందమైనటువంటిది ఒకటి ఉన్నదనేటువంటిది అన్న విశ్వసిస్తున్నామా?
1: Are we at least having faith that there is such bliss?
0: లేదు, లేదు.
1: But no.
0: సర్వానందమునకు నిలయమైనటువంటి మానవుని హృదయం,
1: heart which is the seat of all types of bliss,
0: ఆ హృదయం నుండి కూడాను నాదం ప్రారంభం కావాలి.
1: The name should flow from that heart.
0: కనుకనే ఏ సాధనలు మనం చేయలేకపోయినప్పటికీ,
1: we may not be able to perform any other,
0: ఏ సాధనలు యందు మనం విశ్వాసం కుదరలేకపోయినప్పటికీ,
1: we may not have firm faith in any other sadhana,
0: భగవత్ నామం అనేటువంటి సర్వత్రా ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: We have to recognize the fact that God's name is found everywhere.
0: కనుకనే జగత్తునందు ఉన్నది మూడే.
1: There are only three things which are found.
0: హేతు కృషాను భాను హిమకరతే అన్నాడు తులసిదాసు. హేతు కృషాను భాను హిమకరతే అన్నాడు, అనగా అగ్ని, సూర్యుడు, చంద్రుడే ఈ జగత్తునకు ప్రత్యక్ష సాక్షులు, ప్రత్యక్ష స్వరూపులు.
1: తులసిదాసు declared, fire, sun and moon are the three important gods who can be experienced directly.
0: వీటిని ఆశించినటువంటి మానవుడు లోకంలో లేడు కదా.
1: There is no human being who does not need.
0: నాస్తికుడు, యాస్తికుడు, ఆస్తికుడు, రాస్తిక నాస్తికుడు కూడాను, యోగి, భోగి, జోగి, విరాగి, బైరాగి కూడాను ఈ యొక్క దీనిని ఆశించక తప్పదు.
1: Whether he is nastika, astika, yastika, astika nastika or yogi, jogi, bhogi, he has to take shelter under this.
0: Agniye lekapothe tara deham challabadi potundi.
1: If there is no fire, his body becomes cool.
0: Tharvi ee dehamunandu vedi ekkinchukune nimittamai prati manavudu kudanu prayatnistuntadu.
1: In order to maintain the temperature of the body, there is need for fire.
0: Surya tejasulle lekapothe ye maatram kudano manalo ee vidhamatvanti oka shakti samarthyamulu aavirbhavinchavu.
1: If there is no rays from the sun, it is not possible to have energy.
0: Mokkalu kaani vyaktulu kaani putti perigi nasinchadaniki poshinchadaniki suryuni oka kiranamulu athyavasaramu.
1: Whether it is a plant or a man, for their growth, for their birth, for everything, it is the power.
0: Kushanu bhanu himakarate annadu, anaga chandrudu kudunu athyavasaramu.
1: Moon also is important, that's what he says.
0: Manava janmamu ye vidhanga manaku aavirbhavinchindi.
1: How is it that we have got human birth? What is it?
0: Papamula chetanu,
1: by sins committed.
0: Ajnanam chetanu,
1: by ignorance.
0: Sapamu chetanu,
1: by thirst.
0: Manava janmamu praptinchindi.
1: Human birth is obtained.
0: Papamu nirmulam gavinchukotam,
1: to kill the
0: ajnanam dooram gavinchukotam,
1: to remove the sins and ignorance.
0: Saapam nundi manamu challaku anaga jeevitamunu shanti parchukotam prati manavuniki kudanu athyavasaram.
1: To quench the thirst in man, yeah, every man needs all these three.
0: Kanukane agni aneetundi mana paapamulanu bhasmam chestundadi.
1: Fire destroys our sins.
0: Suryudu aneetundi vaadu mana ajnanam nirmulamuga chestunnadu.
1: Sun removes our ignorance.
0: చంద్రుడు అనేటువంటి వాడు మన హృదయ తాపమును చల్లారుస్తున్నాడు.
1: మూన్ క్వెంచెస్ ది థర్స్ట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: అదియే రామనామము.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ ఒబ్టైన్డ్ ఇన్
0: రామనామ.
1: దేర్ ఆర్ త్రీ లెటర్స్. రా
0: అగ్ని,
1: రా స్టాండ్స్ ఫర్ ఫైర్,
0: సూర్యుడు
1: ఆ స్టాండ్స్ ఫర్
0: మా చంద్రుడు,
1: మా స్టాండ్స్ ఫర్ మూన్.
0: కనుకనే రామా అనేటువంటి పదంలో ఈ అగ్ని, సూర్య, చంద్రాదులు ఉండినటువంటి యొక్క మహత్తరమైన స్వరూపమును కనుకనే తులసిదాసు హేతు కుశానుభాను హిమకరతే అన్నాడు.
1: As this name of Rama has fire, sun and moon, తులసిదాస్ has declared, O Rama, in whom you find all the three.
0: సకల శాస్త్రముల యొక్క సారము ఈ యొక్క భగవత్ నామంలోనే ఇమిడి ఉంటున్నది.
1: That is why it is said that the essence of all the scriptures is found in this name of Rama.
0: అంతేకాదు వేదముల యొక్క, మహావాక్యముల యొక్క తత్వం అసి అనేది కూడాను ఒక నామములోనే ఇమిడి ఉంటున్నది.
1: ద గ్రేట్ డిక్లరేషన్స్ ఆఫ్ వేద తత్వం అసి
0: రామ. రా అనగా తత్, మా అనగా త్వం.
1: రా స్టాండ్స్ ఫర్ తత్, మా
0: అది నీవే అయి ఉన్నావు. ఇది తత్వమసి వాక్యం యొక్క అంతరార్థము.
1: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ తత్వమసి ఈస్ దట్ దౌ ఆర్ట్ అండ్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ దిస్ నేమ్ రామ.
0: కనుకనే ఇక్కడ మరొకటి కూడా మనం విచారించాలి.
1: We can also look into one more aspect.
0: నామరామమునందు సంఖ్యాశాస్త్రమును కూడా మనం విచారించినప్పుడు ఇది కూడా ఇందుకు సరి అయినటువంటి సాక్షిభూతంగా నిలుస్తుంది.
1: వెన్ వి లుక్ ఇన్ టు ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ న్యూమరాలజీ దిస్ నేమ్ ఆల్సో సాటిస్ఫై
0: నా ఆమ ఆ నా ఆ మా అది నామ నా ఆ మా నామ
1: ఇన్ ద వర్డ్ నామ నా ఆ మా ఆర్ ఫౌండ్
0: ఈ సంఖ్యాశాస్త్రంలో నా అనగా ఏమీ లేదు జీరో సున్నా
1: అకార్డింగ్ టు న్యూమరాలజీ నా స్టాండ్స్ ఫర్ జీరో
0: ఆ అనగా దీనికి రెండు అని అర్థము
1: ఆ స్టాండ్స్ ఫర్ టూ
0: మా అనగా దీనికి ఐదు సంఖ్య
1: మా ఈక్వల్
0: సున్నా రెండు మూడు చేర్చి ఏడవుతుంది
1: వెన్ యూ పుట్ ఆల్ దీస్ త్రీ టుగెదర్ ఇట్ బికమ్ సెవెన్
0: సప్త అంకెలతో కూడినటువంటిదే నామము అనేటువంటిది చక్కగా మనకు బోధిస్తుండాలి
1: దిస్ నేమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ నంబర్ సెవెన్
0: దీనిని సప్త దినములని కూడాను సప్త ఋషులని కూడాను సప్త స్వరములని కూడాను సప్త వర్ణములని కూడాను దీని నుండి ఆవిర్భవించినటువంటివే
1: దీస్ సెవెన్ ఆల్సో స్టాండ్స్ ఫార్ సెవెన్ డేస్ సెవెన్ రిషీస్ సెవెన్ సౌండ్స్
0: ఈనాడు సప్తాహము సమాప్తి అయినది
1: టుడే సప్తాహ హాస్ కమ్ టు ఎ క్లోజ్
0: సప్తాహం అనగా ఏమిటి
1: వాట్ డు యు మీన్ బై సప్తాహ
0: మన ఎందున్నటువంటి సప్తధ్వనులు భగవంతునికి అర్పితం గావించడమే ఇది సంప్రాప్తి అనగా ఏమిటి సమాప్తి అనగా బ్రహ్మ ప్రాప్తి అని దీని అర్థం
1: దట్ మీన్స్ టు సే దట్ ఆల్ ది సెవెన్ టైప్స్ ఆఫ్ సౌండ్ విచ్ యు హావ్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్
0: బ్రహ్మ ప్రాప్తిని గావించుకునే నిమిత్తమే సప్తాహం అనేటువంటి ఒక వ్రతమును మనం ఆచరిస్తున్నాము
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ బ్రహ్మ ది సప్తాహ ఈజ్ అండర్ టేకన్
0: ఏడు దినములు ఏడు క్షణములుగా గడిచిపోయినది
1: సెవెన్ డేస్ హావ్ పాస్డ్ లైక్ సెవెన్ మూమెంట్స్
0: దీనికి కారణమేమిటి
1: వాట్ ఈస్ ది రీజన్
0: కాలాతీతమైనటువంటి భగవత్ చింతన చేతను కాలాతీతమైనటువంటి భగవత్ కార్యముల చేతను మన కాలమును గడపడం చేత అది కూడా మనకు కాలాతీతంగానే కనిపిస్తుండాలి
1: ఇట్ ఈస్ బికాస్ దట్ వి హావ్ స్పెండ్ ద టైం ఇన్ రిమెంబరింగ్ ది ట్రాన్సెండెంట్ లార్డ్ అండ్ డూయింగ్ ద వర్క్
0: మనకు కాలాతీతమైనటువంటి దైవత్వాన్ని నిరంతరము స్మరించుకుంటే కాలమే మనకు ఏమాత్రం కూడా భారం కాదు
1: Therefore, if you constantly remember and chant the name of the Lord who is transcendental,
0: time kala prapannanam kalakimna karishyati ani kalamunu jayinchinatvanti oka karunni manamu hrudayamulo nilabettukunnappudu manamu kudanu kala swarupude aipothamu.
1: If we can establish Lord who transcends the time, we will get
0: deeni puraskarinchukoni ee vedamulu brahma vit brahmaiva bhavati.
1: It is in this context
0: deenini gurtinchinaro vaaru daanini swarupanni pondipotharannaru.
1: Vedas have declared that the person becomes that object which he recognizes.
0: కనుక దీని అన్నిటికీ మూల కారణము నామమే.
1: The root cause and the root principle behind
0: నామము చేత కాలమును సార్థకం గావించాలి.
1: We have to sanctify time by name.
0: ఈ నామస్మరణలో గుణనామము.
1: In this chanting of the name,
0: దీనిని సంకీర్తన చేయాలి.
1: We have to sing the name on the basis of attributes.
0: లీలా సంకీర్తనం.
1: The other one is Leela
0: Guna Sankirtanam.
1: Guna Sankirtanam.
0: Bhava Sankirtanam.
1: The third one is Bhava Sankirtanam.
0: Nama Sankirtanam. Ani nalugu vidhamulu unnai.
1: Nama Sankirtanam. These are the four types of Sankirtanam.
0: Guna Sankirtanam anaga Bhagavantuni Leela Gunagana Visheshamalanu Chintinchukuntu Smarinchukuntu Ganamu Cheyatam.
1: Guna Sankirtana, singing of the different attributes of the Lord, is associated with identifying and praising various qualities.
0: Varninchadamu.
1: Describing, praising.
0: Nino ganu ganu.

0: ఇరుపదినాలుగులక్ష జీవముల అనయంబుల నెడబాయ కుందువట అనువురేణుతుడ కష్టము మొదలు అఖండ రూపుడవై వెదయుదుబట వినుగను గొన్న గల్లమ్మ కృష్ణ వినుగను గొన్న గల్లమ్మ. ఇట్టివి గుణ సంకీర్తనలు.
1: గుణ సంకీర్తన మే బి ఇల్లస్ట్రేటెడ్ బై దిస్ దట్ కెన్ వీ కాంప్రహెండ్ యూ ఓ లార్డ్. Is it possible to comprehend one who is always associated with
0: అది కేవలం గుణములను మాత్రమే వర్ణించుకుంటూ పోతూ
1: going on describing various qualities
0: ఒక్కొక్క పర్యాయము ఈ గుణములను గుర్తించుకోలేక కొంత సందేహములు కలగవచ్చు.
1: Sometimes you entertain doubts not being able to understand the qualities and the real meaning.
0: అనూరణీయాన్ మహతో మహీయాన్ చెప్తారు కదా, భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడని ఎక్కడా కనిపించటం లేదు. మూన్ ప్రదక్షిణం చేయడానికి ఎంతో మంది వెళుతుంటారు, ఈ భూములంతా ప్రదక్షిణం చేశారు, ఎక్కడా భగవంతుడు కనిపించలేదే అని సందేహం కలగవచ్చును. కాని వారు చూచేటువంటి యంత్రములు వేరు, భగవంతుడు కనిపించేటువంటి మంత్రము వేరు.
1: వన్ నెగేటెడ్ డౌట్ దట్ ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ ద లార్డ్ అండ్ పీపుల్ హావ్ గాన్ టు ద మూన్ అండ్ సర్కిల్ రౌండ్ ద మూన్ సర్కిల్ రౌండ్ ద.
0: భగవంతుడు మంత్రస్వరూపుడు కాని యంత్రస్వరూపుడు కాదు.
1: But you can see the Lord only with the help of mantra and not with the help of a machine.
0: ఈ యొక్క గుణములను గురించి వర్ణించే సమయంలో మానవునికి కొంత అనుమానకు స్థలము కలగవచ్చు.
1: While describing various attributes of the Lord, man may face
0: రెండవది లీలా నామ సంకీర్తనం.
1: The second one is లీలా నామ సంకీర్తన.
0: ఇతను చేసినటువంటి లీలలు,
1: the various types of leela,
0: ఇతను నడిచినటువంటి నడకలు చర్యలు,
1: his deeds, his own
0: దీనిని గురించి ఒకరిని ఏడిపించటము ఒకరిని నవ్వించటము,
1: మేకింగ్ వన్ క్రై మేకింగ్ అనదర్ లాఫ్,
0: ఒకరిని కంటినీరు నింపటము ఒకరికి ఆనంద భాష్మలు నింపటము,
1: మేకింగ్ వన్ షెడ్ టియర్స్ ఆఫ్
0: కన్నీరు తెప్పించు కన్నీరు తప్పించు చిన్మయమూర్తియో చిన్నిరామ.
1: దిస్ చిన్నిరామ ది చిన్మయమూర్తి ఇస్ వన్ హూ కెన్
0: యోగి భోగిక చేయు భోగి యోగిక చేయు భాగవత అగ్నిదో బాలరామ.
1: He can make yogi a bhogi, an intelligent type.
0: Pichunu pattinchu pichi bogattunu sachidanandudo Sai Rama.
1: Sai Rama is one who can remove madness.
0: Bhagavantuni pichi pattistadu jagat pichi duram chestadu.
1: Sai Rama makes you mad with the Lord and
0: ilanti leelanu gurinchi varninchatame leela nama stotram annaru.
1: Makes you forget the madness of the world and this is called a leela nama sankirtana.
0: కనుక ఇందులో కూడాను కొంత సందేహములకు అవకాశం ఉంటుంటుంది.
1: ఈవెన్ ఇన్ దిస్ వన్ మే గెట్ సమ్ డౌట్స్.
0: ఇంకా భావ సంకీర్తనం అన్నారు.
1: దెన్ దర్ ఈస్ భావ సంకీర్తన.
0: ఈ భావము ఎట్టివి?
1: వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫీలింగ్?
0: శాంతి భావము,
1: ది ఫీలింగ్ ఆఫ్ పీస్.
0: ఇది కేవలము భీష్ముడు అనుసరించినటువంటిది.
1: భీష్మ ఫాలోడ్ దిస్ పర్టికులర్ పాత్.
0: సఖ్య భావము,
1: ఫీలింగ్ ఫ్రెండ్షిప్.
0: ఇది అర్జునుడు అనుసరించినటువంటిది.
1: అర్జున ఫాలో దిస్ పాత్.
0: దాస్య భావము, హనుమంతుడు అనుసరించినటువంటిది.
1: ద పాత్ ఆఫ్ సర్వెంట్ దట్ ఈస్.
0: వాత్సల్య భావము, యశోద అనుభవించినటువంటిది.
1: ద వన్ ఆఫ్ అఫెక్షన్ యశోద.
0: అనురాగ భావము, గోపికలు అనుసరించినటువంటిది.
1: ద వన్ ఆఫ్ అటాచ్మెంట్ లవ్ అండ్ దట్ ఈస్ గోపిక.
0: మధుర భావము, రాధ అనుభవించినటువంటిది.
1: ది వన్ ఆఫ్ మధుర స్వీట్ లవ్ ఫర్ ద లార్డ్.
0: అన్నింటికంటే మధుర భావం అత్యవసరమైనటువంటిదని అతి విశిష్టమైనటువంటిదని కూడాను ఇందులో ప్రతీతి.
1: మధుర భావ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ది మోస్ట్ స్వీట్ ది స్వీటెస్ట్ అండ్ ద మోస్ట్ యూస్ఫుల్ వన్.
0: ఈ రాధ యొక్క మధుర భక్తికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రూట్ కాజ్ ఆర్ రూట్ థింగ్ రెస్పాన్స్?
0: ఈ రాధ అనేటువంటి పదములకు రా ఆ దా ఆ.
1: ఇన్ దిస్ వర్డ్ ఆఫ్ రాధ యు హావ్ గాట్
0: రా అనగా రా ఆ,
1: రా ఆ
0: దా అనగా ద ఆ.
1: కాన్స్టిట్యూట్స్
0: నాలుగు అక్షరములు.
1: దేర్ ఆర్ ఫోర్ లెటర్స్.
0: రా నుంచి ప్రారంభమైతే రాధ అవుతుంది.
1: ఇది వర్డ్ ఈస్ కమెన్స్ విత్ లెటర్ రా, రాధ యు గెట్.
0: ఆ నుంచి ప్రారంభమైతే ఆధారం అవుతుంది.
1: యు స్టార్ట్ విత్ ది లెటర్ ఆధార్ యు గెట్.
0: డి నుంచి ప్రారంభమైతే ధార్ అవుతుంది.
1: యు స్టార్ట్ విత్ ద లెటర్ డి యు గెట్
0: ధార్. ఆ నుంచి ప్రారంభమైతే ఆధార్ అవుతుంది, ఆరాధన అవుతుంది.
1: ఇఫ్ యు స్టార్ట్ విత్ ఆ ఇట్ బికమ్స్ ఆరాధన.
0: రాధకు ఆధారం ధార ఆరాధన రాధ అని దీని అర్థము.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఫర్ రాధ కంటిన్యూస్ వర్షిప్ ఆఫ్ ద లార్డ్.
0: నిరంతరము కూడాను భగవంతుని నామముని తాను ధారగా చింతించటమే రాధ అనేటువంటిది. రాధ అనేటువంటిది ఒక స్త్రీ కాదు, ఎవరు ఈ విధంగా చింతించినప్పటికీ వారందరూ రాధలే.
1: Radha does not refer to any specific woman as such. Whoever can worship continuously the Lord by chanting His name becomes Radha.
0: Kalpani idiye bhava sankirtana annaru.
1: This is called bhava sankirtana.
0: Kanuka guna sankirtana yandu, leela sankirtana yandu, bhava sankirtana yandu konni vidhamulainatundi yokka lopamulu kalugavachunu, konni udrekamulu jaragavachunu, konni ullasamulu erpadavachunu.
1: In these three types of sankirtana, guna sankirtana, leela sankirtana or bhava sankirtana, one may face some difficulties and some doubts one may get.
0: Intatito poka konni vikaramulu kudanu sambhavinchavachu.
1: It is possible that one may get some funny wrong ideas also.
0: Kanukane kalilo pradhanamainatundi okka sankirtana nama sankirtana annadu.
1: That is why in the age of Kali it is said that
0: dinlo yetti vikaramulu kani yetti vikaramulu kani.
1: In nama sankirtana there is no room for
0: sandehamulu kani.
1: No doubts, no emotions will arise.
0: Avakasam ledu.
1: There is no room for anyone else.
0: Cheyichu cheyichu ullasam adhikamavutundi.
1: As you go on repeating the name, your joy
0: ee ullasam lopala dushana bhushana anetundi kuda no samattanga maaripothundi.
1: Praise and censure also become equal in this particular state of bliss.
0: Kanukane hechuga sampadalochina gaani yenugu gurramu lekkina gaani హెచ్చుగా సంపదలొచ్చిన గాని ఏనుగు గుర్రములెక్కిన గాని పిచ్చోడని పేరొచ్చిన గాని ప్రీతిత ప్రజలను మెచ్చిన గాని నామము మరువకురా నీవు దైవము మరువకురా.
1: డు నాట్ ఫర్గెట్ ద నేమ్. యు మే గెట్ అ లాట్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పరిటీ, ఆల్ ద హార్సెస్ ఎలిఫెంట్స్ అండ్ ఆల్ ది వెహికల్స్. యు షుడ్ నాట్ ఫర్గెట్ ద నేమ్. Even if you are poverty stricken, even if people call you mad, do not forget the name.
0: Yoga abhyasam chesina gaani bhagavatadula joochina gaani.
1: You may practice yoga or you may have darshan of bhagavatas, the devotees of God.
0: Bhaguga gaddavu penchina gaani pattanamamulu pettina gaani devuni maruvukura neevu naamamu viduvukura.
1: You may grow a long beard or you may have some symbols on your forehead, but do not forget the name of the God.
0: Moshi japamacharinchina mrokkuchu bagaani roochundina mrokki mrokki enta yechina gaani moraliidinanu neeku karugadu manasu naamamu maruvakura inkanu devuni viduvakura.
1: Whatever other types of worship you offer, like worshiping the Lord by different
0: names, etc. Bhagavanturi naamam anetundi sarvatra hudayamulo hattukuni poyetundi okka reetiga untundali.
1: Name has the power to establish itself firmly in the human heart.
0: Ee naamam hrudayamulo hattukovalanukunte hrudayam mettabadali.
1: If you want that this name should be established well, then heart
0: hrudayam mettabadalanukunte premato manamu deenini smarinchali.
1: If the heart should become soft, there is a need
0: premagala hrudayame mrudhumadhuramaiti hrudayamu.
1: There is a need for filling the heart with love. A heart with love is always soft and sweet.
0: Kanaka hrudayamto bhagavantuni naamamunu smarinchali.
1: Chant the name of the Lord with the full heart.
0: Idi sankirtana annaru.
1: This has been described as sankirtana.
0: Kirtana ani annaru.
1: There is another word,
0: kirtanaku sankirtanaku undinatundi okka vyathyasam emiti.
1: What is the difference between kirtana and
0: kirtana? Anaga oka vyaktiniki maatrame aanandanni chekurustundi.
1: కీర్తన కెన్ కన్ఫర్ జాయ్ ఓన్లీ
0: ఎవరు కీర్తన చేస్తున్నారో వారికి మాత్రమే ఈ ఆనందాన్ని అందిస్తుంది.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ ఈజ్ సింగింగ్ గెట్ జాయ్.
0: సంకీర్తన అనగా సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం. అందరూ కలిసి పాడేటువంటి యొక్క ఈ కీర్తన లోపల సర్వులకు హృదయాన్ని ఆనందపరుస్తుంది.
1: సంకీర్తన రెఫర్స్ టు కమ్యూనిటీ సింగింగ్ అండ్ సింగింగ్ విత్ సో మచ్ ఆఫ్ జాయ్ విచ్ కన్ఫర్స్ జాయ్.
0: కీర్తన కంటే సంకీర్తన చాలా ఉత్తమమైనటువంటిది.
1: దట్ ఈస్ వై సంకీర్తన కమ్యూనిటీ సింగింగ్ ఇస్ బెటర్.
0: ఏనాడు నోరెత్తిని పాడినటువంటి వాడు కూడా పది మంది పాడుతుంటే తనకు తెలియకుండానే తాను కూడా పాడుతాడు.
1: ఎ పర్సన్ హూ హాజ్ నెవర్ ఓపెన్డ్ హిస్ మౌత్ అండ్ సంగ్ వెల్
0: ఈ సంకీర్తన యందు కేవలం మనస్సు సమత్వాన్ని పొందిపోతుంది.
1: In sankirtana the heart enjoys a state of equanimity.
0: Nenu okaturi Karnataka University ki vellanu Dharwad.
1: I went to Karnataka University Dharwad once.
0: Ee Karnataka University Dharwad lopala kudanu andaru kudanu veerasheivule.
1: In this Karnataka University at that time all people were
0: shivanamamu tappa anya namamulu vaari karnamulo ee maatramu praveshinchakoodadu.
1: They were not prepared to allow any name excepting the name of Shiva.
0: అందరూ ఈ యొక్క స్వామి ప్రసంగానికి వచ్చారు.
1: ఆల్ పీపుల్ కేమ్.
0: మొట్టమొదట కన్నడములో నేను ఉపన్యాసం ప్రారంభించడం దార్వార్లో కర్ణాటక యూనివర్సిటీలో.
1: ఫస్ట్ ఐ స్టార్టెడ్ మై డిస్కోర్స్ ఇన్ కన్నడ ఇన్ కర్ణాటక యూనివర్సిటీ ధార్వాడ్.
0: కానీ వారి కన్నడం కంటే నా కన్నడం చాలా మధురంగా ఉంటుంది. అది
1: మై కన్నడ వాజ్ మచ్ స్వీటర్ దాన్ ది కన్నడ ఆఫ్ దోస్ పీపుల్.
0: ఆ కన్నడం మాట్లాడుతున్నటువంటి ఆ భాషాభిమానం లోపల వారు చాలా ఆనందాన్ని అందించారు.
1: ఆల్ దోస్ పీపుల్ వర్ థ్రిల్డ్ బై ది కన్నడ విచ్ ఐ జస్ట్ యూజ్డ్ ఇన్ దిస్ కర్ణాటక యూనివర్సిటీ అట్ దట్ టైమ్. ఆల్ పీపుల్ వర్
0: శివనామము తప్ప అన్య నామములు వారి కన్నడంలో ఏమాత్రము ప్రవేశించకూడదు.
1: దే వర్ నాట్ ప్రిపేర్డ్ టు అలౌ ఎనీ నేమ్ ఎక్సెప్టింగ్ ది నేమ్ ఆఫ్ శివ.

0: అనగా అభ్యాసం.
1: మై ప్రాక్టీస్ ఈజ్ దట్ ఐ విల్ ఆల్వేస్ జస్ట్ ఎండ్ మై డిస్కోర్స్ విత్
0: నౌచాను. మీరు ఏ స్థితిలో ఉంటున్నారని కొంతవరకు నువ్వు పరీక్షించాలని సంకల్పించుకున్నాను.
1: ఐ జస్ట్ రిజాల్వ్ టు ఫైండ్ అవుట్ ఇన్ వాట్ స్టేట్ దీస్ ఆల్ దీస్ పీపుల్ హావ్ అసెంబ్లీ.
0: వైష్ణవ నామం అంటే వారికి వేల మైళ్ళు దూరంగా ఉండాలి.
1: ఫర్ దెమ్ దే డు నాట్ లైక్ ది నేమ్ ఆఫ్ విష్ణు అట్ ఆల్. వైష్ణవ
0: నారాయణ అంటే చెవులు మూసుకుంటారు.
1: ఇఫ్ యూ అట్టర్ ది నేమ్ ఆఫ్ నారాయణ దే క్లోజ్ దేర్ ఇయర్స్.
0: కృష్ణ అంటే కూడా ఏమాత్రం కూడా వారికి వినిపించుకోకుండా తలను ఊపుతారు.
1: ఈవెన్ ఇఫ్ యూ అట్టర్ ది నేమ్ ఆఫ్ కృష్ణ దే ఆర్ నాట్ ప్రిపేర్ టు లిజన్ దే బెండ్.
0: అలాంటి సమయంలో నేను గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై అన్నాను.
1: అట్ దట్ టైమ్ ఐ sang this song గోవింద కృష్ణ జై.
0: వారు ఏమి పాడుతున్నారో ఏమి చేస్తున్నారో ఏమి తెలు అందరు కూడా నువ్వు గోవింద కృష్ణ జై ఆడుతూ వచ్చారు.
1: Forgetting all their innate prejudices, they began participating in this సంకీర్తన.
0: అందులో ఒక వీరశైవ గురువు కూడా ఉంటున్నాడు, అతను కూడా ఈ నామాన్ని పాడుతూ వచ్చాడు.
1: There was one Veerasaiva preceptor in that, he also joined the sankirtana.
0: ఉపన్యాసమంతా అయిపోయిన తర్వాత వైస్ ఛాన్సలర్ అడికే అనేటువంటి వారి ఉండేటువంటి వాడు, అమెరికన్ అంటే ఏమిటో మాకేమీ అర్థం కాలేదు, ఏ లైఫ్ లో ఏనాడు కూడా నువ్వు కృష్ణనామం తలంచినటువంటి వారి నోటి నుంచి కృష్ణనామం చెప్పించాడు, ఇదే గొప్ప అమెరికన్ అన్నారు.
1: We do not understand what miracles Swami performs.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమనగా, ఎట్టి వారికైనా కూడాను నామ సంకీర్తనలో తనను తాను మర్చిపోగలడు.
1: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ దట్ ఇన్ నామ సంకీర్తన
0: మైమరిచి గానము గావించి ఆనందమునకు కొంతవరకు అవకాశం అందించేటువంటి ఒక్క నామే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద నేమ్ విచ్ మేక్స్ పీపుల్ ఫర్గెట్ దర్ బాడీ కాన్షియస్నెస్ అండ్ ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ ద నేమ్.
0: కనుక నామము చేత
1: మన
0: జీవితమును
1: శాంక్టిఫై యువర్ లైఫ్.
0: సంసారం నుండి దాటుకు తగిన కృషి చేయాలి.
1: షుడ్ మేక్ ది ఎఫర్ట్స్ appropriate to reach the goal.
0: Divyatma swarupulara,
1: embodiments of divine atma.
0: Mukhyanga meeru ee naadu ikkada praveshinchinanduku meeru gurtinchavalasinatundi telisukovalasinatundi okkate.
1: After having come here,
0: jati mata bhedamulanu vismarinchi,
1: you forget all the differences of caste, creed,
0: kula varna vicharanamulu em matram kudanu lekka cheyaka,
1: give up all the differences on the basis of the
0: sarvulu bhagavantuni yokka biddale.
1: Recognize the fact that
0: mana jati okkate manava jati.
1: Our caste is the caste of humanity.
0: Mana aaradhana okkate daivamu.
1: Our worship is only worship.
0: Mana kulamu okkate ade prema kulamu.
1: The community to which we belong is the community of
0: mana bhasha okkate ade hrudaya bhasha.
1: The language of the heart is our language.
0: Anetundi samatvanni meeru gurtinchi,
1: recognize this equality.
0: Bheda bhavamunu dooramu netti,
1: give up differences.
0: Prema bhavamunu hrudayamunu yerchukoni,
1: fill your hearts with love.
0: Divyamaina nama sankirtanalo mee kalamunu sarthakam gavinchukondi.
1: Sanctify your time singing the glory of the name.
0: Aa yokka namame sarva vidhamainatundi gnanamunu kodanu chekurustundi.
1: That name will confer on you all the knowledge necessary.
0: Aa namame sarva saukaryamulu kodanu manaku andistundi.
1: All the comforts and facilities will be provided by the name.
0: Jeevithamulo sukhashanti topala manamu jeevimpa chestundi.
1: Life will be full of joy and happiness.
0: Deeni valla raga dveshamulu dooram gavistayi.
1: Desire, liking, hatred, everything
0: will be removed. Raga dveshamulu anetundi kevalamu pasu lakshanalu.
1: Desire, liking and hatred, these are all the
0: manavuniki undavalsinatundi kaadu.
1: Man should not suffer from these two types of
0: manavuniki prema okkate pradhanamainatundi lakshanamu.
1: Love is alone is the correct characteristic of a human being.
0: Kanuka ee raga dveshamulu dooram gaavinchukune nimittame prema tattvanni pinchukondi.
1: In order to free yourself from likes and dislikes, develop love in you.
0: Dee valla meeku ee maatramu nashtam undadu.
1: You will not be put to any loss by this effort.
0: Kanuka mee paapamulu pariharam gaavistundi.
1: You will be freed from the sins which you have committed.

మహోత్సవ కార్యక్రమంలో మనం అంతా కూడా నిమగ్నమయ్యి యజ్ఞభృద్యజ్ఞ సాధన యజ్ఞాంతృద్యజ్ఞ గుక్య మన్న మన్నాదగే వచ యజ్ఞపురుష స్వరూపుండేనటువంటి మన సత్యసాయీశ్వరుని యొక్క ఆ యొక్క స్వరూపం యజ్ఞపురుషుని రూపంలో ఇక్కడికి రాబోతూ ఉన్నారు. పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణులు, సత్యసాయినాథుడు కూడా ఈ యజ్ఞపురుషుని రూపంలో ఇక్కడికి 7 రోజులు ఉండి ఈ వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞంలో అందరినీ లోక కళ్యాణపరంగా ఉండేటట్లుగా ఉద్ధరించడానికి స్వామివారు మనకి అనుగ్రహాన్ని ఈ యొక్క దేవీ శరణవరాత్ర మహోత్సవ కార్యక్రమాల్లో ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో జరిగేటట్లుగా మీ అందరి యొక్క భక్తి శ్రద్ధల యొక్క ఫల విశేషం వల్ల ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జరగబోతున్నది. దానికి యజ్ఞపురుషుని రూపంలో స్వామివారు వేంచేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆ వేదస్వస్తిని వేదపారాయణ వింటూ వేదమే స్వామి స్వరూపము, స్వామే వేద పురుష స్వరూపంగా మనం అందరికీ తెలుసును. వేదపారాయణ అవుతుండగా యజ్ఞపురుషుడు వస్తున్నారు, నమస్కారం చేసుకోండి. సర్వదేవత అతీత స్వరూప భగవాన్ సత్యసాయినాథుని యొక్క దివ్యానుగ్రహంతో ప్రారంభం చేస్తున్నాం. అందరూ సాయి గాయత్రి చెయ్యమని ప్రార్థన 4 సార్లు. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న

0: ప్రచోదయమహం
1: ప్రవచ్చే సుతరసుతరసే నమః అగ్నే సంపారయానవ్యో అస్మాన్ స్వస్తిభిర్నిదృప్తాన్ విశ్వా పూశ్చ పృథ్వే బహుళాన ఉర్వే భవతోకాయతనయా సింయో విశ్వానినో దుర్గః జాతవేదస్యన్ధున్ననావాతురితాతిపరిషి అగ్నే త్రిమన్మనసా గృహానోస్మాకం బోధ్య వేదాతనూనా పృతనాచితకం సహమానముగ్రమగ్నిం హువేమ పరమాస్తథాస్థాతో సనః పరుషదతి దుర్గార్విశ్వాక్షామద్దేవో అతిరితాత్యగ్నిః రత్నోషక

ఉత్తరాన్ని

ಸ್ವಾಮೇ ಭೇಷ್ ಸದೇ ನಮ್ಮ ಪ್ರತಿಯೋಗ.

మధ్యమ పరిధ్యమ స్పృశ్య పురస్తాదూర్ధ్వే ఆఘారధమిధావాద మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిద ప్ర

బ్రహ్మమలంకృత్యా స్వజమలంకృత్యా బ్రహ్మాణమలంకృత్యా పూర్వ సంకల్ప ప్రకారేణ వేద పురుష సర్వదేవత అతీత స్వరూప భగవాను సత్యసాయి బాబా సంకల్పిత వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞ మహోత్సవాఖ్యే కర్మణి ఘారాఘారగతి దర్శ పూర్ణ మాసవత్తోష్ణీం ఏకం వాయుకోణమారభ్య ఆగ్నేయకోణ పర్యంతం ప్రజాపతయ జగదన్న మమ ఈశానకోణ పర్యంతం.

0: గణపతి గో హవామహే కవిన్ కవీనామ పమశ్రవస్తమ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద
1: హరి ఓం
0: లక్ష్మీ గణపతయ జగదన్న బాబా ఓం ఏకం ద్వే

దుర్గాగేదం నమ సాయి దుర్గాగేదం నమ ఏకం త్రీణి చత్వారి ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ.

ఏమానో రుద్రాపితా దీక్షస్తాహోమో సత్య సాయి సద్గురు పరబ్రహ్మణ గజన్న మమ నమస్సంభవే చ అగ్నిహోత్రాత్మనే అంగుష్టాభ్యాం నమః అయోభవే చ దర్శపుర్ణమాసాత్మనే దజ్జనేభ్యాం నమః వయస్కరాగిత విరోఢపదబంధాత్మనే అనామికాభ్యాం నమః నమః శివాగిత యోజిష్టోమాత్మనే కనిష్ఠికాభ్యాం నమః శివతరాగిత సర్వయజ్ఞకర్తాత్మనే కృతలకరపృష్టాభ్యాం నమః నమః శంభవే చ అగ్నిహోత్రాత్మనే మృతగాయ నమః అయోభవే చ శిరసే స్వాహ నమశంకరాయ చాతుర్మాస్యాత్మనే నమ శివాయ జ్యోతిష్టోమాత్మనే సమేత్రగాయ వషట.

ఓం నమో భగవత రుద్రాయ ఓం నమోస్పదే విశ్వాయ నమస్తే శివతమా శివం భూవతే ధనో శివాశ్యాత పతగాణో.

ಪ್ರದಶ್ಯ

నమః సమాన వ్యాధి నమ పతకే నమ.

నమస్వపద్ధ జాగ్రత్ భో నమస్వాహ నమస్తిష్ఠద్భ్యో

ప్రవిష్ణ విక్రమ స్వరుక్షయాయ కృతి.

ప్రజాగిత్రామ్యమాగత పగల్భాగ నమో జగన్యాగ జ

నమో వన్యాగత కశ్యాగత స్వాహ నమో సమాగత ప్రతిశ్రవాగత స్వాహ నమో ఆశుషే.

ప్రణోగ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగజ్యాగ

ంగిరిస్తాంగిరిస్తాంగిరిమాహే పురుషంగిరి సాధాగిరి సాక్షాపదామీ సర్వమిత్యగ్రయ

ృత్మానాన్వాగిందరస్య సహాయ ఏతద్ధృతృత్వ

శివోనస్తు మనాభవాజకృత్యం వసాగే స్వాహ విఖిలి.

మహాలక్ష్మీ మహాసరస్వతి రాజరాజేశ్వరీ భగవాన్ సాయి సద్గురు వరబ్రహ్మణే నమః కర్పూరానంద

0: భూమిర్భూమ్ నాద్యోర్విర్ ఉపప్రయంతో అధ్వరం
1: మంత్రం భోజేమాగ్నే ఆరే అస్మే చతుర్మతే అస్య ప్రత్నామనుద్యుతకం శుక్రం దుఃఖ్రే అహ్రయః పయః సహస్ర సామృషం అగ్నిర్మోర్ధాదివః క్రమగత్పతే పృథివ్యాలయం అపాకం రేతాకం సుచిన్వతి.

ब्रह्मानंदेभ्यो नमस्ताः।

ేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతేషాభిర్మేస్మేదేవాసురాణాంశతరాజ్యాభ్యాం.

ನಮಸ್ಕಾರ.

नमस्कार नमस्ते।

ಸ್ವಾಹ.

ಭಗವಾನ್ ಪ್ರಭು.

భక్తసేంద్రుష్మస్తే భక్తసేంద్రుష్మ.

ప్రవృశ్యమే.

0: ధర్మ్యశ్నాదింద్రియం వార్యమింద్రియమేవాత్మన్ధత్తేన ఘాతుక స్యాత్
1: సాక్షాత్ శ్రద్ధామనార్భ్యేజ్ఞేన శ్రేష్టాయ శ్రద్ధ.

0: ప్రజాపతిహ ప్రజాపతిరేక ప్రజాపతిరేవేన
1: ప్రజాపతిరయజ్ఞానం
0: పౌర్ణమాసే
1: పౌర్ణమాసే తావా నిర్దిష్టోమో యావత్ పౌర్ణమాసే తావా

్రహ్మేదా వ్యాహృదయ్రహ్మ కృదయ సంవత్సరే పర్యాగత ఏదాభిరేవాసాదిగేద్ బ్రహ్మణేవో భేద సంవత్సరం పరిగణ

ప్రజాపత్యోయ్యమేవాగ్ సదాస్త్రయ్యక్ష

ప్రాయణ

నమస్తే.

ఘర్మాధర్మాణి రుణ సుదా.

సాక్షాదేవ ప్రజాపతి ప్రజాపతి.

ప్రజాపతి.

ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ.

ಕೃಷ್ಣ

ಸಹಸ್ರಯೋಜನೆ ಜನ

ಜಂಭಯಂತೋ ಶಂಭ

క్షత్రస్వల్పమక్షత్రస్ జాయ్ రోహ రోహ్యాచ ప్రథమ చక్ర

0: రాజస్పోషేణ సమయా
1: సరస్వేశ్వర

0: Sridhara, God, is love. His form is love. Without knowing a fraction of the spirit of love, how do you expect happiness out of all this that you have around, the material and the various activity that goes on?
1: Prema. ఈనాటి మానవుడు ఉపయోగించేటువంటి యొక్క పదమునకు అనేక విధములైనటువంటి అర్థములు గుర్తించుకుంటూ వస్తున్నారు.
0: మ్యాన్ అండర్స్టాండ్స్ లవ్ టుడే ఇన్ వేరియస్ కనోటేషన్స్ అండ్ గివ్స్ వేరియస్ ఇంటర్ప్రిటేషన్స్.
1: పుట్టిన ప్రతి శిశువు కూడాను తానెవరో, తానెక్కడున్నానో, తాను ఎందుకోసం పుట్టాను అనేటువంటి విషయములు ఏమాత్రము కూడాను తెలియనటువంటి ఆ శిశువు

0: ప్రథమంలో తల్లిని ప్రేమిస్తుంటాడు.
1: ద చైల్డ్ హూ డస్ నాట్ నో ఎనీ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ దిస్ నేచర్, హూ ఆమ్ ఐ, వై ఆమ్ ఐ బోర్న్, ఫర్ హూ సేక్, డస్ నో ఎనీథింగ్ ఎట్ ఆల్, బట్ ఫైండ్స్ డిలైట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్.
0: ఇది ఏమి, ఎందుకు అనేటువంటి విషయం కంటే ప్రేమ చాలా ఉత్తమమైనటువంటిదని ఆ శిశువే జగత్తుకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: ఇట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ ద చైల్డ్ టు ద వరల్డ్ దట్ లవ్ డస్ నాట్ నో ఎనీథింగ్ లైక్ వై, వేర్, వెన్ అండ్ సో ఆన్.
0: ప్రేమ ప్రతి మానవుని హృదయం నుండి మొట్టమొదట ప్రేరేపించేటువంటిది.
1: It is the love that originates first in the heart.
0: ఈ ప్రేమ ప్రేరేపణ తర్వాతనే అన్ని సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
1: And this love prompts the thought process thereafter.
0: మానవుని హృదయం నుండి ఆవిర్భవించేటువంటి మొట్టమొదటి శబ్దము ప్రేమ.
1: The first sound that comes out of the heart is this love.
0: మానవ జీవితమునకు, జీవితమనే వృక్షమునకు ఈ ప్రేమనే వేరు.
1: ఫార్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్ లవ్ ఈజ్ ద రూట్.
0: జ్ఞానమే దీని ఫలము,
1: విజ్డమ్ ఈజ్ ద ఫ్రూట్
0: అని ఉపనిషత్తులు చాటుతూ వచ్చాయి.
1: దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఉపనిషత్స్.
0: కానీ నా ఉద్దేశము ఒకటి వేరు, రెండవది ఫలము అని విభజించటము చాలా సరైనటువంటిది కాదు. మానవ జీవితమే ప్రేమమయం.
1: బట్ భగవాన్ opines దట్ వన్ cannot క్లాసిఫై, డైవర్సిఫై లైక్ దట్ ద హోల్ ట్రీ ఆఫ్
0: జీవితమే ప్రేమ, ప్రేమనే జీవితము.
1: లైఫ్ ఇస్ లవ్, లవ్ ఇస్ లైఫ్.
0: ఒకానొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: ఒక భక్తుడు జీసస్ దగ్గరికి వచ్చి, ప్రభుజీ, నన్ను నేను రక్షించుకోవడానికి ఏ పని చెయ్యాలి, ఏది నన్ను నన్ను రక్షించుకోవడానికి సహాయం చేస్తుంది అని ప్రశ్నించాడు.
1: A devotee approached Jesus Christ and has put this question, what is that I should do in order to protect myself?
0: పిచ్చివాడ, సర్వమును రక్షించేటువంటిది భగవంతుడే.
1: ఓ మ్యాడ్‌క్యాప్, ఇట్స్ గాడ్ హూ ప్రొటెక్ట్స్ ఆల్.
0: అట్టి ప్రేమమయమైనటువంటి భగవంతుని నీవు ప్రేమిస్తూ పోతే ఆ ప్రేమనే నిన్ను రక్షిస్తుంది అన్నాడు.
1: ఇఫ్ యు లవ్ దట్ లవింగ్ గాడ్, ద వెరీ లవ్ విల్ ప్రొటెక్ట్ యు.
0: అదే విషయమును భగవద్గీత యందు కూడాను అర్జునుడు ప్రశ్నించాడు. కృష్ణ, నీకు ఎవరిపైన అభిమానం అధికము, ఎవరంటే నీకు ప్రీతి అని ప్రశ్నిస్తాడు.
1: The same thing you find there in Gita, where Arjuna puts a question to Krishna, who is dearest to you, Lord?
0: Yavaru nannu nischalamuga nisvarthamuga drudamaina vishwasamto preminturo vare na sannihitudu annadu.
1: He said, the one with steady, selfless, strong faith is so close to me.
0: Atti prema tattvanni drishti yanduchukoni అందరి ఎందు ఉండినటువంటి యొక్క ప్రేమతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి సర్వులను ప్రేమిస్తూ ఉండేటువంటి వాడు నాకు అమితమైనటువంటి యొక్క అభిరుచి, అటువంటి వాడైనా ప్రియ శిష్యుడు అన్నాడు.
1: ఫర్దర్ హీ సెడ్, వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ యూనిఫామ్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్ అండ్ లవ్స్ ఎవ్రీబడి ఈక్వలీ ఇస్ డియరెస్ట్ టు మీ.
0: ప్రేమ సాధించలేనటువంటిది జగత్తులో ఏదీనూ లేదు.
1: There's nothing that the love cannot accomplish in this world.
0: కఠినమైన క్రోధాన్ని కూడాను ప్రేమ సాధిస్తుంది.
1: The love even can, it can
0: చల్లబరుస్తుంది,
1: anger pacify.
0: అసూయ, దంభము, క్రోధము ఇత్యాది క్రూర భావములను కూడాను చల్లార్చేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే.
1: The wicked qualities like jealousy, pomp and anger are all pacified by love.
0: ప్రేమను అమృతమునకు ప్రక్కలో ఉంచినప్పుడు ఈ అమృతము ప్రేమ కంటే మధురమైనటువంటిదిగా కనిపించదు.
1: When you keep love and amrita, the nectar, side by side. sight, the nectar is not sweeter than love.
0: బుద్ధుడు ప్రయాణం చేయుచున్న సమయం నందు ఒక రాక్షసుడు, అసూయాపరుడైనటువంటి రాక్షసుడు ఎదురొచ్చి, బుద్ధుడా, ఈనాడు నీవు నాకు ఆహారంగా నీవు సిద్ధంగా ఉండు అని కత్తినెత్తాడు.
1: As Buddha was passing by, he came across a jealous demon who said, Buddha, be prepared to be my food. And he lifted his sword.
0: బుద్ధుడు పక్కున నవ్వి, ఓ అసూయా రాక్షసి, నిన్ను కూడా నేను ప్రేమిస్తున్నాను అన్నాడు.
1: Buddha smiled and said, Oh, the demon full of jealousy, I love you too.
0: ఈ ప్రేమ అనేటువంటి పదము వినగానే ఆ అసూయా రాక్షసి కూడాను మార్పు చెంది శాంతికి చిహ్నంగా ఒక పావురము యొక్క ఆకారం ధరించి ఎగిరిపోయింది.
1: Listening to the very word of love, even the demon of jealousy transformed, got pacified, changed into pigeon and left the area.
0: Prema padamunu vinagane inni marpulu kalugutunnappudu, premane kaliginappudu inka enni marpulu manamu kaliginchukovachchu.
1: On listening to the very word of love, when there is such a transformation, what more will be there if you practice it and possess it?
0: Kanuka ee jagattunandu denini manamu sadhinchavarannannu prema cheta sulabhanga mana vanchana nerveetchukovachchu.
1: So in this world we can achieve anything, fulfill any desire with this love.
0: Daivanne sadhinchagalinaatundi ee prema shaktiki ee jagattunandu sadhinchaleinaatundi emiti unnadi.
1: We can even attain God with love, then you can imagine what that cannot be achieved with it.
0: Ee premaku aidu perlu unnavi.
1: Love has five names.
0: Modatidi shantamu.
1: The first, peace, shantamu.
0: Rendavadi dasyamu.
1: The second, servitude, dasyamu.
0: Moodavadi vatsalyamu.
1: The third, affection, vatsalyamu.
0: Nalugavadi sakhyamu.
1: Fourth one, sakhya, friendship.
0: Aidavadi madhuryamu.
1: The fifth one is sweetness, madhuryamu.
0: Ivanni kudunu premaku pariyaya padamule.
1: These are the synonyms of this word love.
0: శాంతము ప్రేమకు ఎట్ట పర్యాయ పదమవుతుంది అని మనం విచారించవచ్చును.
1: We may question how peace can be a synonym to this word.
0: శాంతి అంటే ఏమిటి?
1: What do you mean by peace?
0: ఎవరన్నా ఎన్ని అన్నప్పటికీ బదులు చెప్పక నోరెత్తక కేవలము మౌనంగా ఉండటం శాంతమని భావిస్తున్నారు. అది కాదు శాంతం.
1: We consider peace means remaining silent, keeping our mouths shut.
0: మానవుని ఎందున్నటువంటి
1: anything.
0: దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చర్యలు, దుర్భావములు, ఇలాంటి క్రూరమైనటువంటి భావములను ఏనాడు తన హృదయం నుండి వేరు చేయునో అట్టి స్థితికే శాంతము అంటారు.
1: పీస్ ఈజ్ ఎ స్టేట్ వెన్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ వికెడ్ థాట్స్, బ్యాడ్ థింకింగ్ అండ్ ఈవిల్ టెండెన్సీ అండ్ టెంపరమెంట్.
0: ద్వేషము నిర్మూలము గావించుకున్న తర్వాత ఉండేటువంటి ఒక హృదయ భావమునికి శాంతము అంటారు.
1: Peace is a state when this hatred is totally annihilated.
0: Samattamu, samaikyata, sabravtuttamu kaliginatvanti oka hrudayamunike shantamu antaru.
1: Peace is a state where you enjoy equality, equanimity, fraternity.
0: Anaga ee durgunamunu manam dooram gaavinchukunnappudu migiledi okkate.
1: It only means when we give up all the bad qualities,
0: adiye,
1: only one remains.
0: దివ్యత్వమైనటువంటి దైవత్వము.
1: That is the divinity.
0: దీనిని వేదాంత పరిభాషయందు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: This is described in varied ways in Vedantic parts.
0: మానవుడు ఈ జగత్తునందు తెలుసుకోవలసినటువంటి విషయములు ఎన్నో ఉంటున్నవి.
1: There are lots of things to know in this world.
0: కానీ ఇన్నింటిని వదిలిపెట్టి వేదాంతము, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఇత్యాది మహాపవిత్రమైన గ్రంథములన్నీ కూడాను స్వమివర్శే వివేచ్ఛః స్వవిమర్శే మోక్షః అన్నాడు. తనను తాను గుర్తించుకున్నటువంటిదే మోక్షము అని బోధించింది.
1: వేదస్, ఉపనిషత్స్ అండ్ బ్రహ్మసూత్ర సీక్రెట్ టెక్స్ట్ left out all the material, so much of the things that we are supposed to know,
0: స్వవిమర్శే
1: on the self-inquiry.
0: స్వవిమర్శి, తనను తాను విమర్శించుకోవటము.
1: వీ షుడ్ ప్రొసీడ్ ఆన్ ద పాత్ ఆఫ్ సెల్ఫ్ ఎంక్వైరీ.
0: ఏమిటి నేనెవరు, నేనెవరు, నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క ఈ విమర్శన భావమే మొట్టమొదట మనం తెలుసుకో, అదే మోక్షము అన్నాడు.
1: What we should know is, in the path of self-inquiry, we have to put a question like this: who am I? That gives you liberation.
0: ప్రపంచంలో ఎన్నో పదార్థములు ఉన్నాయి తెలుసుకోవడానికి.
1: There are so many objects in the material world.
0: ఎన్నో విషయములు ఉన్నాయి తెలుసుకోవడానికి.
1: There are lots of things to know.
0: ఇన్నింటిని వదలి నిత్య జీవితంలో ఉపయోగించి ఉండేటువంటి నేను అనేటువంటి పదం తెలుసుకోవటం ఏమంత గొప్పదా?
1: Brushing aside all those many things, myriad things outside, what is it that you gain by knowing yourself?
0: యావత్ ప్రపంచమంతా కూడా బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంటుంది.
1: దిస్ వర్డ్ ఐ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: ఐ ఒకే అక్షరమే.
1: ఐ ఇస్ సింగిల్ లెటర్డ్ వన్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. దీనికంటే రెండవది ఇంకోటి లేదు బ్రహ్మ.
1: ఇట్స్ ఓన్లీ వన్, నాట్ టూ. దిస్ ఇస్ డివినిటీ, నథింగ్.
0: కనుకనే సర్వము ఈ నేను అనేటువంటి ఒక పదమునందు మాత్రమే ఈవిడి ఉంటున్నది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విద్ ఇన్ ది సింగిల్ లెటర్డ్ ఐ.
0: భగవద్గీత యందు ప్రతి అడుగుడను మాం ఏకం అన్నాడు.
1: ఇన్ గీత ఇట్ ఇస్ రిపీటెడ్లీ సెడ్ ఐఎమ్ వన్.
0: ఆ ఏకత్వానికి శరణం, మామేకం శరణం రజ.
1: It told me, surrender yourself to that one.
0: Mocha ishyami ma sucha nenu annadu.
1: He said, I only confer you liberation.
0: Patti padamunandu kudanu nenu nenu nenu anetundi padamunu upayogistu vachadu.
1: At every stage, this single-lettered I is repeatedly stressed.
0: Ee nenu anetundi padamu inta goppa shaktivantamainatundi.
1: So this single-lettered word I is mighty.
0: కోటీశ్వరుని మొదలు కూటి పేద వరకు, పండితుని మొదలు పామరుని వరకు, అజ్ఞాని మొదలు ప్రజ్ఞాని వరకు కూడాను తనను తాను ప్రకటించుకునే సమయం లోపల, తనను తాను చెప్పుకునేటువంటి సమయం లోపల నేను అనేటువంటి పదం రాకుండా రెండో పదం వాడు ఉపయోగించుకోలేడు.
1: రైట్ ఫ్రమ్ ద టాప్ మిలేనియా డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎ పాపర్, an illiterate, ignorant one, to the level of a scholar, everyone introduces one's own self with this word I.
0: Nenu vachanu,
1: he says, I have come.
0: Nenu potunnanu,
1: I am going.
0: Nenu chuchanu,
1: I have seen.
0: Nenu vinnanu,
1: I heard.
0: Nenu maatadutunnanu,
1: I speak.
0: ఈ అన్నింటి ఎందుకు కూడాను నేను అనేటువంటిది ఏకంగా ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ దిస్ అటరెన్సెస్ దిస్ ఐ ఈస్ కామన్.
0: ఈ నేను అనేటువంటిది ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ దిస్ ఐ?
0: అది ఏ వేదాంతమునందు రెండే రెండు పదములు.
1: ఇన్ వేదాంత దేర్ ఓన్లీ టూ వర్డ్స్,
0: ఇది నేను. ఈ రెండే ముఖ్యమైనటువంటివి.
1: వన్ ఈస్ ఇది దిస్ అండ్ అదర్ నేను ఐ.
0: ఇది ఏమి? ఖర్చీపు.
1: What is this? This is kerchief.
0: Idi yemi tumbler.
1: What is this? This tumbler.
0: Idi yemi table.
1: What is this? This is a table.
0: Itan evaru oka manishi.
1: Who is he? He is a human being.
0: Idi yemiti oka bhavanamu.
1: What is this? A mansion.
0: Anta idi idi idi aneetundi telikunda ye oka padarthani kodanu manamu charchinchutakkani chuchutakkani vicharinchutakkani veelu kaadu.
1: It's not possible either to inquire or to see or visualize and saying without using this word this.
0: ee drishyakalpitamaina jagat antai kodunu idi ante.
1: Therefore all this apparent world that you see,
0: maatalani pillavaadu kodunu amma tho cheyabattukoni velutunnappudu amma emiti idi emiti idi emiti idi ani idi idi ani upayogistuntadu.
1: The child who cannot even speak properly while holding the hand of the mother goes on questioning, what is this, what is this?
0: Amma idi enduku?
1: Mother, what for is this, why?
0: అంతా ఇది.
1: ఎవ్రీథింగ్ ఇస్ దిస్.
0: ఇది అనగా దృశ్యకల్పితమైనటువంటి జగత్తుకు ఇది అని పేరు.
1: దిస్ జగత్ ద వరల్డ్ విచ్ ఇస్ అపారెంట్ ఈస్ కాల్డ్ దిస్ ఇది.
0: ఇది దృశ్యము.
1: దిస్ ఈస్ ద సీన్.
0: ఈ దృశ్యమును చూచేటువంటి నేనే ద్రష్ట.
1: దిస్ సీన్ ఈస్ సీన్ బై మీ ద
0: ఐ వాడు ద్రష్ట.
1: దిస్ ఐ ఈస్ ద సీయర్.
0: జగత్తంతా దృశ్యమే.
1: ద హోల్ వరల్డ్ ఈస్ ద సీయర్.
0: దేనినైనా నీవు చూడు.
1: యు మే సీ ఎనీ.
0: దేనినైనా విను.
1: యు మే హియర్
0: ఎనీ. దేనినైనా చదువు.
1: యు రీడ్ ఎనీ.
0: దేనినైనా పట్టు.
1: యు క్యాచ్ హోల్డ్ ఆఫ్
0: ఎనీ. దేనినైనా చెయ్యి.
1: యు డు ఎనీ.
0: అంతా ఇదే.
1: ఆల్ దిస్ ఇస్ దిస్ ఓన్లీ.
0: అయితే ఇక్కడ రెండు విధమైనటువంటి శాస్త్రములు ప్రబోధిస్తూ ఉన్నాయి.
1: హౌఎవర్ దేర్ ఆర్ టూ ఇంటర్ప్రిటేషన్స్.
0: భౌతికమైనటువంటి శాస్త్రము,
1: వన్ ద ఫిజికల్.
0: ఏమి?
1: వాట్?
0: ఆధ్యాత్మిక శాస్త్రము ఎందుకు?
1: ద స్పిరిచువల్ క్వశ్చన్ ఇస్ దిస్ వై.
0: అయితే వేదాంత శాస్త్రము రెండింటి యొక్క చేరికనే ఉంటుండాలి.
1: బట్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ హ్యాస్ గాట్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్.
0: ఎందుకు అనేటువంటి యొక్క ప్రశ్న కూడాను వేదాంతంలో వస్తుంది.
1: హియర్ ఇన్ వేదాంత వీ ఆల్సో
0: ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడా భౌతికంలో వస్తుంది.
1: వాట్ రిఫర్స్ టు దిస్ అపరెంట్ వర్డ్.
0: శాస్త్రము వేదాంత శాస్త్రము రెండూ చూడినటువంటిది వాట్ అండ్ వై అనేటువంటి యొక్క దీనికి ఆన్సర్.
1: ద వరల్డ్లీ నాలెడ్జ్ అండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ బోత్ దీస్ డీల్ దీస్ టూ క్వశ్చన్స్ వాట్ అండ్ వై.
0: కానీ ఈనాటి భౌతిక శాస్త్రము వాట్ ఈ భూమి ఎందుకోసం తిరుగుతుండాలి?
1: The worldly knowledge limits to what? Why the world revolves, earth revolves.
0: తిరుగుతున్నదని మాత్రమే చెప్తున్నాడు, కానీ సైంటిస్ట్ దేనికోసం తిరుగుతుండాలి అని చెప్పలేడు.
1: The scientist merely says that the world, the whole earth rotates, revolves, but he doesn't say why.
0: సూర్యుడు తిరుగుతుండాలి.
1: It revolves around the sun.
0: ఎందుకు తిరుగుతుండాలి?
1: Why?
0: No answer.
1: No answer.
0: రాత్రి వేళ చుక్కలు వెలుగుతున్నాయి.
1: We find the stars glittering in the night.
0: పగటి వేళ చుక్కలు వెలగటం లేదు.
1: In the daytime they do not.
0: చెప్పగలుగుతున్నా ఎందుకోసం వెలగటం లేదు?
1: Why not?
0: కనుకనే వై అనేటువంటిది ఎవ్వరు కూడా చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితి.
1: సో నో వన్ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వై.
0: ఇది ఒక్క ఆధ్యాత్మిక మాత్రమే సులభంగా దీన్ని తీర్చగలదు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిచువల్ నాలెడ్జ్ దట్ కెన్ గివ్ ది ఆన్సర్.
0: అయితే ఈ వాట్ నందును వై ఎందును కూడాను ఉన్నది ఒక్కటే.
1: హౌఎవర్ ఇన్ దీస్ టూ బేసిక్ క్వశ్చన్స్ వాట్ అండ్ వై దేర్ ఇస్ వన్ థింగ్ ఇన్ కామన్.
0: ఉదాహరణము,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: రాములు అని పేరు కలిగినటువంటి వాడు రావణుడు అనేటువంటి వేషం వేసుకున్నాడు.
1: ఏ పర్సన్ బై నేమ్ రామ హస్ స్టార్టెడ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ రావణ.
0: కానీ ఈ ధరించినటువంటి వేషంతో కూడినటువంటి రావణుడు వేదిక పైన రావణుడు వలె యాక్ట్ చేస్తున్నాడు.
1: దిస్ పర్సన్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ విత్ డ్రెస్ ఆఫ్ రావణ స్టార్టింగ్ ప్లేయింగ్ హిస్ రోల్.
0: కానీ రావణుడు వలె యాక్ట్ చేస్తున్నప్పటికీ రాముడు సాక్షిపూతుడిగానే ఉన్నాడు.
1: దో హీ వాస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ రావణ ద రామ స్టూడ్ యాజ్ ద విట్నెస్.
0: యాక్ట్ చేసేదంతా కూడా రావణుడే.
1: All the acting refers to Ravana only.
0: Act chesinanta matrana Ramulu Ravanudu kaledu.
1: This action does not make Rama a Ravana.
0: Ravanudu yendu kudanu Ramulu unnadu kani Ramulu yendu Ravanudu ledu.
1: In Ravana there is Rama but there is no Ravana in Rama.
0: Kaluka ee vishya jagattunandu ee vishya nataka rangamunandu jagattanta kudanu oka vidhamainatundi veshamu dharinchi అనేక విధమైనటువంటి యాక్ట్ చేస్తున్నది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ డ్రామా విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఎటర్నల్లీ.
0: ఈ అన్నింటి యందు కూడాను ఆత్మ అనేటువంటిది సాక్షిభూతంగానే ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ ద స్పిరిట్ రిమైన్స్ యాజ్ ద విట్నెస్.
0: ఈ రావణుడు చేసేటువంటి యొక్క చెడ్డ పనులకు కానీ లేక తపస్సంపన్నమైనటువంటి మంచి పనులకు కానీ ఇంకే విధమైనటువంటి పనులకు కానీ ఈ యొక్క రాముడు ఏమాత్రము సంబంధించినటువంటి వాడు కాదు.
1: While playing the role of Ravana, he does penance and indulges in some wicked activities. Rama has got nothing to do.
0: Oka natana chesetuvanti oka drishyamu.
1: All the life that we pass through is something like action.
0: Manavudu oka natana sutradhari.
1: Man plays the role of an actor.
0: Kani tane bhokta tane karta tane anni ani bhavistunnadu.
1: He considers that he is the director, that he is the doer, that he is the action.
0: Kani Ramudu nenu karta nenu bhokta anetundi em matram akada uchcharinchadu.
1: But here the Rama doesn't think.
0: Tanu sakshibhutude.
1: He stands as a witness.
0: Ade vidhamgane ee naadu jagattulo manam chustunnatundi sarvamu kudanu dharinchina veshamule.
1: Therefore in this world what all we see is a vesture that is
0: ivanni kevalamu aadharamule.
1: That's all the one that you
0: deeniki aadharamulu jagattuku matram aadharamu.
1: It is only for the world.
0: Kani jagattuku edi aadharamu?
1: But what is the basis foundation for this world?
0: Adi aatma.
1: That is the spirit, the aatma.
0: Ee jagattanta kudanu kevalamu ఒక భౌతికమైన శాస్త్రంతో కూడినటువంటిది.
1: ది హోల్ వరల్డ్ పర్టైన్స్ టు మెటీరియల్ వరల్డ్ నాలెడ్జ్.
0: దీనికి సాక్షిభూతుడైనటువంటి ఆత్మస్వరూపుడే దీనికి ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి వాడు.
1: దేర్ఫోర్ ద ఎటర్నల్ విట్నెస్ ఆత్మ ఈజ్ స్పిరిచువల్.
0: ఇది ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ వన్ ఫ్యాక్టర్ హియర్ క్లియర్లీ.
0: ఈ ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది 25 తత్వములతో కూడినటువంటిది.
1: ద స్పిరిచువల్ నాలెడ్జ్ హ్యాస్ 25 ఆస్పెక్ట్స్.
0: ఏమిటి ఇవి?
1: వాట్ ఆర్ దే?
0: ఐదు కర్మేంద్రియములు.
1: The five senses of
0: జ్ఞానేంద్రియములు,
1: five senses,
0: ఐదు ప్రాణములు, ఐదు కోశములు,
1: five life sheets,
0: ఇవి 20 అయిపోయినాయి.
1: They make a total of 25.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి నాలుగైనాయి.
1: The four, the mind, the
0: intellect, 24 అయిపోయింది.
1: And they make
0: 24 ఎక్కడి నుంచి వచ్చాయి?
1: Where from you get this 24?
0: జీవుడు కల్పించుకున్నటువంటివే.
1: దే ఆర్ ఆల్ ద మేకింగ్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్.
0: మనసు కల్పించుకున్నటువంటివే.
1: ఇట్స్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
0: కనుకనే కల్పించుకున్నటువంటి జీవుడు 25వ వాడు.
1: దేర్ఫోర్ ద ఇండివిజువల్ సోల్, ద క్రియేటర్ ఇస్ ద
0: 25వ. ఇది నేను కల్పించుకున్నటువంటివే, ఇది సత్యం కాదు అని గుర్తించుకొని ఏనాడు ఈ జీవుడు ఈ 24ను త్రోసివేస్తాడో అప్పుడే ఈ జీవుడు దేవునితో ఏకమైపోతాడు.
1: That day when the individual soul recognizes that all the 24 aspects of his own making, he stands apart as the only one.
0: Ah, 26th vaade devudu.
1: The 26th one is divine.
0: ఇంద్రియములంతా కూడాను కేవలము 24.
1: All the senses certainly
0: 24. భోగములంతా కూడాను మనసే కల్పించుకుంటుండాలి.
1: All these experiences are the making of the mind.
0: మనసే కల్పించుకుంటుంది.
1: It is the creation of the mind.
0: నీవు రాత్రి వెళ్లి నీవు నిద్రపోతున్నావు.
1: Night time you sleep.
0: ఈ నిద్రలో ఒక కల వచ్చింది.
1: There in the sleep you dream.
0: ఆ కలలో నీవే ఉన్నావు.
1: You are there in your dream.
0: నీ స్నేహితులంతా నీతో సినిమా చూస్తున్నారు.
1: Your friends also are watching cinema.
0: నీవు సినిమాతో కూడాను పిల్లలతో కూడా చేరి నీవు ఒక పిక్నిక్ గా వెళ్ళావు.
1: You also went on a picnic along with friends.
0: కానీ ఈ స్వప్నం లోపల ఈ పిక్నిక్ ఏమిటి, ఈ స్నేహితులు ఏమిటి, ఈ యొక్క జడమేమిటి, ఇవన్నీ కూడా అనేక దృశ్యములంతా చూస్తున్నాడు.
1: దేర్ ఇన్ ఎ డ్రీమ్ హీ ఎంజాయ్స్ ద పిక్నిక్, ద ఫ్రెండ్స్ అండ్ ద వాటర్ అండ్ ద సినిమా.
0: ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ హావ్ దే కమ్?
0: మనస్సే సంకల్పించుకుంది, మనస్సే సృష్టించుకుంది.
1: ఇట్ ఇస్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
0: తాను చచ్చినట్టు తానే చూస్తున్నాడు ఆ స్వప్నంలో.
1: దేర్ ఇన్ ద డ్రీమ్ హీ సీస్ హిజ్ ఓన్ డెడ్ బాడీ.
0: ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఇది కూడా తానే కల్పించుకున్నాడు.
1: ఇట్ ఇస్ ఆల్సో హిజ్ ఓన్ క్రియేషన్.
0: కనుకనే కల్పితములన్నీ కూడాను దూరం చేసినప్పుడే,
1: సో వెన్ వన్స్ ఆల్ దిస్ క్రియేషన్ ఇస్ గాన్,
0: సాక్షిభూతుడైనటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: యూ విల్ హ్యావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ హూ ఇస్ ద విట్నెస్.
0: కనుక ఈ కల్పించుకున్నటువంటి జీవతత్వము అది ఏ వైబ్రేషన్.
1: ఆల్ దాట్ విచ్ ఇస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ ఇస్ ద ఇండివిజువల్.
0: ఈ వైబ్రేషన్ అనేటువంటిది ఈ మెటీరియలైజేషన్ తో ఏకమై ఉంటుండాలి.
1: దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ కాంబినేషన్ విత్ మెటీరియలైజేషన్.
0: అదే భూర్, ఇదే మెటీరియలైజేషన్.
1: దిస్ ఫస్ట్ వన్ భూర్ ఇస్ మెటీరియలైజేషన్.
0: భువః వైబ్రేషన్ ప్రాణము.
1: ద సెకండ్ భువః ఇస్ ద లైఫ్.
0: సువః రేడియేషన్ జ్ఞానము.
1: సువః ద విజ్డమ్ ఇస్ రేడియేషన్.
0: రేడియేషన్ అనేటువంటి జ్ఞానము సాక్షిభూతము.
1: దట్ రేడియేషన్ విజ్డమ్ ఇస్ ద విట్నెస్.
0: దీనిని వేదాంతము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: This Vedanta declares as Brahman wisdom.
0: ఇది అద్వైతము.
1: This is non-dual.
0: ఏమిటి ఈ కల్పించుకున్నటువంటి దానంతా కూడాను త్యజించి ఏది కల్పన కానటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి దానిని మనం నిరూపిస్తామో అది ఏ నిజమైన వేదాంతం.
1: That day when you give up everything of your own making and realize that eternal truth which is your own self, that is spirituality.
0: ఆనందం ఎక్కడ ఉంది?
1: Then where is bliss?
0: నీవే ఆనందము.
1: You are the embodiment of
0: truth. Truth ఎక్కడ ఉంది?
1: Where is truth?
0: నీవే truth.
1: You are the truth.
0: You are the embodiment of truth.
1: You are the embodiment of truth.
0: Speak the truth.
1: You always speak the truth.
0: నీవు ఎంబాడిమెంట్ ట్రూత్, కాబట్టి నీవు ట్రూత్ లోనే ఉండాలి.
1: సిన్స్ యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, యూ షుడ్
0: ఆల్వేస్ బి ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, బి లవ్.
1: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, బీ ఇన్ లవ్.
0: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్,
1: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: నీవెప్పుడు శాంతిగానే ఉంటుండు.
1: యు బీ ఇన్ పీస్.
0: ఎందువల్ల?
1: వై?
0: నీవే శాంతి యొక్క స్వరూపము.
1: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: నీవే సత్యం యొక్క స్వరూపము.
1: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: నీవే ప్రేమ యొక్క స్వరూపము.
1: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: దీన్ని ప్రత్యేకంగా ఎక్కడ వెతకగలవు?
1: వై డు యూ సెర్చ్ ఫర్ దెమ్?
0: తానే ప్రేమ అయి తాను వెతుకుతున్నాడంటే ఇది కేవలం మూర్ఖత్వము.
1: యూ బీయింగ్ లవ్ యువర్ సెల్ఫ్, యూఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ లవ్
0: అవుట్ సైడ్. ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక వ్యక్తి ఒక గదిలో ప్రవేశించి ఏమిటో అంతా వెతుకుతున్నాడు పాపం.
1: A person entered into a room and he was searching for something.
0: Anni kanipistunnayi ee vyaktiki.
1: This person is able to see all.
0: Yenadu chudanatvanti vanni kudunu kanipistunnayi.
1: He saw many which he never
0: Kani
1: saw before.
0: Kani okkati kanipinchatam ledu.
1: But he is not able to see one.
0: Emiti adi?
1: What is that?
0: Tanam taanu telusukovatam ledu. Tanam taanu kanipinchatam ledu. Inga anni kanipistunnayi aa room lo.
1: There in the room he sees everything else, but he does not see his own self.
0: తాను తప్ప అన్ని కనిపిస్తున్నాయి ఆ యొక్క రూమ్ లో.
1: There in the room he finds everything excepting himself.
0: అదే రీతిగా ఈనాటి మానవుడు ఈ విశాల ప్రపంచమునందు ఈ దృశ్యకల్పితమైన ప్రపంచమునందు అన్నింటినీ వెతుకుతున్నాడు.
1: In this vast world, in this apparent physical world, man is searching for everything. He finds everything that he seeks. కానీ
0: వెతికేటువంటి వాడు కనిపించటం లేదు.
1: But he doesn't find the seeker.
0: అది వేదాంతం యొక్క రహస్యం.
1: This is the secret in spirituality.
0: ఏది కావాలని వెతుకుతున్నాడో,
1: that for which he is searching.
0: సత్యాన్ని అన్వేషించుతున్నాడు.
1: He is in search of truth.
0: కానీ సత్యం ఉన్నది.
1: But there is truth.
0: తానే సత్యము.
1: He is the embodiment of truth.
0: కానీ సత్యమును బయట వెతుకుతున్నాడు.
1: But he is in search of truth outside.
0: తనలో ఉండినటువంటి ఆనందాన్ని బయట వెతికితే మనకు లభ్యమవుతుందా?
1: When the bliss is within you, can you ever get it outside?
0: తన మెడలో హారం వేసుకుని నా హారం ఎక్కడ హారం ఎక్కడని బయట వెతికితే హారం చిక్కుతుందా?
1: యు హ్యావ్ ద నెక్లెస్. వెన్ యూ సెర్చ్ ఫర్ ఇట్ అవుట్ సైడ్ కెన్ యూ ఎవర్ గెట్ ఇట్?
0: తన ముక్కు పైన అద్దాలు పెట్టుకుని నా అద్దాలు ఎక్కడ అద్దాలు ఎక్కడ అని ఎక్కడ వెతికి చిక్కుతాయి?
1: యు హ్యావ్ పుట్ ఆన్ యువర్ గ్లాసెస్ ఆల్రెడీ సిటింగ్ ఆన్ ద నోస్ బట్ యూ సెర్చ్ ఫర్ దెమ్ అవుట్ సైడ్.
0: అంతా తన యందే ఉంటుంది, తాను బయట వెతుకుతున్నాడు.
1: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్ యూ బట్ యూఆర్
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్?
0: దేహాత్మ బుద్ధియే దీనికి అన్నిటికీ ఇంత మూల కారణం.
1: ఇట్ ఈస్ ఓన్లీ బాడీ ఐడెంటిఫికేషన్ దట్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ఈ దేహం పైన నేనే దేహము అనేటువంటి భావం చేతనే ఈ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు.
1: హి స్పెండ్స్ హిస్ లైఫ్ విత్ ద టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద
0: బాడీ. సత్యమునకు దూరంగా ఉంటున్నాం మనం.
1: దేర్ఫోర్ వి ఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ట్రూత్.
0: అందువలననే శాంతమునకు అత్యంత దూరంగా ఉంటున్నాం.
1: దట్ రీజన్ వి ఆర్ డిస్టెంట్ ఫ్రమ్.
0: అందువలననే ప్రేమకు కూడాను మరింత దూరంగా ఉంటున్నాం.
1: దేర్ఫోర్ వి ఆర్ ఫార్ ఆఫ్ కట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ లవ్.
0: నాకు ప్రేమ ఉంది.
1: ఐ హావ్ లవ్.
0: నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను.
1: ఐ లవ్ మై పేరెంట్స్.
0: నా అక్కతమ్ముళ్ళను ప్రేమిస్తున్నాను.
1: ఐ లవ్ మై సిస్టర్స్.
0: ఈ ప్రేమ ప్రేమ కాదు.
1: దిస్ ఇస్ నాట్ లవ్.
0: తల్లి తండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అన్నా తమ్ముల ప్రేమ, అక్కా చెల్లెండ్రి ప్రేమ, ఇవన్నింటి ఎందుకును ఇంతో అంతో స్వార్థం అనేటువంటిది ఉంటుండాలి.
1: ద లవ్ ఇన్ పేరెంట్స్, ద లవ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేర్ ఈస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: కానీ స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఆత్మ ప్రేమ.
1: ద సెల్ఫ్లెస్ లవ్
0: తనను తాను ప్రేమించుకునేటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: ద లవ్ ఆఫ్ ద సెల్ఫ్ is really self.
0: తానంటే ఎవరు? దేహం కాదు.
1: The self doesn't mean the body.
0: తానే.
1: This I is I only.
0: దీనికి ఒక్క ఆకారం లేదు.
1: It has no specific form.
0: అది ఏ మధురమైనటువంటిది.
1: That is nectarine.
0: ఆ మధురమైనటువంటి యొక్క తత్వమునే ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
1: And this nectarine spirit is called love.
0: ఇందులో షడ్విధములైనటువంటి ప్రేమ యందు,
1: in all these forms of love,
0: శాంత భక్తి, సఖ్యభక్తి, దాస్యభక్తి, అనురాగ భక్తి, వాత్సల్య భక్తి, మధుర భక్తి, ఆరు. ఈ ఆరింటి యందు కట్టకడపడది మధుర భక్తి.
1: అమంగ్ ది సిక్స్ ఫార్మ్స్ ద లాస్ట్ ఫైనల్ ఈ స్వీట్.
0: ఈ మధురమును గ్రోలే సమయం లోపల దేనికి కూడా తన శక్తినే తాను మర్చిపోతుంది.
1: యాజ్ హీ ఎంజాయ్స్ పాసెస్ త్రూ ద సిక్స్త్ స్టేజ్
0: తుమ్మెద ఉంటుంది.
1: Here you find the bee.
0: Black bee.
1: Black bee.
0: అది కఠినమైనటువంటి వుడ్డును కూడాను బాగా రంధ్రం చేసి లోపల ప్రవేశించుకుంటుంది.
1: It can also can drill itself into the wood, strong wood.
0: ఇంత శక్తి ఉంటుండాలి ఈ బ్లాక్ బీ లో.
1: The black bee is so powerful.
0: కానీ అది పువ్వులో ఉన్నటువంటి తేనెను గోలే నిమిత్తమై పువ్వు లోపల పోయి ప్రవేశిస్తుంది.
1: ఇన్ ఆర్డర్ టు డ్రా హనీ ఫ్రమ్ ఎ ఫ్లవర్, ఇట్ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్.
0: ఆ పువ్వు యొక్క రేఖలు చాలా పల్చగా ఉంటుంటాయి.
1: ద పెటల్స్ ఆఫ్ ద ఫ్లవర్ ఆర్ సో టెండర్.
0: కానీ సాయంకాలం అయినప్పటికీ అది ముడుచుకుంటుంది ఆ రేఖలు.
1: ద పెటల్స్ క్లోజ్ బై ది ఈవినింగ్ టైమ్.
0: ఇంత కఠినమైనటువంటి చెక్కను కూడా తలుచుకుని లోపల పోయేటువంటి యొక్క ఈ శక్తి కలిగినటువంటి యొక్క తుమ్మెదకు చాలా పల్చనటువంటిది, మెత్తనైనటువంటిది, సులభమైనటువంటి ఈ రేఖలను మాత్రం తప్పించుకుని బయటకు రాలేకపోతుందని. దేనివల్ల?
1: దిస్ బ్లాక్ బీ విచ్ కెన్ బరో ఇన్ టు ద స్ట్రాంగ్ వుడ్ కెనాట్ గెట్ ఇన్ టు ద ఫ్లవర్ దో ఇట్ ఇస్ సరౌండెడ్ బై టెండర్ సాఫ్ట్ డెలికేట్.
0: తన శక్తిని తాను మర్చిపోయింది.
1: ఇట్ హెస్ ఫర్ గాటన్ ఇట్స్ ఓన్ పొటెన్షియాలిటీ ద స్ట్రెంగ్.
0: అందువల్లనే బంధింపబడిపోయింది.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ బౌండ్.
0: ఈనాడు కూడాను ప్రతి మానవుడు కూడా అంతే.
1: దట్ ఈస్ ద సేమ్ ప్లైట్ ఆఫ్
0: తానెవరు ఆత్మస్వరూపుడను.
1: Who is he? Is the embodiment of the Spirit. He has forgotten his own truth.
0: He has
1: forgotten his true form. Therefore, we find misery all over the world. There is restlessness in this world. In fact, there is nothing of these. There is no sadness in the world. All these are within you. Forgetting your own sense.
0: దేహమే నేననుకోవటం చేతనే
1: ఈ
0: కష్టములకు నష్టములకు దుఃఖములకు వాంఛలకు ఇన్నిటిమేటువంటి దీనికి గురి అయిపోతున్నావు.
1: యూ ఫర్గెట్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ యూ ఐడెంటిఫై ద బాడీ, దేర్ ఫార్ యూ పాస్ త్రూ ది సాడ్నెస్ అండ్ ద మిజరీ అండ్ ద గ్రీఫ్.
0: దేహమే నేనని భావిస్తున్నావు.
1: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ది బాడీ.
0: పెద్ద తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఇది నా దేహం అని చెప్పు, తప్పు లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇఫ్ యూ సే దిస్ మై బాడీ.
0: కానీ దేహమే నేను మాత్రం చెప్పకూడదు. ఇది పరమ విరుద్ధమైనటువంటిది.
1: యు కెన్ నెవర్ సే దట్ ఐఎమ్ ద బాడీ.
0: కన్నులు మూసుకున్నప్పుడు
1: వెన్ యు క్లోజ్ యువర్ ఐస్
0: మంచి పవర్ఫుల్ బల్బులు పెట్టుకున్నప్పటికీ చీకటిగానే ఉంటాయి.
1: దేర్ మే బి పవర్ఫుల్ బల్బ్స్ అరౌండ్, వెన్ యు క్లోజ్ యువర్ ఐస్ ఇట్ విల్ బి పిచ్ డార్క్.
0: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు.
1: ద సన్ ఇస్ షైనింగ్.
0: కానీ కన్నులు మూసుకుని సూర్యుని వైపును చూస్తే ఏమాత్రము మనకు వెలుతురు కనిపించదు.
1: వై క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ లుక్ ఎట్ ద సన్ యు కెనాట్ సీ ద లైట్.
0: కారణం ఏమిటి?
1: వై
0: తన కన్నులు తాను మూసుకున్నాడు.
1: బికాజ్ యూ హావ్ క్లోజ్ యువర్ ఐస్.
0: అదే విధంగానే జగత్తంతా ఇప్పుడు నువ్వు దైవత్వం అనేటువంటి ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: ద డివినిటీ షైనింగ్ ఆల్ ఓవర్
0: మాధుర్యమైనటువంటి శాంతిని జగత్తుకంతా కూడా నువ్వు చాటుతూ ఉంటుండాలి.
1: అండ్ దిస్ పీస్ ఇస్ ప్రొపగేటెడ్ అండ్ పబ్లిసైజ్.
0: కానీ దీనిని వీడు గుర్తించడం లేదు.
1: బట్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ఇట్.
0: కారణం,
1: వాట్స్ ద రీజన్?
0: దేహాభిమానం అనేటువంటిది కప్పుకున్నాడు.
1: బికాస్ వీఆర్ కవర్డ్ ఇన్ కంపాస్ట్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక క్యాండిల్ పెట్టండి.
1: హియర్ యు హావ్ ఎ క్యాండిల్.
0: ఈ క్యాండిల్ పెట్టి
1: with this candle
0: oka kundakanta kudunu 10 randramulu kotti aa candle paina moosi pettandi.
1: And bring a pot, make 10 holes and put it over this candle.
0: Candle okkate jyoti.
1: Candle is one light.
0: కానీ కుండకు 10 రంధ్రములు ఉండటం చేత 10 జ్యోతుల వలె కనిపిస్తుంది.
1: As the pot has 10 holes, it appears as if there are 10 candles inside.
0: దాని పైన దట్టమైనటువంటి ఒక టవల్ కప్పండి.
1: And cover the pot with it. Thick
0: ఏ జ్యోతి కనిపించదు.
1: యూ డోంట్ ఫైండ్ ఎనీ లైట్.
0: జ్యోతి లేదని మనం భావిస్తాము.
1: యూ థింక్ దట్ దేర్ ఇస్ నో లైట్ అట్ ఆల్.
0: ఆ టవల్ కొంచెం తీసినప్పుడు
1: వెన్ యూ రిమూవ్ ద టవల్
0: 10 జ్యోతులు ఉన్నాయే అని భావిస్తాము.
1: యూ విల్ నో దట్ దేర్ ఆర్ 10 క్యాండిల్స్.
0: కానీ 10 జ్యోతులు కూడా లేవు.
1: నో దేర్ నో 10.
0: ఆ కుండను పగలగొట్టండి.
1: బ్రేక్ ది పాట్.
0: ఒకే జ్యోతి.
1: యూ ఫైండ్ ఓన్లీ వన్ క్యాండిల్ లైట్.
0: అదే విధంగానే ఏకాత్మ భావం అనేటువంటి జ్యోతి ఒక్కటే ఉంటుండాలి.
1: There is only one light. That's the oneness, unity.
0: వాటి రంధ్రములతో కూడినటువంటి ఈ దేహం అనేటువంటి ఒక కుండ కప్పినాము.
1: యు కవర్ ఇట్ అప్ ది సింగిల్ లైట్ బై మీన్స్ ఆఫ్ ఎ పాట్ విత్ 10 హోల్స్. ద పాట్ ఇస్ ద బాడీ.
0: దేహం అనేటువంటిది తోలుతిట్టిగా భావిస్తున్నాము, కుండ వలె భావిస్తున్నాము.
1: యు కన్సిడర్ ద బాడీ యాజ్ ద పాట్.
0: ఎన్ని విధములుగా దీనిని పరిశుద్ధం చేసి ఎంత స్నోపు సోపు ఇంకా అన్ని కదా వేసి పౌడరు ఇంకా అనేక విధమైనటువంటి సుగంధాలు చల్లినప్పటికీ 9 చిల్లుల తోలు తిత్తియే కానీ కాంతి కలిగిన వజ్రఘటము కాదు.
1: యు మే మేక్ యూజ్ ఆఫ్ ఆల్ కాస్మెటిక్స్, ద పౌడర్ అండ్ సెంట్స్ వాట్ నాట్. But after all, this body is like a pot with a 10 holes.
0: Nimishamulaku neechulurune kaani punugu javvadilu puttabovu.
1: Minute to minute emits a foul smell, but never the fragrance or aroma.
0: Idiya manamu.
1: We cannot enter.
0: Idiya daivamu.
1: Are you the body?
0: Idiya atma.
1: Is that the spirit?
0: Idiya nenu. Kaadu kaadu.
1: This is not the true I. No.
0: ఇదంతా ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛన చేత కప్పబడినటువంటివి.
1: ఆల్ దిస్ ఇస్ సంథింగ్ కవర్డ్ బై ద నెట్వర్క్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్.
0: కనుకనే తమో గుణం అనేటువంటి దట్టమైనటువంటి టవల్ ను మొట్టమొదటి తీసివేయి.
1: దేర్ఫోర్ రిమూవ్ దట్ స్ట్రాంగ్ థిక్ టవల్ ఆఫ్ బెస్టియల్ టెంపర్మెంట్.
0: తమో గుణం.
1: తమో గుణ.
0: రెండవది ఈ రజోగుణం అనేటువంటి కుండను మనం పగలగొట్టేసేయండి.
1: ది సెకండ్ థింగ్, వీ మస్ట్ బ్రేక్ ది పాట్ ఆఫ్ ఎమోషన్ ఆర్ రజస్.
0: అప్పుడు భిన్నత్వం పోయి ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది. ఏకం సత్య విప్రా బహుదా వదంతి, ఆత్మ ఒక్కటే అని కనిపిస్తుంది.
1: దెన్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ డైవర్సిటీ ఆర్ డూప్లిసిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: ఒకవైపున రజోగుణము, ఒకవైపున తమో గుణము, రెండింటినీ కప్పుకొని మనము ఏది జ్యోతి, జ్యోతి ఎక్కడ, జ్యోతి ఎక్కడ అని విచారిస్తున్నాము.
1: ఆన్ వన్ హ్యాండ్ వీఆర్ కవర్డ్ బై ద పాట్ ఆఫ్ రజస్ బై ది టవల్ ఆఫ్ తామసిక్ క్వాలిటీ. హౌ డు యూ ఫైండ్ ద లైట్?
0: కనుక
1: సో
0: తామసము విడుక తత్వము ఎటుగలుగు.
1: వితౌట్ గివింగ్ అప్ దిస్ డల్నెస్ తామసిక్ క్వాలిటీ, రాజసంబు విడుక
0: రాదు భక్తి.
1: వితౌట్ గివింగ్ అప్ దిస్ ఎమోషనల్ రాజసిక్, యు కెనాట్ హావ్ డివోషన్.
0: గొప్ప సాధనంబగునయ్యా,
1: దట్ పైయస్నెస్ సాత్విక్ క్వాలిటీ ఇస్ ది హైయెస్ట్.
0: భారతీయ వీరసుతుడా,
1: ఓ సన్స్ ఆఫ్ వాలర్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: తత్వం కావాలి, తత్వం కావాలని ఆశిస్తున్నావు. తామసంబు విడుక విడువక తత్వము ఎటుకుదురు.
1: You want spiritual knowledge without giving up this bestial
0: rajasambhu viduka
1: raadu bhakti. Without the giving up this emotional aspect rajasic, you can't have devotion.
0: Rajasic yokka dveshamu asuya dambamu ilanti kodamu ilanti rajasic bhavalu mana hrudayamulo nimpukoni భక్తి రావాలి, భక్తి రావాలని చెట్ట వస్తుంది.
1: When you fill your heart with rajasic qualities like anger, the envy and jealousy, how do you expect devotion?
0: భక్తి పరమ మధురమైనటువంటిది భక్తి.
1: Devotion is so sweet.
0: పరమ సాత్వికమైనటువంటిది భక్తి.
1: Devotion is pious.
0: అతి మృదువైనటువంటిది భక్తి.
1: It is so soft.
0: ఇలాంటిది ఈ కఠినంలో ఎట్ట ప్రవేశిస్తుంది?
1: How do you expect it? How do you expect it to be present in strong one?
0: గోవులంతా ఉండినటువంటి మంద లోపల పులివై ప్రవేశించిందంటే ఒక గోవైన మిగులుతుందా?
1: When a tiger is to enter into a cow herd, there cows around, do you think the cows would stand there?
0: ఏమి మిగలదు.
1: None would remain there.
0: ఈ సాత్వికమైనటువంటివన్నీ మనలో ఉండినప్పటికీ ఈ రాజసికమైనటువంటి పులి వంటి యొక్క క్రూర మృగం ఇందులో ప్రవేశిస్తే, క్రోధము ద్వేషము అసూయ దంభము ఇలాంటి క్రూర మృగం ప్రవేశిస్తే ఈ సాత్వికమైన గోవులు ఏమైపోతాయి?
1: When there are so many tigers, each signifying the anger, the jealousy, and the avarice and the hatred, how do you expect the sattvic quality, the cow, to enter? Kanukane
0: nee daivanni pondalani gaadhamaina vishwasamu oka shraddha untunte premanu penchuko.
1: In order to attain God, in order to have this confidence, develop love,
0: penchukonataku veelu kaadu.
1: It's not possible to foster
0: prema undi.
1: There is love.
0: Aa premane nee yokka pranamu,
1: and this love,
0: aa premane nee yokka jeevithamu,
1: and love is your life, and this love is God.
0: Aa premanu manamu telusukovali.
1: We have to know this love.
0: Etla?
1: How?
0: ఆధ్యాత్మిక తత్వం ద్వారా తెలుసుకోవాలి.
1: వీ కెన్ నో దట్ ఓన్లీ త్రూ
0: స్పిరిచువల్ మనసు దేనిని కల్పించుకుంటుందో ఆ కల్పించుకునేటువంటి దాన్ని దూరం చేయాలి.
1: వీ హావ్ టు గివ్ అప్ ఎవ్రీథింగ్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ బై ద మైండ్ ఇన్ పర్టికులర్.
0: ఇప్పుడు చూడండి, బక్కబడినటువంటి ఆవును అనేక విధములుగా దానికి తగినటువంటి భూసాగి సంత అందిస్తుంటే కొంతకాలంలో పుష్టిగా వస్తుంది.
1: ఏ వీక్ కౌ ఇఫ్ యు ఫీడ్ ఇట్ కంటిన్యూస్లీ ఫర్ లాంగ్ ఇట్ విల్ గో స్ట్రాంగ్.
0: ఆ యొక్క గోవుకు మనము నిత్యము అందించవలసినటువంటి ఆహారం ఏమైనా మనం అందించకుండా పోతే అది బక్కబడిపోయి కింద పడిపోతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు డోంట్ ఫీడ్ ది కౌ విత్ ద ఫోడర్ ఇట్ బికమ్స్ వీక్.
0: అదే విధంగానే ఈ మనస్సు అనేటువంటిది అన్ని విధములుగా కూడాను మానవుణ్ణి ముంచి వేస్తుండాలి.
1: ఇట్స్ ద మైండ్ దట్ డ్రౌన్స్ దట్ రూయిన్స్ ఎవ్రీబడి.
0: ఈ మనసుకు మనం ఎక్కువ ఘనతను అందిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ అటాచ్ ఆల్ వాల్యూ టు దిస్ మైండ్.
0: ఈ మనసును ఎక్కువగా గౌరవిస్తున్నాము మనము.
1: వీ రెస్పెక్ట్ దిస్ మైండ్ అ లాట్.
0: ఈ మనసుకు కావలసినటువంటి యొక్క సదుపాయాలు చేస్తున్నాము.
1: వీ ప్రొవైడ్ ఆల్ కన్వీనియన్సెస్ టు ద మైండ్.
0: ఈ మనసే మన దైవమని భావించి దాని ఒక పెద్ద హృదయ సింహాసన పైన ప్రతిష్ఠించుకుంటున్నాము.
1: వీ కన్సిడర్ మైండ్ ఇస్ ద డివైన్ అండ్
0: గిట్టంగా పెరిగిపోతుండాలి.
1: Therefore mind has grown so strong.
0: బాగా బలిచిపోతుండాలి.
1: It is very strong and stronger.
0: దాన్ని అదుపులో పెట్టడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: It is impossible for anybody to control such a mind.
0: దీనికి మనం అలంకారం చేసినది.
1: Is that for that reason we are here?
0: కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి విరజాజి పూదండ విధవకేల. కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి టోపీ.
1: ఓ సారీ. వై ఎ మంకీ నీడ్స్ ఎ క్యాప్ ఆఫ్ పర్ల్స్.
0: ఈ యొక్క కోతిని తీసుకుని పోయి సింహాసనం పైన కూర్చోబెడితే అది ఊరుకుంటుందా?
1: ఇఫ్ యు కీప్ ది మంకీ అండ్ ఆస్క్ ఇట్ టు బి దేర్ ఆన్ ద థ్రోన్, ఈ
0: చెంచల బుద్ధిలో పుట్టినీళ్లు పెట్టిన పేరు.
1: This monkey is known for its wavering nature. It will spoil the very throne.
0: అందుకోసమనే తెలుగులో ఒక చిన్న సామెత ఉంటుండాలి.
1: So there is a proverb in Telugu language.
0: కులికే వాణ్ణి తీసుకుని పోయి ఒలుకుల్లో పెడితే ఒలుకులంతా చెడగులికినాడట. అనగా కులికేటువంటి వాడు ఒలుకుల్లో పోయినా గానీ కులకడం మానడు. ఈ విధంగా మంకీ, మ్యాడ్ మంకీ ఈ మైండ్.
1: మైండ్ ఈజ్ ద మ్యాడ్ మంకీ.
0: నిరంతరం కూడా మైండ్ మైండ్ మైండ్ మైండ్ అని దీన్ని చింతించడం చేత ఇది మరింత బలిచిపోతుంటుండాలి.
1: బై కాన్స్టెంట్లీ పాండరింగ్ ఓవర్ థింకింగ్ ఆఫ్ ద మైండ్ ఇట్ గ్రోస్.
0: మనసునే మనం చింతించకూడదు.
1: వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద మైండ్.
0: నీవు కావాల్సింటే దైవాన్ని చింతించు.
1: ఇఫ్ నెసరీ థింక్ ఆఫ్ గాడ్.
0: లేకపోతే డిస్క్రిమినేషన్, బుద్ధిని చింతించు.
1: ఆర్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేటింగ్
0: మైండ్ ఏమాత్రం కూడా మనం చింతించకూడదు.
1: నెవర్ థింక్ ఆఫ్ యువర్ మైండ్.
0: దానిని చింతించడానికి దానికి అధికారమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మైండ్ హ్యాస్ నో రైట్.
0: అధికారమైన వారిని చింతించిన ఒక ఫలితం ఉంది, కానీ ఇది ఏముంది మనసుకు అధికారం?
1: యూ విల్ బి రివార్డెడ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద పర్సన్ ఇన్
0: అథారిటీ. మైండ్
1: ఇస్ సో మీన్ అండ్ లో.
0: కోరికలతో కూడినటువంటిది మైండ్.
1: మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్.
0: వాంఛనతో చేరినటువంటిది మైండ్.
1: ఫుల్ ఆఫ్ డిజైర్స్.
0: ఎప్పుడు కూడా పెడమార్గం పట్టించేటువంటిది మైండ్.
1: ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ యు అలాంగ్ ద రాంగ్ పాత్.
0: మిస్లీడ్ చేస్తుంది.
1: ఇట్ ఆల్వేస్ మిస్లీడ్.
0: బ్యాడ్ ఇంత కూడా క్యారెక్టర్ డెవలప్ చేస్తుంది.
1: అండ్ ఇట్ డెవలప్స్ బ్యాడ్ క్యారెక్టర్.
0: కనుక మనసును మనం ఏమాత్రం కూడా గౌరవించకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ రెస్పెక్ట్ ద మైండ్.
0: కనుక మైండ్ ను రెస్పెక్ట్ కూడదు అంటే ఏ విధంగా చెయ్యాలి?
1: How should we follow this path?
0: Adiye, less luggage, more comfort.
1: Less luggage, more
0: కోరికలు తగ్గించుకోవాలి, సంకల్పాలు తగ్గించుకోవాలి.
1: Therefore, we should put a full stop.
0: సంకల్పాలు తగ్గించుకుంటే మనసు యొక్క స్వరూపమే పోతుంది.
1: If you reduce your desires, the mind will lose its form.
0: చూడండి, ఇది బట్ట.
1: See, this is a cloth.
0: ఇది బట్ట, దారముల యొక్క చేరిక.
1: It's a combination of threads.
0: ఈ దారముల యొక్క చేరిక చేత ఇది బట్టగా మనకు కనిపిస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద యార్న్ క్లోజ్లీ ఇంటర్వోవెన్ యు ఫైండ్ ద క్లాత్.
0: ఈ బట్ట మనకు ఒక్క అక్కర్లేదనుకున్నప్పుడు,
1: వెన్ యూ డోంట్ వాంట్ దిస్ క్లాత్,
0: దీన్ని ఎక్కడో తీసుకుపోయి కాల్చేయని అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బర్న్ ఇట్ ఎనీవేర్.
0: ఒక్కొక్క త్రాడు తీసివేసేయి.
1: Remove the threads, yarn separately.
0: Sulabhanga batta adrushyamaipothundi.
1: Easily this cloth would vanish.
0: Kalukane bundle of desires is mind.
1: Mind is a bundle of desires.
0: Ee desires okkote koti teeseste ee mind e undadu.
1: If you remove the desire one after the other, there would be no mind.
0: Deenine vedantic paribhashayandu vairagyamu ani cheptaru.
1: This in vedantic parlance is called renunciation.
0: వైరాగ్యం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై రెనన్సియేషన్?
0: ఆస్తి ఆలి వీడి అడవికే గుట కాదు.
1: ఇట్స్ నాట్ రన్నింగ్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ ప్రాపర్టీ.
0: భావమందు దుష్ట భావము వీడితే త్యాగమగును, అది యోగమగును.
1: సాక్రిఫైసింగ్ ద బ్యాడ్ క్వాలిటీస్, గివింగ్ అప్ వికెట్ టెంపరమెంట్ ఈజ్ రియల్ సాక్రిఫైస్.
0: కనుకనే మనసు లేకుండా మనం చేసుకోవాలనుకుంటే, మనసును గౌరవించకుండా చూసుకోవాలనుకుంటే కోరికలు తగ్గించుకోవాలి. ఇది అనేటువంటిది అంతా కూడా జగత్ సంబంధమైనటువంటిది.
1: Therefore what all we refer to this, ఇది ఇది is the world. This is the scene.
0: మన దేహం కూడా మనకు ఒక దృశ్యమే.
1: You, this body is also a scene.
0: ఈ దేహాన్ని నువ్వు చూసుకుంటున్నావు.
1: You see your own body.
0: కాబట్టి చూసేది ఎవరు?
1: Who is the seer?
0: చూసేటువంటి వాడే ద్రష్ట.
1: The seer is the one there.
0: చూడబడేటువంటిది అంతా దృశ్యమే.
1: All that is seen is the scene only.
0: ఈ రూపనామంతో కూడినటువంటి యొక్క ఈ జగత్ అంతా కూడా దృశ్యమే.
1: ద హోల్ వరల్డ్ ఫుల్ ఆఫ్ నేమ్ అండ్ ఫామ్ ఈజ్ ద సీన్.
0: కనుక ద్రష్ట అనేటువంటిది అది ఆత్మతత్వము.
1: సో ది సియర్ ఈస్ ద స్పిరిట్ ఆర్
0: అది సాక్షిభూతము.
1: దట్ ఈస్ ద విట్నెస్.
0: అన్నింటి కూడా విట్నెస్ గా ఉంటుంది.
1: ఇట్ ఈస్ ద విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఎట్లా? రావణుడు ఎంత నాటకం ఆడుతున్నప్పటికీ నీ డ్రామా పైన.
1: Though there may be a lot of acting going on the stage in a drama.
0: Ramulu andulone unnadu.
1: There is Rama there.
0: Kaani sakshibhutudiga unnadu.
1: But he remains there as a witness.
0: Idduru kaadu mari veeru.
1: There are not two.
0: Okkade.
1: Only one.
0: Ramanudu Ramulu idduru okkate.
1: Ravana and Rama are one and the same.
0: Ramulu Ravanu vesham vesiyadanti.
1: Rama is playing the role of Ravana.
0: Atma జీవాత్మ రెండు ఒక్కటే.
1: ది ఇండివిజువల్ సోల్ అండ్ ద సూపర్ సోల్ ఆర్ వన్.
0: ఆత్మనే జీవాత్మ వేషం వేసుకుని దృశ్యంగా కనిపిస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ ది సూపర్ సోల్ దట్ టేక్స్ ది రోల్ ఆఫ్ ఇండివిజువల్ సోల్ అండ్ అపియర్స్ యాజ్ ఎ సెపరేట్.
0: కనుకని ఈ జగన్నాటక రంగం నందు ఈ జీవుడు ఈ వేషమును వేసి అనేక విధములుగా కూడాను నటనను సరుపుతున్నాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ద స్టేజ్ ఇన్ ద డ్రామా, ది ఇండివిజువల్ ఇస్ ప్లేయింగ్ ఎ రోల్ హియర్.
0: ఎన్ని విధంగా నటన జరిపినప్పటికీ
1: హి మే యాక్ట్ వెల్.
0: రాముడు సాక్షిభూతంగానే ఉన్నాడు.
1: బట్ రామా రిమైన్స్ ఎ విట్నెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: రాములు ధరించినటువంటి వేషమే ఈ రావణుడి వేషము.
1: దిస్ రావణ ఇస్ ద డ్రెస్ ఆర్ ద రోల్ టేకెన్ అప్ బై రామా హింసెల్ఫ్.
0: ఈ డ్రెస్ ను ఏనాడైనా మనం మొదలు పెట్టాల్సిందే.
1: వి ఆర్ బౌండ్ టు గివ్ అప్ దిస్ డ్రెస్ వన్ డే ఆర్ అదర్.
0: కానీ రాముడు రాముడుగానే ఉంటాడు.
1: బట్ రామా రిమైన్స్ ఎస్ రామా త్రూ అవుట్.
0: ఈ రావణుడిగా ఉన్నప్పుడు కానీ రాముడిగా ఉండినప్పుడు కానీ రాముడు ఏమాత్రమూ మారడు.
1: ఐదర్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ ఆర్ రామా హీ డస్ నాట్ చేంజ్.
0: వేషములు మాత్రం మారుతుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ది డ్రెస్ దట్ చేంజెస్.
0: ఇందుకలడు అందులేడన్న సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ ఈస్ హియర్ అండ్ దట్ ఈస్ నాట్ దేర్.
0: కనుకనే దైవత్వం అనేటువంటిది ఒక్కటే.
1: డివినిటీ ఈస్ వన్.
0: అది ఏకం సత్.
1: దట్స్ ఓన్లీ వన్.
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎక్సిస్ట్.
0: కనిపించేది అనేకము.
1: బట్ యు ఫైండ్ ఇట్ మెనీ.
0: ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు నో దిస్ యూనిట్ ఇన్ డైవర్సిటీ.
0: ఇది ఏ సర్వము చేస్తున్నటువంటి పని.
1: ఇట్ ఇస్ దిస్ దట్ డస్ ఎవ్రీథింగ్.
0: కనుకనే
1: సో
0: ఎందుకు అనేటువంటిది ఆన్సర్ చెప్పాలంటే ఆత్మనే ఎందుకు ఆన్సర్ అని చెప్తుంది.
1: సో ఇట్ ఇస్ ద సోల్ ఆత్మ దట్ రెస్పాండ్స్ టు దిస్ క్వశ్చన్.
0: ఏమిటి అనేటువంటి ఆన్సర్ చెప్పాలంటే భౌతికమైన శాస్త్రమే ఆన్సర్ చెప్తుంది.
1: ఇట్ ఇస్ ద వరల్డ్లీ నాలెడ్జ్ దట్ ఆన్సర్స్ దిస్ క్వశ్చన్. వాట్
0: ఇది మైక్.
1: దిస్ ఇస్ ద మైక్.
0: ఇది ఎట్ట చేశారు.
1: హౌ ఇస్ ఇట్ మేడ్.
0: ఏ విధంగా చేశారు.
1: హౌ ఇస్ ఇట్
0: అని చెప్పగలడు.
1: వన్ కెన్ సే.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ మైక్ కు ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది.
1: యు ఫైండ్ స్టెయిన్లెస్ స్టీల్ దేర్ మెటీరియల్.
0: ఈ స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఏ విధంగా చేశారు.
1: హౌ ఇస్ ఇట్ మేడ్.
0: దీనికి మూలాధారం అనేటువంటిది ఒకటి ఉంటుంది.
1: ఇట్ హాస్ గాట్ ఎ ప్రైమల్ బేసిస్.
0: మూలాధారం చేయకుండా ఈ జగత్తు నందు ఏ సైంటిస్ట్ అయినా కూడా ఏ పదార్థాన్ని కూడా నిర్మించలేడు.
1: వితౌట్ ది ప్రైమల్ బేసిస్ నో సైంటిస్ట్ కెన్ ఎవర్ మేక్ ఎనీథింగ్.
0: ఇప్పుడు చూడండి, ఆక్సిజన్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఆక్సిజన్.
0: హైడ్రోజన్ ఉంటుండాలి.
1: హైడ్రోజన్ దేర్.
0: ఏ సైంటిస్ట్ సృష్టించాడు?
1: Which scientist created this?
0: ఇది దైవం యొక్క సృష్టి.
1: It's all God's creation.
0: ఈ వెలుతురునంతా కూడాను ప్రకాశాన్ని దైవమే సృష్టించాడు.
1: All the light.
0: సూర్య చంద్రులను దైవమే సృష్టించాడు.
1: The sun and the moon are created by God.
0: ఈ గాలి వానలు దైవమే సృష్టించాడు.
1: It's all the wind and the rain.
0: జలము ఆకాశము దైవమే సృష్టించాడు.
1: And the space and earth.
0: ఫ్రీగా అందించినటువంటిది.
1: And they're all gifted to us freely.
0: దీనికి ఏమాత్రం కూడా దైవం ఒక కాస్ తీసుకోవటం లేదు.
1: God doesn't collect
0: it. ఆధారము చేయకుండా ఈ జగత్తు నందు ఏ సైంటిస్ట్ అయినా కూడా ఏ పదార్థాన్ని కూడా నిర్మించలేడు.
1: వితౌట్ ది ప్రైమర్ బేసిస్ నో సైంటిస్ట్ కెన్ ఎవర్ మేక్ ఎనీథింగ్.
0: చూడండి, ఆక్సిజన్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఆక్సిజన్.
0: హైడ్రోజన్ ఉంటుండాలి.
1: హైడ్రోజన్ దేర్.
0: ఏ సైంటిస్ట్ సృష్టించాడు?
1: క్రియేటెడ్ దిస్.
0: ఇది దైవం యొక్క సృష్టి.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ క్రియేషన్.

0: With these things, we make certain others which we buy.
1: Idi tumbler.
0: This is the tumbler.
1: Evi tumbler idi.
0: What sort of tumbler?
1: Rendu tumbler.
0: This silver tumbler.
1: Tumbler nu okadu chesinadu kani.
0: There's one that made this.
1: Rendu evadu cheyaledu.
0: But nobody made silver.
1: Plate nu okadu chesadu kani.
0: Plate is made by one.
1: Ee plate lo unnatundi vendi aadharamainatundi pothame.
0: But the silver of the plate is separate.
1: పిల్లలకందరికీ చక్కగా అర్థమవుతుంది.
0: ఆల్ స్టూడెంట్స్ కెన్ అండర్స్టాండ్.
1: ల్యాబొరేటరీలో పోతారు. ల్యాబొరేటరీలో.
0: యు గో టు ది ల్యాబొరేటరీ.
1: ల్యాబొరేటరీలో పోయినప్పుడు
0: దేర్
1: ఆక్సిజన్ తీసుకుంటారు.
0: యు కలెక్ట్ ఆక్సిజన్.
1: హైడ్రోజన్ తీసుకుంటారు.
0: ఆల్సో కలెక్ట్
1: రెండింటిని చేరుస్తారు.
0: యు కంబైన్
1: వాటర్ గా చేస్తారు.
0: అండ్ యు మేక్ వాటర్.
1: నేను వాటర్ చేశాను అనుకుంటున్నాడు.
0: హి థింక్స్ దట్ ఐ హావ్ మ్యానుఫ్యాక్చర్డ్ వాటర్.
1: నీ మొహం నువ్వేమిటి వాటర్ చేయటము.
0: వాట్ ఎ ఫూల్ యు ఆర్. యు ఆర్ మేకింగ్ వాటర్.
1: ఈ ఉన్నటువంటి మూలాధారమైనటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపినావే కానీ వాటర్ నువ్వు చేయలేదు.
0: యు హావ్ ఓన్లీ కంబైన్డ్ ది హైడ్రోజన్ ఆక్సిజన్ విచ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్.
1: ఈ ఆధేయాన్ని నువ్వు చూపుతున్నావే కానీ ఆధారం ఎక్కడ?
0: యు ఆర్ ఓన్లీ షోయింగ్ దాట్ విచ్ యు మేడ్ బట్ యు ఆర్ నాట్.
1: అదే విధంగా సర్వమునకు ఆధారము ఆత్మతత్వమే.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఆత్మ ది స్పిరిట్ విచ్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్.
1: ఉన్నది రెండే రెండు ఈ జగత్తునందు మనకు కనిపిస్తుండే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ ఓన్లీ
1: దృశ్యము దృక్కు.
0: One is the seen, other is the look.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే.
0: The unity of these two.
1: సాధన యొక్క ఫలితము.
0: Is the result of spiritual practice.
1: దృశ్యము దృక్కులో చేరిపోతుంది.
0: And the seen joins in that vision.
1: కానీ దృశ్యము దృక్కులో చేరుతుంది.
0: The seen also joins in.
1: దృశ్యము దృక్కులో చేరినా దృక్కు దృశ్యంలో చేరినా ఒక్కటే.
0: The scene may join in the looks or the vision may join in the scenario.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: రెండుగా కనిపించేటువంటిది ఒక్కటే.
0: It's only one that appears as two.
1: ఒక విత్తనం ఉంది.
0: Here is the seed.
1: విత్తనమునకు రెండు బద్దలు ఉన్నాయి.
0: It has two cotyledons.
1: ఈ రెండు బద్దలు చేరినప్పుడే
0: when both the cotyledons are there
1: అది భూమిలో పెట్టినప్పుడు మొక్కగా వస్తుంది.
0: When you just plant it,
1: ఈ రెండు బద్దలను వేరు చేసి నీ భూమిలో పెట్టి మొక్క రాదు.
0: When you separate out, they will never germinate.
1: ఇదే నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే లైట్ మనకు ప్రాప్తిస్తుంది.
0: దీస్ టూ కాటలెడన్స్ స్టాండ్ ఫర్ నెగిటివ్ అండ్ పాజిటివ్.
1: అయితే
0: హౌఎవర్
1: నెగిటివ్ ముఖ్యమా పాజిటివ్ ముఖ్యమా?
0: ఈజ్ ఇట్ దట్ నెగిటివ్ ఇంపార్టెంట్ ఆర్ ద పాజిటివ్?
1: పాజిటివ్ ఉంటేనే నెగిటివ్ ని మనం ప్రయత్నపూర్వకంగా సృష్టించుకుంటున్నాం.
0: With the presence of the positive,
1: current lekapothe ee bulbulu evadu srushtichadu?
0: Without the current, who is going to
1: current lekapothe fan evadu srushtichadu?
0: Without the current, who will
1: current lekapothe mic evadu srushtichadu?
0: Without the current, who will manufacture
1: kabatti annitikini aadharam current. Current untam valle ee okka aadhayamlanne kuda nu srushtinchabadutunna.
0: It is only because of the existence of the current you make use of the bulbs and the mic and the fan.
1: Kanuka
0: so
1: aadharamainatti okka ఆత్మతత్వం ఉండగానే ఈ ఆధేయమైనటువంటి దృష్టి కల్పితమైన జగత్ అంతా కూడా సృష్టింపబడుతుండాలి.
0: సో విత్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఆత్మ ద స్పిరిట్ యు ఫైండ్ ఆల్ ద రెస్ట్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఆధారాన్ని మనం మొట్టమొదట తీసుకోవాలి.
0: యు కన్సిడర్ దట్ ఫండమెంటల్ బేసిస్ ఫస్ట్.
1: ఈ యొక్క ఆధారం అనేటువంటిది మూలాధారం లేకపోతే దేనిని కూడా మనం సృష్టించలేము.
0: వితౌట్ దిస్ ఫండమెంటల్ బేసిస్ యు కెన్నాట్ మేక్ ఎనీథింగ్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఆధారాన్ని విస్మరిస్తున్నాము.
0: బట్ టుడే వి ఆర్ ఫర్గెటింగ్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
1: ఆధేయాన్ని అత్యంత ముఖ్యంగా భావిస్తున్నాము.
0: బట్ వి కన్సిడర్ థింగ్స్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
1: ఇది ఏ మూర్ఖత్వము.
0: దిస్ ఇస్ ఫూలిష్నెస్.
1: ఇది ఏ అజ్ఞానము.
0: దిస్ ఇగ్నోరెన్స్.
1: చూచారా? కనుక ఈ ప్రపంచం యొక్క దీని ఎంతో జీవిత సత్యంబు తెలిపిది ఎందరో.
0: మెనీ పీపుల్ హ్యావ్ ఎక్స్ప్రెస్ ద మిస్టరీ ద ట్రూత్ ఆఫ్ లైఫ్.
1: ఎందుకు వింటం లేదు ఈ మానవుడు?
0: వై డోంట్ వీ హియర్ పే హీడ్ టు దేర్ వర్డ్స్?
1: వినలేకున్నావు ఎందుకోసం?
0: వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు పే హీడ్ టు దేర్ టీచింగ్?
1: ఇది మరణమని ఎందరో బోధిస్తున్నారు.
0: మెనీ టీచ్ దట్ ద బాడీ ఇస్ డర్ట్ అండ్ పొల్యూటెడ్.
1: దీని దగ్గరికి పోవద్దురా అని బోధిస్తున్నారు.
0: దే ఆల్సో టెల్ యు
1: నాట్ టు. ఎందుకు పోతున్నాడు?
0: దెన్ వై డు యు బాదర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ద బాడీ?
1: అజ్ఞానం ఇది అని, ప్రజ్ఞానం అది అని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు వెర్రివాడా.
0: ఓ ఫూలిష్ మ్యాన్, యు నెవర్ హర్డ్ దట్, యు నెవర్ బాదర్ టు హియర్ వెన్ ఇట్ ఈ సెడ్ దిస్ ఈస్ ఫిజికల్ అండ్ ఎఫీమరల్ దట్ ఈస్ పర్మనెంట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద స్పిరిట్
1: భావమంత సంసార సాగరం అని బోధించుచున్నారు.
0: This life is an ocean, that's their teaching.
1: వినిపించుకోలేవేదేవేది వెర్రివాడ.
0: Oh foolish man, you never heard that.
1: ఎందుకు మీరు వినటం లేదు?
0: Why don't you hear?
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: కాని ఇది సత్యము అనేటువంటి యొక్క దీన్ని తెలియకుండా పోవటం చేతనే వినిపించుకోవటం లేదు.
0: Because he does not know that this is the truth.

0: డజంట్ కేర్ టు లిసన్.
1: కనుక ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి.
0: దేర్ఫోర్ హట్ రికగ్నైజ్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఆధ్యాత్మిక తత్వమునందు చక్కని పరివర్తన రావాలంటే మంచి అభ్యాసం రావాలి.
0: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఇఫ్ దేర్ ఇస్ టు బి ట్రాన్స్ఫర్మేషన్ వీ షుడ్ గుడ్ హ్యాబిట్స్.
1: దురభ్యాసమును దూరం చేయాలి.
0: వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: ఈ దురభ్యాసముల చేతనే మానవత్వము దానవత్వంగాను పశుత్వంగాను మార్చుకుంటున్నాము.
0: ఓన్లీ బికాజ్ ఆఫ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ వీ బికమ్ డెమోనిక్ అండ్ బీస్టియల్ ఇన్ అవర్ నేచర్.
1: కనుక మనం పశువులు కాదు.
0: వేర్ నాట్ అనిమల్.
1: మనం మన రాక్షసులు కాదు.
0: వేర్ నాట్ డెమన్స్.
1: మనుష్య జన్మమెత్తినటువంటి యొక్క దైవత్వమే.
0: వి ఆర్ బోర్న్ యాస్ హ్యూమన్స్ ఫుల్లీ డివైన్.
1: అట్టి దైవత్వాన్ని ఇంత అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టటమా?
0: వై షుడ్ వి మేక్ దిస్ డివినిటీ లేటెంట్ విత్ ఇన్ అస్ అన్సెక్ట్.
1: నరసింహన్ చెప్పాడు.
0: నరసింహన్ సెడ్
1: దావాన్ లభతే జ్ఞానం అని.
0: యు కెన్ గెట్ ది విజ్డమ్ ఓన్లీ విత్ సిన్సెరిటీ.
1: ఆ శ్రద్ధను మన సంజయ్ సహాని చెప్పాడు.
0: సంజయ్
1: అన్నాడు.
0: సంజయ్ సహాని సెడ్ ది శ్రద్ధ మెన్స్
1: శ్రద్ధ ఫెయిత్ కాదు, ఫెయిత్ శ్రద్ధ కాదు.
0: శ్రద్ధ ఈజ్ నాట్ ఫెయిత్ అండ్ ఫెయిత్ ఈజ్ నాట్
1: శ్రద్ధ. అనగా నమ్మకము.
0: ఫెయిత్ ఈజ్ బిలీఫ్.
1: శ్రద్ధ అనగా ఒక విధమైనటువంటి యొక్క ఉత్సాహము.
0: శ్రద్ధ మీన్స్
1: శ్రద్ధ.
0: శ్రద్ధ మీన్స్ సిన్సెరిటీ, ఎర్నెస్నెస్.
1: కనుక శ్రద్ధ, శ్రద్ధ అనేటువంటి దానికి ఒక విధమైన విశ్వాసం అన్నారు.
0: సో ఇట్ ఈస్ ద శ్రద్ధ ఎర్నెస్నెస్.
1: విశ్వాసం అనేటువంటిది నమ్మకము.
0: ఫెయిత్ ఈజ్ ఫెయిత్.
1: శ్రద్ధ అనేటువంటిది ఇంట్రెస్ట్.
0: ది శ్రద్ధ మీన్స్ ఎర్నెస్నెస్ ఇంట్రెస్ట్.
1: కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది.
0: నో ఇంట్రెస్ట్ టుడే.
1: విశ్వాసము పోయింది.
0: నో ఫెయిత్
1: ఇన్ రెస్ట్.
0: బట్
1: తమో గుణంగా మనము కేవలం ఒక విధమైన పశువుల కంటే హీనమైపోతున్నాం.
0: హి ఆల్వేస్ రిమైన్స్ ఇన్ డల్నెస్. తమో గుణ వర్స్ దెన్ అనిమల్స్.
1: కాదు కాదు, మానవుడైనందుకు
0: being a human
1: మనం ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి నడకను నేర్పించాలి.
0: వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు సెట్ అన్ ఐడియల్ టు అదర్స్.
1: లేకపోతే మన దురభ్యాసం చూచి అందరు కూడా ఒక దూషిస్తారు, పరిహసిస్తారు.
0: వాచింగ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ విత్ ఇన్ us, everybody will make fun of you.
1: మానవుల్లో వాడికి ఏమాత్రం కూడా చోటు లేకుండా కూడా బయటికి నెట్టి వేస్తారు.
0: హీ విల్ హ్యావ్ నో ప్లేస్ ఇన్ సొసైటీ. హీ విల్ బి ఆస్క్డ్ టు గెట్ అవుట్.
1: సొసైటీకి విరుద్ధమైనటువంటి చర్యలు మనం చేసుకోవటం చేత, దేహమునకు విరుద్ధమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశింపజేసుకోవటం చేత మానవత్వం అనేటువంటిది మాలిన్యమైపోతుంది.
0: యాజ్ వీ యాక్ట్ అగెన్స్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ, యాజ్ వీ యాక్ట్ అగెన్స్ ద నార్మ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, వీ ఫైండ్ నో ప్లేస్ ఎనీవేర్.
1: మాలిన్యం అనేటువంటి దాన్ని మనం దూరం గావించుకోవాలంటే మానవత్వం అనేటువంటి చింతన మనం చేయాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు బి అవే ఫ్రమ్ దిస్ మాలిన్య ఆర్ పొల్యూషన్, వీ షుడ్ వర్షిప్ మాధవ ద డివినిటీ.
1: ఈ 25 తత్వములు కూడా మనం దూరం గావించుకున్నప్పుడే 26వది మనమే సాక్షాత్కరిస్తాడు.
0: వెన్ వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ దీస్ 25 ఆస్పెక్ట్స్, వీ నో ది 26th ప్రిన్సిపల్స్. సో రామదాస్ సార్,
1: మాయకు లోనాయ, మాయకు నేనాయ, మాయ 25 మర్మమునాయ, మాయ 25 మర్మము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ.
0: ది హోల్ థింగ్ ఇస్
1: రామదాస.
0: ఇట్ ఈస్ ది వన్ కంపోజిషన్ ఆఫ్ రామదాస హూ సెడ్ దట్ దర్ 25 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇల్యూషన్. వెన్ వన్స్ యూ నో ది ఇల్యూషన్, ది ఇల్యూషన్ విల్ వానిష్ ఆన్ ఇట్స్ ఓన్.
1: మాయ మాయ మాయ 25 మంత్రములు.
0: వి సే దిస్ ఇల్యూషన్ హస్ గాట్ 25.
1: 25 తత్వములు కూడాను మాయనే.
0: ఆల్ దిస్ 25 ఆర్ ఇల్యూసివ్.
1: ఇలాంటి మాయతో కూడినటువంటి దాన్ని మనం ఎందుకు ఫాలో చేయాలి, ఎందుకు అనుసరించాలి?
0: వై షుడ్ వి ఫాలో దిస్ ఇల్యూషన్?
1: ఈనాడు అట్లా అనుసరిస్తున్నాము.
0: వి డూ దట్ టుడే.
1: అందువల్లనే అజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ఎక్కువగా కప్పుకుంటున్నాము.
0: దేర్ఫోర్ వి ఆర్ కవర్డ్ బై ఇగ్నోరెన్స్.
1: తెలుసు, ప్రతి మానవునికి నేను చేసేది ఇది తప్పు అని తెలుసు.
0: ఎవ్రీవన్ నోస్ వాట్
1: ఐ. నీ కాన్షియస్ నీకు తెలిసి కూడా నువ్వు చేయకుండా పోవటం వల్ల నీవు రాక్షసుడి కంటే హీనమే.
0: వెన్ యూ డోంట్ ఫాలో ద డిక్టేషన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్, యువర్ ఈక్వల్ టు డెమన్.
1: కాన్షియన్స్ ని నీవు విరుద్ధంగా చేసినప్పుడు ఇంకా బయట వారి గౌరవం నీకు ఎక్కడ ఉంది?
0: వెన్ యూ యాక్ట్ అగెన్స్ట్ యువర్ ఓన్ కాన్షియన్స్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్ బై?
1: బయట వారు నిన్ను గౌరవించినప్పుడు నీవు జీవించే ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ హియర్ ఆన్ ఎర్త్ వెన్ యూ ఆర్ నాట్ రెస్పెక్టెడ్ బై పీపుల్?
1: కాదు, మనం సమాజంలో పుట్టాము.
0: వర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: సమాజంలో పెరుగుతున్నాము.
0: గ్రోయింగ్
1: సమాజం యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవాలి.
0: వి షుడ్ అప్హోల్డ్ అవర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ.
1: కేవలం సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్.
0: వి ఆర్ మెయిర్లీ సెల్ఫిష్ అండ్ అటర్లీ సెల్ఫిష్.
1: ఈ స్వార్థమే స్వార్థం అనేటువంటిది మహాపిచాచంగా మారిపోతుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది సెల్ఫిష్నెస్ దట్ రాప్స్ లైక్ ఎ డెమన్.
1: కొంతవరకు త్యాగం మనలో బయలుదేరాలి.
0: వీ షుడ్ కల్టివేట్ ది సాక్రిఫైస్.
1: దీనిని మనం చేయాలంటే అదే సత్యము.
0: అండ్ కల్టివేషన్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
1: సత్యం అనగా స్నేహం కావాలి.
0: ఫ్రెండ్షిప్ ఈజ్ నీడెడ్.
1: ఎవరి స్నేహము?
0: విత్ హోమ్?
1: ఏదో వాడి స్నేహమో, వీడి స్నేహమో, ఈమె స్నేహమో, ఇవి కాదు స్నేహాలు.
0: దీస్ ఆర్ నాట్ ఫ్రెండ్షిప్స్. జాయినింగ్ హ్యాండ్స్ విత్ అదర్స్.
1: అదే ఒక్కటి, దైవముతో స్నేహం కావాలి.
0: వీ షుడ్ బి ఫ్రెండ్. గాడ్ ఈజ్ ది ఓన్లీ ఫ్రెండ్.
1: అది ఏ సత్యము.
2: దాట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: ఆ సత్యం అనేటువంటి దాన్ని మనం సాధిస్తున్నా సౌఖ్యానంతా సాధించిన వారం అయిపోతాం.
2: వెన్ వన్స్ యూ అకంప్లిష్ ది సఖ్య ద ఫ్రెండ్షిప్
1: సర్వ సౌఖ్యములు కూడా సఖ్యం నుంచినే మనకు వస్తుండాలి.
2: ఆల్ సౌఖ్య ద ప్లెజర్
1: సఖ్యం లోపల నిజంగా సౌఖ్యం లేదు.
2: ఇన్ ది వరల్డ్లీ ఫ్రెండ్షిప్ దేర్ ఇస్ నో ప్లెజర్ ఆర్ కంఫర్ట్.
1: చూచావా మీకు తెలుసును.
2: యూ నో దిస్.
1: కుచేరుడు కృష్ణునితో సఖ్యం చేశాడు బాల్యమునందు.
2: కుచేల వాజ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ.
1: కానీ ఇతనికి అనేక మంది బిడ్డలు కలగటం చేత సంసారంలో మునిగి అనేక బాధలకు గురి అవుతూ వచ్చాడు.
2: కుచేల సఫర్డ్ బికాస్ హి హాడ్ మెనీ చిల్డ్రన్.
1: అయ్యో, ఈ పరిస్థితి యందు నన్ను గట్టుకు చేర్చేవారెవరు, నన్ను ఆదరించేవారెవరు, నా కష్టాలు తీర్చేవారెవరని చాలా విచారపడుతూ ఉన్నాడు.
2: హి ఫీల్స్ సో బ్యాడ్ అండ్ సో సాడ్ బికాస్ హి ఇస్ వెరీ మచ్ వరీడ్ యాజ్ హూ వుడ్ కమ్ టు హిస్ రెస్క్యూ.
1: బాల్యమునందు కృష్ణుని యొక్క స్నేహము గురుకులములో అతని యొక్క స్నేహం చేశాడు.
2: ఇన్ చైల్డ్హుడ్ హి వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ దేర్ ఇన్ గురుకుల.
1: చేయటం చేత భార్య జ్ఞాపకం చేసింది.
2: ఇస్ ఎ వైఫ్ హూ రిమైండెడ్ హిమ్ ఆఫ్ ది ఏజ్ ఓల్డ్ ఫ్రెండ్షిప్.
1: కృష్ణుడు భగవంతుడు కదా.
2: కృష్ణ ఇస్ గాడ్.
1: మీకు స్నేహితుడు కూడా కదా.
2: ఈజ్ యువర్ ఫ్రెండ్.
1: కనుక అతన్ని నీవు ఆశ్రయించకూడదా.
2: వై డోంట్ యూ అప్రోచ్ హిమ్.
1: నీ కష్టములంతా పరిహారం అవుతుంది అన్నాడు.
2: హి విల్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్.
1: కానీ ఈ కుచేరునికి డౌట్.
2: బట్
1: సంశయాత్మ వినశ్యతే. సంశయము. అతను నన్ను పలకరిస్తాడో లేడు, అతను నన్ను చూస్తాడో లేడు అనేటువంటి డౌట్ ఉంటాడు. ఈ డౌట్ ఉన్నటువంటి వానికి సందేహమే. సందేహం ఉన్నటువంటి వానికి అన్ని హీనమే జరుగుతుంటాయి.
2: Kuchela was full of doubts. He is very much bothered whether Krishna would talk to him, would see him. A doubting Thomas is bound to die, perish.
1: Anni vidhala kudanu vinasamaipothadu.
2: And he will face the failure at every instant, at every step. We should not doubt.
1: Kaadu kaadu. Daivamu. ఏ సామాన్యమైన మానవులు ఎవరైనా మర్చిపోవచ్చును, దైవం మరవడు అనేటువంటి అవిశ్వాసము అదే శ్రద్ధావాళ్ళవతేజ్ఞ. ఆ శ్రద్ధ ఉండాలి.
2: వన్ షుడ్ హ్యావ్ దట్
1: విశ్వాసం ఉండాలి.
2: వన్ షుడ్ హ్యావ్ దట్ ఎర్నెస్నెస్ దట్ ఫెయిత్ దట్ గాడ్ విల్ నెవర్ ఫర్గెట్. ఆర్డినరీ పీపుల్ నెవర్ ఫర్గెట్.
1: విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు.
2: స్ట్రెంగ్థెన్ దట్ ఫెయిత్.
1: వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి.
2: ఈ అప్రోచ్ కృష్ణ.
1: ఎవరైనా మరుస్తారు.
2: అదర్ పీపుల్ మే ఫర్గెట్.
1: ఈ యొక్క బిచ్చగానే వలె పోయినటువంటి కుచేరుని ఎవరు ఆదరిస్తారు?
2: Who will certainly come to his rescue? Nobody will allow him to the doorstep.
1: Kani.
2: But
1: కుచేరుడు వచ్చి ద్వారం దగ్గర నిలిచాడనే వార్త విన్నాడు కృష్ణుడు.
2: కృష్ణ హర్డ్ ద అరైవల్ ఆఫ్ కుచేరుడు.
1: పరుగెత్తిపోయాడు కృష్ణుడు.
2: కృష్ణ ర్యాన్ ఆల్ ద లాంగ్ డిస్టెన్స్.
1: కుచేరుని కౌగలించుకున్నాడు.
2: హి హగ్డ్ హిమ్.
1: ఓ మిత్రుడా, ఎంత కాలమైంది నిన్ను చూచి.
2: ఓ ఫ్రెండ్, ఇట్స్ లాంగ్
1: బ్యాక్. ఎంత ఉన్నావు, ఏ విధంగా ఉన్నావని పలుకరించడానికి ఒక కారణం రావాలి కదా.
2: He found a plea to talk to him what happened to you all these days. It's only in times of difficulties we'll think of God. A small example, illustrations.
1: 13 సంవత్సరములను కూడా అరణ్యవాసం జరిగిన తర్వాత పాండవులు ఇంటికి వచ్చారు.
2: Completing the 13 years period of exile, Pandavas returned.
1: ఆనందంతో కుంతీదేవి కృష్ణునికి పోయి నమస్కారం చేసింది.
2: కుంతి paid her respects to Krishna because her sons could complete that period of 13 years of exile.
1: Neeku aanandamena inka em kavali koruko nenu isthanu annadu Krishnudu.
2: And Krishna said, are you happy? Whatever you want, I am ready to grant your boon.
1: Krishna, naakemi akkarledu.
2: She said, Krishna, I don't want any.
1: Nee yokka andadandalu, nee yokka aapyayata, nee yokka aadarshamu, నీ యొక్క సమీపత్వము నాకు కావాలనుకుంటే నీవు నాకు నిరంతరము కష్టములనే ప్రసాదించమని.
2: If I am to have your proximity, if I am to enjoy your support, let me face all the tragedies and difficulties in life.
1: అడవిలోపల పడరాని బాధలు పట్టడం చేతనే, తినరాని తిండులు తినిచేటం చేతనే, కందమూరాదులు పుజించటం చేతనే అనేక కష్టములు గురి అయ్యారు. ఆ కష్టముల్లో నీవు నిరంతరం కూడాను వారికి వెంట జంట ఇంట ఉండి కాపాడుతూ వచ్చావు.
2: Krishna, you supported us. You are always with us. You came to our rescue many a time. At a time when we suffered so many troubles and turmoils, difficulties, there in the
1: forest.
2: If I am to enjoy this proximity, I am ready to face the problems and difficulties.
1: ఇది సత్య సాయి యొక్క చరిత్ర యందు ఒక చక్కని ఘట్టము ఎవరికి తెలియదు.
2: This had happened in the life of Bhagavan. No one knows this.
1: సమ్మర్ క్లాసులు జరుగుతుండేటువంటి ప్రతి సంవత్సరము,
2: ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ సమ్మర్ క్లాసెస్.
1: బెంగళూరు లోపల కొత్తగా హాస్టల్ కల్పించాలి, పిల్లలు అధికమైపోతున్నారు, వాళ్లకు ఆధునికంగా తగినటువంటి అనుకూలాలు చేయాలని హాస్టల్ కట్టడానికి ప్రారంభించాము.
2: ఇట్ వాజ్ డిసైడెడ్ టు కన్స్ట్రక్ట్ అ హాస్టల్ టు అకామిడేట్ ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్.
1: ఆ సంవత్సరం లోపల పిల్లలందరినీ తీసుకుని నేను ఊటీకి వెళ్ళాను సమ్మర్ క్లాస్ జరపడానికి.
0: దట్ ఇయర్ భగవాన్ ఆ స్టూడెంట్స్ అండ్ యూ వెంట్ ఊటీ టు కండక్ట్ సమ్మర్ క్లాస్.
1: సమ్మర్ క్లాసులు ఊటీలో చక్కగా అన్ని విధాల సౌకర్యంగా సదుపాయంగా జరిగినాయి.
0: దేర్ సమ్మర్ క్లాసెస్ వర్ హెల్డ్ సక్సెస్ఫుల్లీ దేర్ ఇన్ ఊటీ.
1: ఇంకా రెండవ దినం అంతా బెంగళూరుకి రావాలి.
0: అండ్ దే హాడ్ టు రిటర్న్ టు బెంగళూరు ఆన్ ద ఫాలోయింగ్ డే.
1: చెప్పాను నేను,
0: భగవాన్ టోల్డ్ బాయ్స్,
1: పిల్లలు ఎట్టైనా మీరు ఊటీకి వచ్చారు,
0: యూ హావ్ కమ్ టు ఊటీ ఎనీవే,
1: చూడటానికి ఒక విధమైనటువంటి కన్నులు కూడా ఉన్నాయి కదా,
0: అండ్ యూ హావ్ ఐస్ టు సీ,
1: సైట్ సీన్స్ అంతా కూడా మీరు చూడవలసి వస్తుంది.
0: యూ మే హావ్ టు గో అరౌండ్ ఫర్ సైట్ సీన్. భగవంతుని యొక్క
1: సృష్టి లోపల ఈ యొక్క సృష్టి ఎంత విచిత్రంగా కనిపిస్తుందో ఒక తూరి మీరు చూచి రండి అని పంపించారు.
0: ది క్రియేషన్ ఆల్ ది సినారియో అరౌండ్ ఇస్ సో బ్యూటిఫుల్, బెటర్ యూ గో ఫర్ సైట్ సీయింగ్.
1: మాకు అక్కర్లేదు, స్వామి కూడా రావాలన్నారు. మా పిల్లలు చాలా మొండి పిల్లలు.
0: Our students are so determined that they wanted Bhagavan to follow them.
1: Swami, meeru kuda raavali annaru.
0: Because of intense love, they said, Swami, you should follow us.
1: Variki natcha cheppanu, nayana, nenu ochindatante crowd anta vachi cheripothundi, akkada meeku em matram kuda nu sadupayam kuda undadu, drushyalu chuttaani kuda veelu kaadu, meere velli raandi annaru.
0: Bhagavan tried to convince them, if I also follow you, there will be huge crowd. You will not be able to see anything.
1: Pillaluku oka vidhamainatante swartham aneetundi untali.
0: But the modern boys, they have selfishness anyway.
1: Swami kuda raavali, lekapothe meem పోమని కూర్చున్నారు.
0: They said, we are not prepared to go without you, Swami, they said.
1: సరే వెళ్ళండి అని బస్సులంతా అరేంజ్మెంట్ చేసి దొడ్డబెట్ట అనేటువంటిది ఒకటి ఉండాలి ఊటీ లోపల.
0: భగవాన్ అరేంజ్డ్ బస్సెస్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ దేర్స్ ఎ ప్లేస్ బై నేమ్ దొడ్డబెట్ట. దేర్
1: 8000 అడుగులు ఎత్తుగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ సో హై 8000
1: ఫీట్. ఊటీ లోపల చాలా ఎత్తైన ప్రదేశము.
0: ఇట్ ఇస్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్.
1: కాబట్టి దొడ్డబెట్ట కంట మీరు వెళ్ళి రండి అన్నాను.
0: భగవాన్ సెడ్ బెటర్ యు గో టు దొడ్డబెట్ట.
1: సరే స్వామి రావాలి, అక్కడంతా ఫోటోలు తీసుకోవాలి, అవి ఇవి చాలా ఈ కాలం పిల్లల యొక్క అభిరుచులట్టు ఉంటాయి.
0: ద టేస్ట్ ఆఫ్ స్టూడెంట్స్, మోడర్న్ స్టూడెంట్స్, దే వాంట్ హావ్ ఇండివిజువల్ ఫోటోగ్రాఫ్స్ విత్ భగవాన్.
1: దేర్ అందరూ పోండి, మీరు బస్సులంతా దిగి అక్కడ ఫోటోస్ రెడీ అయ్యే లోపల నేను వస్తాను అన్నాను.
0: భగవాన్ సెడ్ ఆల్ బస్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్, యూ బీ దేర్ రెడీ, ఐల్ కమ్ దేర్.
1: వారంతా పోయిన తర్వాత ఒక అరగంటకు నేను నందనవనం వచ్చి దొడ్డబెట్టకు పోతున్నాను.
0: ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ భగవాన్ స్టార్టెడ్ దేర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ నందన.
1: ఎవరో ఇద్దరు పాపం యువకులు,
0: టూ యంగ్స్టర్స్,
1: నందనవనంకు పోయి స్వామిని చూడాలని పోయారు.
0: దే కేమ్ టు నందనవన టు సీ స్వామి.
1: అక్కడ నందనవనంలో లేడు, దొట్టబెట్టకు పోయాడు స్వామి అన్నారు.
0: దేర్ ది టూ యంగ్స్టర్స్ కేమ్ టు నో దట్ భగవాన్ లెఫ్ట్.
1: మోటార్ సైకిల్ పైన ఒకే స్పీడ్ గా వస్తున్న స్వామిని చూడాలి, స్వామిని చూడాలి, స్వామిని చూడాలి.
0: దే స్టార్టెడ్ ప్రొసీడింగ్ ఆన్ మోటార్ వెహికల్స్ టు సీ స్వామి.
1: ఈ విధంగా స్పీడ్ గా వస్తున్నారు
0: వెనక, హై స్పీడ్.
1: ఎవరు ఈ విధంగా వస్తున్నారు ఈ పిల్లలు?
0: హూ ఆర్ దీస్ బాయ్స్ ఫాలోయింగ్ మీ
1: అనుకునేటప్పటికీ కొంతమంది చెప్పారు, కాదు ఎవరో రౌడీ పిల్లలు ఉన్నారు.
0: Somebody said, after all, there are some rowdies.
1: కాదు కాదు, తెలియకుండా అట్లా చెప్పకూడదు, వారు స్వామి దర్శనం కోసం వస్తున్నారు అన్నాను.
0: డోంట్ సే లైక్ దట్ వితౌట్ నోయింగ్ ది ట్రూత్, దే ఆర్ కమింగ్ టు సీ మీ.
1: ఒక టర్నింగ్ దగ్గరికి వెళ్లేటప్పటికీ వాళ్ళు నా కారు సైడ్ కి వచ్చి నన్ను చూడాలని చెప్పిన ఆశచేత స్పీడ్ గా దగ్గరకు వచ్చేసారు.
0: There is one turning point. These two boys on motorcycles, they came there at high speed.
1: Motorcycle padipoyindi.
0: When they just approached the turning point, the motorcycles fell.
1: ఇద్దరు పిల్లలు కూడా మోటార్సైకిల్ పై నుంచి పడిపోయారు.
0: The two boys fell down.
1: తక్షణమే నేను కారు ఆపి,
0: భగవాన్ స్టాప్ హిస్ కార్,
1: నేను వారి దగ్గరికి పోయి,
0: భగవాన్ వెంట్ క్లోజ్
1: వారికి అయినటువంటి మట్టినంతా తుడిచి,
0: ఈ వైప్డ్ అవుట్ ఆల్ ద
1: డస్ట్. నాయన, ఏమైనా దెబ్బ తగిలిందా? ఎందుకోసం ఇంత స్పీడ్ గా వచ్చారు? ఈ విధంగా రాకూడదు, చూడాలనుకుంటే నీవు నందనవనం రావచ్చును కానీ అని వాళ్ళకి చెప్పవలసిన బోధనంతా చెప్పి వారితో సమాధానం చేసి నా కారులో ఉన్నటువంటి రెండు కమలా పండ్లు వాళ్ళకి ఒలిచి వాళ్ళకి ఇచ్చి దాహం తీర్చుకోండి అని చెప్పాను.
0: Bhagavan came there softly and wiped out all the dust over there. Told them, it's not the way to follow me like this at a high speed. You should not have done it, he said.
1: అప్పుడు ఆ పిల్లలు ఇద్దరు చెప్తున్నారు,
0: అండ్ ఆఫర్ దెమ్ టు కాలేజీ పిల్లలు, ది టూ బాయ్స్ ఆర్ కాలేజ్
1: స్వామి, స్వామి దర్శనం కావాలని మేము వచ్చాము.
0: భగవాన్, వీ హావ్ కమ్ హియర్ టు సీ యూ.
1: నిజంగా ఈ కష్టం జరగటం చేతనే, మోటార్ సైకిల్ నుంచి పడిపోవడం చేతనే దర్శనమే కాదు, సంభాషణమే కాదు, స్పర్శనే కాదు, ప్రసాదం కూడా మాకు లభించిపోయింది.
0: The boys immediately said, Bhagavan, because of this difficulty, because of this accident, because we fell down from the motorcycles, we could see you, we could touch you, we could speak to you, we could receive prasadam.
1: మా దగ్గరికి వచ్చి మా తలని నిమిరి, మా వీపులంతా నిమిరి, ఎక్కడ దెబ్బ తగిలింది ఏమిటని ఇంత ఆప్యాయంగా పలకరించే వారు ఎవరున్నారు లోకంలో?
0: Without this, had not this accident happened, you would not have caressed and fondled us.
1: కనుక స్వామి, మీ దర్శనాన్ని మేము ఆశించాము, శ్రద్ధతో మేము వచ్చాము.
2: We wanted to see you. We came in all earnest.
1: దర్శన స్పర్శన సంభాషణలు మూడు జరిగిపోయినాయి మాకు.
2: We could see you, we could touch you, we could converse with you.
1: కనుక ఈ మూడు లభ్యమయ్యేటువంటిది ఏ రకమైన కష్టములు మాకు ఇచ్చినా సంతోషమే. మూడు మాకు అనుగ్రహించండి.
2: If we are to have this triple benefit, we are ready for any accident, for any
1: కుంతి కోరినటువంటివి.
2: This is the prayer of Kunti.
1: ఈ కష్టాల్లో భగవంతుడు అంత ఆప్యాయంగా చూచేంత సుఖాల్లో చూడడు.
2: Naturally you'll think of God and God will think of you with all affection in times of
1: difficulty. కానీ సుఖంలో కూడా చూచేటువంటి అవకాశాలు ఉంటున్నాయి.
2: Of course there's scope in times of pleasure.
1: కనుక భగవంతుని యొక్క చూపులకు కష్టమే సుఖమే అనేటువంటిది కాదు.
2: From the God stand point of view there's nothing like pleasure and pain.
1: ఆ కుచేలుడు పోయాడు.
2: Kuchela went there.
1: ఆ యొక్క భవనంలో చేరాడు.
2: There he entered.
1: అడగవలసింది ఏదో అడగనే లేదు.
2: He has not asked what he really wanted.
1: మనసరిగిన మానవులకు అడగవలసిన అక్కర్లేదు.
2: The one who knows your mind, you don't need to ask him.
1: తిరిగి అంత భోజనం మీదనం అంతా పెట్టి విశ్రాంతి అయిన తర్వాత కుచేలా నీవింక నీ ఇంటికి వెళ్ళు అని ఒక విధమైనటువంటి పల్లకీనిచ్చి పంపించాడు.
2: The food is served and he was asked to take rest for some time and then he was asked to go in a palanquin.
1: కొంత దూరం వచ్చిన తర్వాత అయ్యో ఎంతని మూర్ఖుణ్ణి నేను, నా పిల్లలు ఏ విధమైనటువంటి ఆహారం లేకుండా అవస్థలు పడుతున్నారు, నేనేనో పంచపక్ష ప్రమాణాలంతా భుజించాను, కృష్ణుణ్ణి అడగలేకపోయానే అని పాపం చింతించాడు.
2: As he was returning, traveling to some distance, on his return journey, he started feeling like this. What happened to my children? What is they are facing all problems?
1: గొప్ప భవనం ఏర్పడిపోయింది.
2: By the time he reached the spot, he could
1: see a man. సర్వాలంకార సూత్రురాలైపోయి అన్ని ఆభరణాలు ధరించింది.
2: He saw his wife with full of jewels.
1: పెద్ద రాణి వలె వచ్చింది ఇతని సన్మానించడానికి.
2: Wife came there to receive him like a queen.
1: చూచాడు ఈమె ఎవరో శ్రీలక్ష్మినో లేకపోతే నా భార్యనా అని సందేహించాడు.
2: And Kuchela doubted, is she the queen or my wife?
1: ఆమె దగ్గరకు వచ్చి
2: and she came close to him.
1: నాథ కృష్ణుడు ఏమన్నాడు?
2: She went on asking, what did Krishna say?
1: ఇతనికి ఏమీ తోచలేదు.
2: Well, he couldn't say anything.
1: సతీ

0: Having come to know of my arrival, he has sent his attendants to receive me there. The moment he came to know my arrival, having come to know my arrival, he sent his gate men to receive me.
1: Kuna gadde digi nagumomu toda nanu andajeche.
0: The moment he saw me, he got down from his throne and he hugged me.
1: Monarinchi momu vachinattu ega diga chuchi kavitan bigichukoniye.
0: He started staring at me from top to toe.
1: Devi ye mandu atani dina parata.
0: What am I to say about his compassion?
1: ప్రేమయే తాను తానే ప్రేమ.
0: హీజ్ లవ్, హీజ్ పర్సోనిఫైడ్ లవ్.
1: పేద కుచేరుని అటుకులు తిని పిటికెడు తిని బహుళ భాగ్యంబు నొసంగు వారు కలరే.
0: ఇస్ దేర్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్ హూ గివ్ యూ ఆల్ ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ?
1: ఎవరిస్తారు
0: టేకింగ్ ఫిస్ట్ఫుల్ ఆఫ్ వీట్ అండ్ రైస్?
1: పుచికెడు అటుకులు తినేసి ఇంత భాగ్యాన్ని ఇస్తున్నాడా భగవంతుడు? ఆహా, ఇటువంటి భగవంతుని యొక్క శక్తిని ఎంత నేను గుర్తించుకోలేకపోయాను, ఎంత మూర్ఖుడను, ఎన్ని విధమైన అజ్ఞాని నేను అని తనను తాను నిందించుకొని ఆ గృహమునంతా చూచి కృష్ణ ఇది ఎంత నీ ప్రసాదమే అనుకున్నాడు.
0: కుచేల స్టార్టెడ్ బ్లేమింగ్ హిమ్సెల్ఫ్. ఇస్ దేర్ ఎనీబడీ హూ విల్ గివ్ యూ సో మచ్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, ఆల్ ద రిచెస్ ఇన్ దిస్ వరల్డ్?
1: పూర్వకంగా భగవంతుని ప్రేమించినటువంటి వానికి ఎట్టి కొరత కూడా ఉండదు.
0: ఇఫ్ యు హావ్ ద ఇంటెన్స్ లవ్ హోల్ హార్టెడ్లీ, దేర్ విల్ బి నో డెత్ ఆర్ షార్టేజ్ ఇన్ దిస్ వరల్డ్.
1: నమ్మక చెడిన వారలు ఉన్నారు కానీ నమ్మి చెడినట్టి వారు ఒకన లేరు లేరు లేరు.
0: There are people who have ruined themselves for the lack of love. Having full faith, there are
1: Kani,
0: none who suffer.
1: దురదృష్టవశాత్తు నమ్మకుండా చెడిపోతున్నారు చాలా మంది.
0: But unfortunately, many ruin themselves.
1: చెడిపోవడం కూడా ఎట్టంటి,
0: they have no faith.
1: చాలా పెద్ద పర్వతం నుంచి కింద పడిపోయినట్టుగా పడిపోతున్నారు.
0: Because they have no faith, they fall down from the mountain top.
1: అతపతమైపోతున్నారు.
0: They ruin themselves totally.
1: కానీ నమ్మినటువంటి వారు పాతాళ లోకం నుంచి కూడాను వైకుంఠానికి తీసుకుని పోతున్నాడు.
0: Those with full faith, right from the bottom, they rise to the very heaven itself.
1: Kanukane nammakam chala pradhanamu.
0: Therefore faith is very essential.
1: Vishwasam, faith, faith, faith.
0: Faith and faith, faith alone is very important.
1: కనుక దీనిని ఒక ప్రేమతోనే మనం సాధించాలి.
0: దిస్ యు కెన్ అచీవ్ త్రూ లవ్.
1: దృశ్యమంతా దృక్కైపోతుంది.
0: ఆల్ ద సీన్ విల్ బికమ్ ద విజన్.
1: కనుక ఈ దృశ్యమంతా కూడా దృక్కు నుంచి వచ్చినటువంటిది.
0: అండ్ ఆల్ ది సినారియో యు ఫైండ్ బికాజ్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ విజన్.
1: కనుక ఆ ప్రేమ చేతనే సాధించండి.
0: అండ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్ త్రూ లవ్.
1: గడిచిన 4 దినములు కూడాను పల్లెల ప్రజలు వచ్చి, ఆంధ్ర పల్లెల ప్రజలు వచ్చి ఇదంతా కూడా ఒక విధమైనటువంటి ఒక వైకుంఠంగా అనుభవించుకుంటూ పోయారు.
0: Villages from all over the state of Andhra Pradesh came to this center and enjoyed this place for the
1: Chala
0: last 4 days.
1: Chala amayakulu
0: palle it a heaven. The villagers are innocent.
1: Varantakulu pavitramaina hrudayam kalavaru.
0: They are sacred hearted.
1: ఒక దృఢమైనటువంటి విశ్వాసం కలవారు.
0: దే ఆర్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: భారతీయ సంస్కృతి అనేటువంటిది ఇంకా పల్లెలు ఎందే అంతో ఇంతో ఉంటుండాలి.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ప్రిజర్వ్డ్ దేర్ ఇన్ విలేజెస్.
1: నిజంగా వారు పడినటువంటి ఆనందము ఎంత ఆనందం ఇట్టిది అట్టిదని ఎవరు వర్ణించలేరు.
0: దేర్ జాయ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇస్ బియాండ్ ఆల్
1: నామైన భక్తి
0: మెజర్. దట్ ఇస్ ట్రూ డివోషన్.
1: ఈ ఆంధ్రాల నుంచి వచ్చినటువంటి యొక్క ఈ ప్రజల యొక్క ఆనందము అందరి హృదయాలు కూడా కరిగించి కదిలించి మెదిలించిపోయినాయి.
0: The bliss enjoyed by the people of Andhra Pradesh melted the hearts of everybody.
1: Kanukane varu nirantarakunnu sukshemanga aanandanga divyamainatundi margam lopala daivatvani anubhavistarani nenu aashistu aashirvadistu nenu viramistunnanu.
0: Bhagavan blesses all those that have come to this place from villages. Let they be happy. Let they be blissful. Let they be spiritual throughout their lifetime. Blessing you all, Bhagavan brings his discourse to a close.

0: ಈ ಜಗತ್ತಂತೆಯು ಕೂಡ ಸಮಸ್ತ ಶಕ್ತಿರುತವು ಕೂಡಿನಿಟ್ಟುವಂತಿದೆ. ಸರ್ವಜ್ಞತ್ವಮು, ಸರ್ವ ಸಮನ್ವಯತ್ವಮು, ಸರ್ವವ್ಯಾಪಕತ್ವಂತೋ ಕೂಡಿನಟುವಂತಿ ಯೊಕ್ಕ ಶಕ್ತಿ ಈ ಜಗತ್ತಿನಂದು ವ್ಯಾಪಿಸಿ ಉಳ್ಳದು.
1: ಡಿವೈನ್ ಪವರ್ ವಿಚ್ ಇಸ್ ಆಲ್ ಪರ್ವೇಸಿವ್, ಆಲ್ ನೋಯಿಂಗ್, ಇಸ್ ಸ್ಪ್ರೆಡ್ ಆಲ್ ಓವರ್ ದಿಸ್ ವರ್ಲ್ಡ್.
0: ಪಾಯಸಮುಲೋನಿ ಪಂಚದಾರವನೇ, ಪ್ರತಿ ಅಣುವನು ಕೂಡ ಈ ದಿವ್ಯ ಶಕ್ತಿ ಲೀನಮಯಿ.
1: ಜಸ್ಟ್ ಆಸ್ ಯು ಫೈಂಡ್ ಶುಗರ್ ಇನ್ ಎ ಪುಡಿಂಗ್, ಯು ಫೈಂಡ್ ದಿಸ್ ಮೈಟಿ ಪವರ್ sugar in the ice pudding, you find the mighty power right from beginning of the atom.
0: Deenini upanishattulu raso vai saha anna bhagavantudu rasa swarupudu.
1: God is in the form of rasa.
0: Sarvatra ee rasamu vyapinchu unnadi.
1: This essence rasa is present everywhere.
0: కానీ సర్వత్ర వ్యాపించినటువంటి దైవత్వాన్ని గుర్తించటం ఇది సాధ్యం కానిటువంటిది.
1: బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు రికగ్నైజ్ డివినిటీ దౌ ఇట్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కానీ భగవంతుని యొక్క ఉనికిని సర్వులను గుర్తించడానికి వీలవుతుంది.
1: హౌఎవర్ వన్ కెన్ నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డివినిటీ.
0: చెరకులోని తీపి,
1: just as sweetness in sugar cane,
0: vepaloni chedu,
1: the bitterness in a neem,
0: merapaloni karamu,
1: just as you find the
0: nimmaloni purusu
1: in chili,
0: karraloni agni,
1: the fire in the wood,
0: ivanni kudanu bhagavantuni unikiki pratyaksha pramanam.
1: They all prove the presence of divinity.
0: Vittanam nundi mokka prarambham avutundi,
1: the plant germinates out of the seed.
0: Gruddu nundi పిట్ట ప్రారంభమవుతుంది.
1: యగ్ గ్రోస్ ఇన్ టు ద బర్డ్.
0: పుట్టిన బిడ్డనే తల్లిగా మారుతుంది.
1: ద చైల్డ్ లేటర్ బికమ్స్ ద ఫ్యూచర్ మదర్.
0: ఇవన్నీ కూడాను భగవంతుని ఉనికికి ప్రత్యక్ష ప్రమాణములే.
1: దే ఆర్ ఆల్ ద లివింగ్ ప్రూఫ్ ఆఫ్ ది డైరెక్ట్ డివినిటీ.

0: రాజమా. నేను పర్వతమును చూచినప్పుడు మానవునికి ఆనందం చేకూరుతుంది.
1: Man will be very happy on watching the mighty mountain.
0: పొంగి ప్రవహించేటువంటి యొక్క నదులు చూచినప్పుడు మానవుని యొక్క ఆనందం ఉప్పొంగుతుంది.
1: Man becomes ecstatic as he watches the river flowing.
0: సముద్రమును చూచినప్పుడు ఆనందం ఆవిర్భవిస్తుంది.
1: He will be blissful as he watches the mighty
0: సుందరమైన నందనవనమును చూచినప్పుడు మనసుకు ఉల్లాసము చేకూరుస్తుంది.
1: He will be very happy on seeing the forests and the gardens around.
0: ఇవి అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి?
1: Where from they came?
0: వీటన్నిటికీ మూలాధారం ఏమిటి?
1: What is the basis of all?
0: భగవంతుని ఉనికి.
1: The presence of God is the basis.
0: ఇట్టి ఉనికి తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి వీలవుతుంది.
1: It's possible for everyone to know the existence of God.
0: సర్వవ్యాపకమైనటువంటి దివ్యత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
1: It's not possible, it's not given to everyone to know this divinity which is all pervasive.
0: జ్ఞానానాం జ్ఞానమత్యం అనగా అన్ని జ్ఞానములు యందు కూడాను ఆత్మజ్ఞానము చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all the forms of wisdom, the wisdom of the spirit, atmic wisdom, is
0: important. పురస్కరించుకునే జ్ఞానానాం జ్ఞానం ఉత్తమం. దీనికంటే ఉత్తమమైనటువంటి జ్ఞానం మరొకటి లేదు.
1: There is no other form of wisdom other than this wisdom of the spirit.
0: అనేక జ్ఞానములు ఉన్నాయి.
1: We find various forms of knowledge.
0: పదార్థ జ్ఞానము,
1: the material knowledge.
0: సంగీత జ్ఞానము,
1: the music.
0: సాహిత్య జ్ఞానము,
1: literature.
0: చిత్ర జ్ఞానము,
1: science.
0: శిల్పి జ్ఞానము,
1: culture.
0: నృత్య జ్ఞానము. ఈ విధమైనటువంటి జ్ఞానములు అన్నింటి యందు కూడాను ఆత్మ జ్ఞానము ప్రధానమైనటువంటిది.
1: Of all the forms of the knowledge, the knowledge of the spirit, atmic knowledge, is most important.
0: ఈ భౌతిక జ్ఞానములు కేవలం పాండిత్యమును అందించవచ్చు.
1: The physical knowledge may give you scholarship.
0: భౌతికమైన ఈ జగత్తునందు కేవలం గౌరవ మర్యాదలను అందుకోవచ్చును.
1: The knowledge of this material knowledge may give you the esteem and name.
0: అనేక విధములైనటువంటి బిరుదులను సాధించవచ్చును.
1: You may earn titles.
0: కానీ ఆత్మానాం ఆత్మ ఉత్తమం. ఈ దీనికి శృణ్వంతుదిస్తే అమృతస్య పుత్ర, ఇదియే ప్రధానమైన బిరుదు. నాయన, నీవు అమృత పుత్రుడవు.
1: యు ఆర్ ద సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
0: ఈ ప్రాకృతమైనటువంటి నీకును చెరించేటువంటివి, భ్రమించేటువంటివి.
1: ఆల్ ద వరల్డ్లీ థింగ్స్ దే చేంజ్ అండ్ దే డెల్యూడ్ యు.
0: కనుక చెలించి భ్రమించినటువంటి యొక్క ఆత్మ జ్ఞానమును పొందటము ప్రధానమైనటువంటి విద్యగా బోధిస్తూ వచ్చారు ప్రాచీన ఋషులు.
1: ద ఏన్షియంట్ సెయింట్స్ థాట్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ డస్ నాట్ చేంజ్, విచ్ డస్ నాట్ డెల్యూడ్ యు.
0: అయితే ఈ జ్ఞానమును కూడాను కొన్ని గుణములు అత్యవసరము.
1: For this wisdom, certain qualities are essential.
0: Sadgunangulu.
1: Virtues.
0: Sadvidyan.
1: True education.
0: Satyanirati.
1: Adherence to truth.
0: Ee yokka nirati anaga oka vidhamainatundi paddhati.
1: Nirati is procedure.
0: Ee paddhati emiti ee vidyaku pradhanamainatundi paddhati.
1: What is the proper procedure as we learn?
0: Loki sarvamulu kudanu ఒక గౌరవించి సేవించి అనుభవించేటువంటి యొక్క మనస్సు మానవుని యందు ఆవిర్భవించాలి.
1: మ్యాన్ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ హ్యాస్ టు బి రెస్పెక్టెడ్ హ్యాస్ టు సర్వ్ ఎవ్రీవన్.
0: మానవుడు చదివినటువంటి విద్యలో సేవకై వినియోగించాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ యూ టు రెండర్ సర్వీస్.
0: సర్వే మాన హితోరత, ఇది ప్రధానమైనటువంటి యొక్క గుణం.
1: The main principle is to desire, pray for the welfare of everybody.
0: Sarva manavulanu hitamainatunti yokka deenito preminchi variki avasaramainatunti yokka deenini aadukoni varini sevinchadaniki prayatninchali. Vidya tattvam.
1: This education should make to love all and help those in time.
0: Sarve jnanayeka sampannaha. Ee vidyarthi sarva jnanamulu endukodanu uttirindai untundadi.
1: The student to secure a pass in all forms of knowledge.
0: Yedo oka vidhamainatundi padartha gnanamo leka vishaya gnanamo inke vidhamainatundi gnanamo teskunte adi kevalam okka subject ku maatrame chendutundi.
1: If you know the material and other matters, it all relates to one subject.
0: Deenini awareness annaru.
1: This is called awareness.
0: Sarve gnana hito rataha anaga sarva gnanamulu kudanu hitamuga bhujinchali anubhavinchali.
1: He should recognize, he should know and experience everything.
0: Jnanayeka sampannaha. Itadu sarvajnaniga rupondadi.
1: He should know all aspects.
0: మిగిలినటువంటి సబ్జెక్ట్ అందరికి కూడాను ఏదో కించిత్ జ్ఞానమును మాత్రమే కలిగి తద్వారా ఈ జగత్తునందు కొన్ని విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్ఠలు పాటుపడుతుంటారు.
1: The other subjects will help you to know a little and give you the name and fame.
0: ఈ విధమైనటువంటి ఒక చిన్న దృశ్యం చూసినప్పుడు ఇది ఏమని ప్రశ్నిస్తే piece of cloth అంటారు.
1: If it is shown like this and asked what is this, you will say piece of cloth.
0: ఇది ప్రాకృతమైనటువంటి ఒక అల్ప విద్యల యొక్క ప్రమాణం.
1: It is the one that you acquire through this worldly knowledge.
0: ఇది అంతా విప్పి చూసినప్పుడు దీన్ని ఏమంటారు కర్చీఫ్ అంటారు.
1: When you spread it and put this question, what is this? You would say kerchief.
0: ఇది ఏ పరిపూర్ణ జ్ఞానము.
1: This is total knowledge.
0: అనగా ఈ విధమైన పరిపూర్ణ స్వరూపాన్ని నిరూపించినటువంటి జ్ఞానమే పరిపూర్ణ జ్ఞానము.
1: That which is total, comprehensive, is complete knowledge.
0: ఇది ఏ సర్వే జ్ఞాన సంపన్న టోటల్ అవేర్నెస్.
1: This is total awareness.
0: అన్ని విధమైన మార్గం ఎందుకు నువ్వు గుర్తింపదగినటువంటిది ఈ జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానం.
1: The spiritual knowledge and total awareness has got to be experienced in every field.
0: సర్వే గుణ సంపన్న అన్ని సద్గుణములు కూడా ఉంటుండాలి.
1: One should have all virtues.
0: సర్వే లోక హితేరత ఇది మొట్టమొదటి గుణము.
1: The first to desire the welfare of
0: సర్వే జ్ఞాన సంపన్న ఇది రెండవ గుణము.
1: It's your total awareness.
0: ఇంకా సర్వ జ్ఞానం ఈ జ్ఞానతత్వమును గురించినటువంటి యొక్క తత్వము అందరూ కూడా ఈనాడు చక్కగా వివరించ చేయాలి.
1: We should also explain clearly and experience that
0: జ్ఞానోక్త సంపన్న ఇది సర్వే జ్ఞాన ఈ జ్ఞానం అనేటువంటిది ఒక గుణముతో కూడినటువంటిదిగా ఉండాలి.
1: This wisdom should have a quality attribute with it.
0: ఏమిటి గుణం అంటే?
1: What is this attribute?
0: గుణం అనగా చక్కని నడత.
1: This quality is good behavior.
0: త్రిగుణముల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క పదం.
1: It is the one of the unity in trinity.
0: గుణం అనగా పరుల యొక్క దోషములు కాని పరు యొక్క తప్పులు కాని గుర్తించక తనలో ఉన్నటువంటి యొక్క దివ్య భావమును ప్రకటింపచేయటమే సరి అయినటువంటి గుణం.
1: The true quality lies in not pointing out the mistakes and defects in
0: others. విద్యార్థులకు
1: అత్యవసరం. One's own divinity. This is essential to every student.
0: గుణము నేర్పునటువంటిదే విద్య.
1: It's only education that acquires the qualities.
0: ఈనాటి విద్యలు ఆ విధమైనటువంటి గుణములు నేర్పుతా లేదు.
1: In modern education, we don't have such virtues.
0: నేటి విద్యలు తెలివి చేతల నేర్పించే కొంచెమైన గుణము పెంచబోదు.
1: The modern education will help you to be more and more intelligent, but not to develop values.
0: Quoting

0: You may have 1 crore forms of knowledge. If you do not show qualities in virtues, what is its value? What is the use?
1: Gunam lekapothe enni vidyalu nerchinappatiki deeni yokka vilu kaani deeni yokka phalam kaani manam jagatiki andinchaledu.
0: If you have no value, with all the forms of education, you cannot teach anything to this world nor experience.
1: Kanukani manavata gunamunu penchukovali.
0: Therefore, we have to develop human value.
1: Ee manavata gunamunu yendu satyamu atyanta pradhanamainatundi pramanamainatundi.
0: Among the human values, the truth is main and important and fundamental.
1: Truth is God.
0: Truth is God.
1: Buddhulu daggara cheri aneka mandi vadopavadam chestunnaga buddhudu cheppadu ee vadopavadamlo kaalam yakkavi.
0: Few assembled in front of Buddha, they went on arguing.
1: Satyakya daiva swarupamu satyamu dharmamu ahimsa.
0: Buddha said, God is truth, God is dharma, God is non-violent.
1: Kanka mottamota సత్య స్వరూపమైన దైవాన్ని ఆరాధన చేయండి.
0: Therefore worship God with every form of truth.
1: సత్యాన్ని పలకండి.
0: Speak truth.
1: ధర్మాన్ని ఆచరించండి.
0: Follow dharma.
1: అహింసను పాటించండి.
0: And observe non-violence.
1: అహింస అనగా ఏమిటి?
0: What is this non-violence?
1: ప్రాణులను బాధ పెట్టడం,
0: hurting others,
1: ఇతరులను దుఃఖింపచేయటము,
0: make others miserable,
1: ఇవన్నీ కూడా అహింసగా భావిస్తూ వచ్చారు.
0: We consider them all violence.
1: ఇది కాదు అహింస.
0: It's not non-violent.
1: తనను తాను బాధించుకోవటం కూడా హింసనే.
0: Hurting one's own self is
1: violence. అమితముగా మాట్లాడటం కూడా హింసనే.
0: Speaking too much is violence.
1: అమితముగా భుజించటం హింసనే.
0: Eating too much gluttony.
1: అమితమైనటువంటి పనులు చేయటం హింసనే.
0: Working too much is violence.
1: అనగా పరిమితమైనటువంటి దాంతోనే తన జీవితాన్ని గడపాలి.
0: We have to lead the life in a limited way.
1: మితిమీరినటువంటి పని కూడా హింసనే.
0: Limitless work is
1: violence. మితిమీరినటువంటి వ్రాత కూడా హింసనే.
0: If we go on writing, what does it happen by constant work?
1: Energy ni waste chestundari adi hinsa.
0: You will be wasting your energy, that is violence.
1: Parimitamainatundi matalane manam upayoginchali.
0: We should talk limitedly.
1: Amitamaina matalu cheta mana yokka tirivi chetulu arigipothunnayi.
0: By talking too much we lose our
1: mana tirivi chetulanu hinsippa chesukotamu idi oka hinsane.
0: We are hurting our own intelligence, that is violence.
1: Ahimsa anaga మితమైనటువంటి మార్గంలో హితమైనటువంటి మార్గంలో మానవత్వాన్ని గడపాలి.
0: నాన్ వైలెన్స్ మీనింగ్ లీడింగ్ ఎ లైఫ్ ఇన్ ఎ స్వీట్ వే, ఇన్ ఎ లిమిటెడ్ వే.
1: దీనిని పురస్కరించుకుని ఏ వేదములు సత్యం వద ధర్మం చర.
0: దేర్ఫోర్ వేదాస్ సే టెల్ ది ట్రూత్ ఫాలో ధర్మ.
1: కనుకనే ట్రూత్ ఈస్ గాడ్, రైట్ యాక్షన్ ఈస్ గాడ్.
0: ట్రూత్ ఈస్ గాడ్, రైట్ యాక్షన్ ఈస్ గాడ్.
1: రెండింటిని అనుసరించామని చెప్పింది
0: వేదాస్.
1: ఇది సరి అయినటువంటి గుణం.
0: You should follow these two, that proper quality.
1: Aithe
0: adala
1: manavattamu daivatvanni telusukune nimittamai aneka vidhamaina prayatnam chestunnaru.
0: Human beings are making all attempts to know God in various ways.
1: Deeniki konni padamulu evvaru kudanu deenini vivarinchaleni sthitilo naatiki neetiki kudanu nilichipoyindi.
0: There are certain words which are not properly explained then and now.
1: Jeevudu devudu.
0: Two words, jiva individual, deva god.
1: Atma paramatma.
0: Atma the individual self and paramatma universal.
1: Stulamu sushmamu.
0: The gross and subtle.
1: Ilanti konni padamulanu evvaru kudanu netiki kudanu gurtinchaleyakapothunnaru.
0: No one could know the meaning of these words till this date.
1: Science lo gurtinchaleyinatundi vatini vedantamu konni vivaristu vachindi.
0: Which could not be recognized by science is explained by Vedanta.
1: Vedantam gurtinchaleyinatundi konni vishayamulanu science vivaristu vachindi.
0: Science explains clearly what is not.
1: Yavaru enni vidhamulaga vivarinchinappatikini inka kudanu ee vishayamlo asantruptiye kalisindi.
0: In spite of all interpretations, still there
1: ee padamulaku asampurnamaina sthitilone untunnayi.
0: Still they are incomplete.
1: Inka paripurnamu kaledu.
0: It has not been completed.
1: వేల సంవత్సరములు అయినప్పటికీ ఈ పదమునకు ప్రధాన సరైనటువంటి ఒక అర్థం ఇది అని నిర్ణయించిన వారు ఎవరు కూడా లేరు.
0: So thousands of years passed by. Nobody gave the correct meaning to these words.
1: కానీ ఎవరికి వారు మేము తెలుసుకున్నామని భావిస్తున్నారు.
0: But each one feels that he knows.
1: భావము కేవలము భావముతో కూడిందే కానీ ఇది సరి అయినటువంటిది అర్థం కాదు.
0: But it's only your feeling, but it's not the proper meaning.
1: ఈ దివ్యత్వమైనటువంటి తత్వాన్ని ఏ రీతిగా మనం వర్ణించాలి?
0: హౌ టు డిస్క్రైబ్ డివినిటీ?
1: ఆత్మ పరమాత్మ.
0: వన్ ఆత్మ, ద అదర్ వన్ పరమాత్మ.
1: అణువు బ్రహ్మాణువు.
0: One is atom, other is mighty, macrocosm.
1: ఈ బ్రహ్మాణువులకు అణువుకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆటమ్?
1: నిజంగా మనం చక్కగా లోతు తిరిగి విచారించినప్పుడు బ్రహ్మాణువు అణువు రెండు ఒక్కటే.
0: In fact, if we investigate clearly, this atom and the large one are both same.
1: ఇది గోదావరి నీరు.
0: This is the Godavari water.
1: చిన్న టమ్లస్తో ఉంటుందది.
0: It is a small tamla.
1: ఇంకొక పెద్ద పాత్రతో గోదావరి నీరు తెచ్చారు.
0: You bring, you collect Godavari water.
1: ఇంకొక లారీ డ్రమ్స్తో కూడా గోదావరి నీరు తెచ్చారు.
0: And you have Godavari water in the drum.
1: అన్ని గోదావరి నీరే.
0: That's all Godavari water.
1: కానీ క్వాంటిటీ డిఫరెన్స్.
0: But the difference in quantity.
1: క్వాలిటీ ఒక్కటే.
0: But the quality is one.
1: అదే రీతిగానే ఒక కణమును మనం చక్కగా విచారణ చేసి చూస్తే అణువు యొక్క పరిణామంలో ఆ యొక్క తత్వం మనకు అర్థమవుతుంది.
0: When you observe the atom, we'll understand all atomic power and atomic changes there.
1: ఒక దీపపు కణమును మనం చక్కగా తీసుకున్నప్పుడు ఆ దీపపు యొక్క అణువులో కూడా ఈ యొక్క అంతరార్థం మనం గుర్తించడానికి వీలవుతుంది.
0: If you observe a spark out of light, you'll find the quality there.
1: ఈ కణములో ఉండినటువంటి యొక్క అగ్ని యొక్క శక్తిరే ఈ అణువునందు కూడా ఉంటున్నాయి.
0: The power and the spark of the fire is also noticeable in the
1: natural.
0: The taste and the color and the form present in this drop is present in Godavari
1: river.
0: Therefore, that is this, this is that.
1: ఒక్కదాని విషయంలో మనం గుర్తించుకుంటే సర్వమును గుర్తించుకున్న వారమైపోతాం.
0: If you understand this here in one principle, you will be knowing everything else.
1: అణోరణీయాన్ మహతో మహీయాన్.
0: The smallest of the small and the biggest of the big.
1: పరమాణువునందు ఏ విధమైన శక్తి ఉన్నదో ఈ బ్రహ్మాణువు కూడాను ఈ పరమాణువుల యొక్క చేరిక స్వరూపమే.
0: The matter is the combination of the atoms.
1: ఈ పరమాణువుల యొక్క చేరిక లేకపోతే ఈ యొక్క బ్రహ్మాణువు అనేటువంటిది రూపం చెందడానికి వీలు కాదు.
0: When the atoms are not collected, they don't combine. You don't find the material or matter.
1: అన్నింటి యందు ఉండినటువంటి యొక్క తత్వము దివ్యత్వం ఒక్కటే.
0: That which is present in all is only one.
1: దీనిని నచికేతునకు తన తండ్రి అయినటువంటి ఉద్ధారకుడు బోధిస్తూ వచ్చాడు.
0: The same thing is taught నచికేత by his father ఉద్ధాలకా.
1: నాయన, భగవంతుడు సర్వవ్యాపి.
0: God is everywhere.
1: దీనికి ఒక అణువుకు పరమాణువునకు
0: the difference between atom and the smallest particle.
1: పరమాత్మకు ఉండినటువంటి డిఫరెన్స్ నేను చూడమని చెప్పాడు.
0: You observe the difference between the individual and God.
1: నీవు ఇంట్లో వెళ్లి చేతితో ఇంత చక్కెర తీసుకుని రామన్నాడు.
0: యు బ్రింగ్ సమ్ షుగర్.
1: ఒక పాత్రలో నీరు తేమన్నాడు.
0: యు బ్రింగ్ ఎ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఈ చక్కెర నీవు చక్కగా చూడమన్నాడు.
0: అబ్జర్వ్ షుగర్ క్లియర్లీ.
1: చక్కని చక్కగా కళ్ళు తెరిచి చూచాడు.
0: ఓపెన్ హిస్ ఐస్.
1: దాని రూపంలో చక్కగా పరీక్షించాడు.
0: హి ఎగ్జామిన్డ్ థరోలీ.
1: అది చేతి ఎందు ఉంచుకున్నాడు.
0: హి కెప్ట్ ఇట్ ఇన్ హిస్ హ్యాండ్.
1: తన కన్నులతో చూచాడు.
0: హి వాచ్డ్ విత్ హిస్
1: ఐస్. జలంలో కలిపాడు.
0: Then he mixed it in water.
1: చక్కగా దానిని కలిపి దీన్ని చేసేటట్టుగా ప్రయత్నించమన్నాడు.
0: He stirred it well.
1: అంతా దీన్నించిన తర్వాత
0: when it's dissolved,
1: నీవు పెట్టిన చక్కెర ఎక్కడ ఉందో చూడమన్నాడు.
0: When it's mixed completely, find out where sugar is.
1: కంటికి కనిపించలేదు.
0: He couldn't see with the eye.
1: చేయి పెట్టి తీసుకోమన్నాడు.
0: You collect it with your hand.
1: కానీ తన హస్తమును పెట్టి ఆ పాత్రలో వెతికి కించిట్లైన కూడా తన చేతికి చిక్కలేదు.
0: He could not collect even little sugar.
1: తన చేతులారా తెచ్చినటువంటి చక్కెర
0: the sugar brought me
1: తన కండ్లారా చూసినటువంటి చక్కెర
0: the eye that you seen with
1: జలములో వేసేటప్పటికి అందులో లీనమైపోయి ఉంది.
0: When once it is mixed in water, it got dissolved.
1: చేతికి చిక్కదు, కంటికి కనిపించదు.
0: He can't catch hold of it.
1: అయితే ఆ చక్కెర ఎక్కడ పోయింది?
0: And what happened to sugar?
1: అందులో లేదా?
0: Is it not there?
1: ఉన్నది.
0: It is.
1: అయితే ఆ ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలంటే మొట్టమొదటి ఒక డ్రాప్ ఈ నాలుగు పైన వేసి
0: to know the presence of sugar there in water, you should put one drop on your tongue.
1: చక్కెర ఉన్నట్టుగా గుర్తించడానికి వీలవుతుంది.
0: Then it's possible for you to know the presence of sugar.
1: ఆ చక్కెర ఎక్కడ ఉంటుందది? జలములో సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
0: Then where is the sugar? It is present all over the water.
1: అదే విధముగానే చేతితో తెచ్చిన చక్కెర, కంటితో చూసిన చక్కెర, ఇది ఆత్మ.
0: Therefore, the sugar that you see with your naked eye and the sugar on hand
1: ఇది ఒక పరిమితముతో కూడినటువంటిది.
0: It is one which is limited.
1: కానీ జలములో కలిసేటప్పటికీ
0: when once is mixed in water,
1: రూపనామమును విసర్జించి
0: it leaves its form and name.
1: చేతికి చిక్కక, కంటికి కనిపించక జలములో సర్వవ్యాపకమై ఉంటుండాలి.
0: యూ కెనాట్ క్యాచ్ విత్ యువర్ హ్యాండ్, యూ కెనాట్ సీ విత్ నేకెడ్ ఐ. ఇట్ ఇస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: అదే పరమాత్మ.
0: దట్ ఇస్ పరమాత్మ గాడ్.
1: ఆత్మనే పరమాత్మగా వ్యాపించి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దిస్ ఆత్మ ద ఇండివిజువల్ సెల్ఫ్.
1: ఈ దేహములో పరిమితమైనటువంటి దేహము లోపల నా కస్తిక పర్యంతము సంచరించేటువంటి ఆత్మనే సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మగా రూపొందుతూ ఉంటుండాలి.
0: దట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఫ్రమ్ టాప్ టు టో ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: సర్వవ్యాపకమైనటువంటి ఆత్మని కాన్షియస్నెస్ అన్నారు.
0: ఆల్ పర్వేసివ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ కాల్డ్ కాన్షియస్నెస్.
1: దేహమునందు ఉండేటువంటి ఆత్మని కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఆత్మ ఇన్ ద బాడీ ఇస్ కాన్షియస్.
1: అనగా పరిమితమైనటువంటిది కాన్షియస్.
0: దట్ విచ్ ఇస్ లిమిటెడ్ ఇస్ కాన్షియస్.
1: సర్వవ్యాపకమైనటువంటి యొక్క అపరిమితమైనటువంటిది అన్ని కాన్షియస్నెస్ అన్నారు.
0: దట్ విచ్ ఇస్ ఇన్ఫినిట్ ఎవ్రీవేర్ ఇస్ కాన్షియస్నెస్.
1: కనుక ఆ కాన్షియస్నెస్ ఈ కాన్షియస్ లో ఉంటుండాలి. ఈ కాన్షియస్ ఆ కాన్షియస్నెస్ లో ఉంటుండాలి.
0: దేర్ఫోర్ దట్ కాన్షియస్నెస్ ఈస్ హియర్ ఇన్ దిస్ కాన్షియస్. దిస్ కాన్షియస్ ఈస్ దేర్ ఇన్ దట్ కాన్షియస్నెస్.
1: సర్వత్రా ఉంటుండాలి. ఒక విత్తనములో ఉండినటువంటి వృక్షము, కొమ్మలు, రెమ్మలు అన్ని కూడాను సర్వవ్యాప్తంగా కనిపిస్తుంటాయి.
0: The branches and the leaves which are contained in the seed are spread all
1: Jijam
0: over nature.
1: Mam sarva bhuta naam anindi Bhagavad Gita.
0: The Gita said, I am the seed behind all the creation.
1: Kommalu, remmalu, kayalu, puvulu, vedu, anni kudanu okka vittanamlone untunnayi.
0: The branches, the leaves and roots all are contained within the tiny seed.
1: Ide anuraniyam adi vittanam.
0: The smallest of the small is the seed.
1: Mahato mahiyam ade vruchyam.
0: The biggest of the big is mighty tree.
1: Aa pedda vruchyame chinna vittanamlo undi.
0: That tree is in the seed.
1: Ee chinna vittanam pedda vruchyamlo untundali.
0: Seed is there in the big tree.
1: Ee rendintiki ni bhedamu ledu.
0: There is no difference between the two.
1: Vruchyamunandu maatrame bhedam kalipistundali.
0: But there is difference in the form or the seed.
1: Anaga bahyamainatundi ee prapanchamunaku bhinna bhinnamuluga kanipistundali kaani antarbhavamunaku ఏకత్వంగానే గోచరిస్తుంది.
0: దేర్ ఇస్ డైవర్సిటీ ఇన్ ఎక్స్టర్నల్ వర్ల్డ్, ఇంటర్నల్ స్పీకింగ్ దేర్ ఇస్ ఆల్ దిస్ యూనిటీ.
1: కనుకనే సర్వవ్యాపకమైనటువంటి ఒక దైవత్వాన్ని గుర్తించాలనుకుంటే
0: సో రికగ్నైజ్ ద డివినిటీ విచ్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎనీవన్.
1: తనలో ఉన్నటువంటి తనదాన్ని గుర్తించుకుంటే
0: ఇఫ్ యు నో యువర్ సెల్ఫ్
1: తనను గుర్తించుకున్న వాడైపోతావు.
0: విల్ బి నోయింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: అందువల్లనే వేదాంతము నాయన నిన్ను నీవు తెలుసుకో, నీవెవరో తెలుసుకో.
0: Therefore, Vedanta said, know thyself.
1: ఎవరినైనా అయ్యా నీవెవరు అని ప్రశ్నించినప్పుడు
0: anybody, who are you?
1: నేను పలాని వారి కుమారుడను అని తండ్రి పేరు చెప్తాడు.
0: He will say, I am the son of so and so and tell the name of the father.
1: మరొక తూరి ఎవరయ్యా నీవు అని ప్రశ్నించినప్పుడు
0: anyone, who are you?
1: నేను ఒక డాక్టర్, నేను ఒక లాయర్, నేను ఒక బిజినెస్ మ్యాన్ అని చెప్తాడు.
0: He will start telling you, I am doctor, engineer, I am lawyer and so on and so forth.
1: Mari inkoka thori prashninchinappudu,
0: if you ask again,
1: nenu American, nenu Italian, nenu Kashmirian, nenu Indian, nenu Pakistan, ani ee vidhanga cheptadu.
0: If you ask that, who are you, he will be saying, I am Indian, I am American, I am Pakistani.
1: Adi idi sarainatunti answer kaadu.
0: This is not correct answer.
1: Nenu palani vaari kodukunu ani cheppin cheptam valla కేవలం దేహాభిమానంతో చెప్తున్నాడు.
0: When you say I'm the son of so and so, it is body attachment.
1: నేను పలాని డాక్టర్, పలాని లాయర్, పలాని బిజినెస్ మ్యాన్ అని చెప్పేటప్పుడు తన వృత్తిని గురించి చెప్తున్నాడు.
0: When you say I'm lawyer, I'm a businessman, you refer to your profession.
1: ఇంకా నేను పలాని అమెరికన్, నేను రష్యన్, నేను ఇటాలియన్ అని ఈ విధంగా చెప్పినప్పుడు తాను నివసించేటువంటి దేశాన్ని గురించి చెప్తున్నాడు.
0: When you say that you are American, Italian and Russian, you
1: do kudanu taanu gurinchi cheppinatvantivu kaadu.
0: You speak of your place where you live, but not your
1: true self. Kalikamlo undinatvanti okka dialogue tho maadi kanapadutundi.
0: They are all merely dialogue.
1: Prakritamainti dialogue.
0: They are worldly dialogue.
1: Kaani idi kaadu tana yokka nija swaroopamu.
0: It is not your true form.
1: Tana yokka nija swaroopamu aatmane.
0: Your true form is that aatma.
1: Business mind undinatvantidi aatmane. Businessman లో ఉన్నది ఆత్మని.
0: In businessman there is atma.
1: లేక డాక్టర్ లో ఉన్నది ఆత్మని.
0: In doctor there is atma.
1: Lawyer లో ఉన్నది ఆత్మని.
0: Lawyer there is.
1: American లో ఉన్నటువంటిది ఆత్మని.
0: American.
1: Italian లో ఉన్నది ఆత్మని.
0: Italian
1: లో ఉన్నది ఆత్మని. Pakistan లో ఉన్నది ఆత్మని. అన్నిటిందు ఉన్నది ఆత్మ ఒక్కటే.
0: In all only one atma is present.
1: ఈ కాన్షియన్స్ అనేటువంటి దాన్ని ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ చేంజ్ దిస్ కాన్షియన్స్.
1: దేశ భాషలు మార్చవచ్చు.
0: యు మే చేంజ్ ద కంట్రీ అండ్ ద లాంగ్వేజ్.
1: నడవడికలు మార్చవచ్చును.
0: యు కెన్ జస్ట్ చేంజ్.
1: కానీ దీనిని మార్చడానికి ఎవరు తరమో కాదు.
0: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎనీబడీ టు చేంజ్.
1: కనుకనే
0: సో
1: అందరి ఎందు ఉండినటువంటి ఒక తత్వము ఆత్మతత్వం ఒక్కటే. దానిని దివ్యత్వము ఉన్నారు.
0: Therefore, atmic principle present in everyone is the very divinity.
1: ఆధునిక యుగమునందు
0: but in modern age
1: ఈ విధమైనటువంటి పరిశోధనలు సల్పలేకపోవటం చేతనే
0: Because such investigation inquiry
1: is not made.
0: They could not declare the truth.
1: భౌతిక జీవితమునందే తన యొక్క కాలమును కర్మమును కాయమును కూడా అంకితం గావిస్తున్నారు.
0: They spend all their life time, the body and the time, for the physical world.
1: కనుక భౌతికమైన జవాబులే వస్తున్నాయి మనకు.
0: Therefore they get only worldly answers.
1: కనుక ఆత్మతత్వం అనేటువంటి యొక్క జవాబు మన నుండి ఆవిర్భవించాలి.
0: So we should give an answer pertaining to atmic
1: principle. జ్ఞానానాం జ్ఞాన ఉత్తమం, ఆత్మ జ్ఞానం కావాలి.
0: The atmic knowledge is essential.
1: దానితో పాటు ఈ అన్ని జ్ఞానములు కూడా చేర్చుకోవచ్చు.
0: However, you need to have secular knowledge.
1: ఆత్మ జ్ఞానం సముద్రం వంటిది.
0: The atmic knowledge is mighty ocean.
1: లౌకిక జ్ఞానములు అన్ని కూడా నదుల వంటివి.
0: The worldly knowledge is
1: river. కాబట్టి అన్ని నదులు కూడా సముద్రంలో విలీనమైపోతుంది.
0: All rivers merge in ocean.
1: నదీనాం సాగరో గతిః.
0: Rivers merge in ocean.
1: నీవు భోజనానికి కూర్చున్నావు.
0: You sit to eat.
1: అన్నం ప్రధానమైనటువంటిదిగా నీవు పెట్టుకున్నావు.
0: The rice is made.
1: కానీ ఒట్టి అన్నం ఎవరు భుజించలేరు.
0: But no one would
1: find it. పచ్చడో చట్నీను రసమో ఇవో అవో అన్ని కొన్ని కలుపుకోవాలి.
0: The rice is not finished with rasa.
1: అన్ని కలుపుకున్నప్పుడే రుచి చేరుతుంది.
0: When your other items it would be tasteful.
1: ఆత్మజ్ఞానం అనేటువంటి యొక్క అన్నమును
0: this atmic knowledge
1: లౌకిక జ్ఞానం అనేటువంటి వాటితో చేర్చినప్పుడే
0: when you mix it with worldly knowledge
1: ఈ భౌతిక జీవితంలో ఒక విధమైన రుచి ఏర్పడుతుంది.
0: There will be taste in this physical life.
1: కనుక ఆత్మజ్ఞానమును విసర్జించరాదు.
0: So never give up this atmic knowledge.
1: అయితే ఇట్టి జ్ఞానమును బోధించేటువంటి యొక్క తత్వము
0: but that which teaches the nature of spirit
1: ఇక్కడ నువ్వు ఆవిర్భవించేటువంటి తత్వము
0: that nature which is responsible for
1: ఇక్కడ ఆవిర్భవించేటువంటి సృష్టిని పోషించేటువంటి తత్వము
0: that which sustains this creation
1: పోషించినటువంటి దానిని కాపాడేటువంటి తత్వము
0: all the three are referred to as Brahma Vishnu Mahesha
1: ఇవన్నీ కేవలం పేర్లు మాత్రమే
0: they are merely names.
1: ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరం సూచన వారు ఎవరు లేరు.
0: నో వన్ హ్యావ్ ఎవర్ మెట్ దీ త్రీ.
1: కేవలం సినిమాలు ఎందుకు చరిత్ర ఎందుకు వీటిని చూపించవచ్చునే కానీ ప్రత్యక్షంగా చూసినటువంటి వారు ఎవరు లేరు.
0: దే ఓన్లీ సీన్ సినిమాస్ అండ్ రీడ్ అబౌట్ దెమ్ ఇన్ స్టోరీస్.
1: ఇవన్నీ కూడా భ్రాంతులతో కూడినటువంటి
0: ఆల్ ఆఫ్ ది ఇల్యూషన్.
1: నిజమైనటువంటి తత్వం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ట్రూత్?
1: నిజమైన బ్రహ్మ ఏం చేసినాడు? బ్రహ్మ అనే వాడు సృష్టికర్త అన్నారు.
0: హూ ఇస్ బ్రహ్మ? ఇస్ ఎ క్రియేటర్.
1: ఈ క్రియేటర్ లో ఉండినటువంటి యొక్క నిజమైన శక్తి
0: ద ట్రూ పవర్ ఇన్ హిమ్.
1: ఈ క్రియేటర్ అనేటువంటి బ్రహ్మలో ఉండేటువంటి యొక్క పవిత్రమైన రహస్యము
0: ద సీక్రెట్ సీక్రెట్స్ ఆఫ్ బ్రహ్మ
1: ప్రతి తల్లిదండ్రులలో కూడా ఉంటుందా?
0: ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ పేరెంట్స్.
1: దేహధారుడైనటువంటి తల్లిదండ్రులు ఎంత ఉండాలి?
0: ద పేరెంట్స్ ఇన్ ఫిజికల్ బాడీస్ దే హావ్ దిస్ క్వాలిటీ.
1: కనుకనే ఆ తల్లిదండ్రుల యొక్క రహస్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ది
1: తల్లిదండ్రుల వల్ల నీవు జన్మిస్తూ వచ్చావు.
0: యు ఆర్ బోర్న్ బికాజ్ ఆఫ్ యువర్
1: పేరెంట్స్. జన్మకు కారణము తల్లిదండ్రులే.
0: సో యువర్ పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్
1: తల్లి ఏ మూల కారణము.
0: సో మదర్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఈ తల్లియే నిన్ను పోషించి నిన్ను ఈ జగత్తును అందిస్తూ వచ్చింది.
0: మదర్ హూ ఫాస్టర్స్ యూ అండ్ హస్ గివెన్
1: నిన్ను సృష్టింపజేసినటువంటి ఈ తల్లియే.
0: ఇస్ యువర్ మదర్ దట్ డిడ్ ఓ.
1: కనుక నీ తల్లికి బ్రహ్మ గుణములు అనేటువంటి ఉంటున్నాయి.
0: సో మదర్ హ్యాస్ క్వాలిటీ ఆఫ్ బ్రహ్మ.
1: ఆ యొక్క బిడ్డను అనేక రకమైనటువంటి యొక్క పోషణతో పల తాను అభివృద్ధిగా అభివృద్ధి చేస్తుంది.
0: ద మదర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: కనుక నీ తల్లిని మనము పూజించినప్పుడు గౌరవించినప్పుడు బ్రహ్మను పూజించినటువంటి వారం అవుతాము.
0: When you respect and worship mother, it amounts to worship to Brahma.
1: Kanukane matrudevo bhava ani pilicharu prachini.
0: Therefore ancients called mother as God.
1: Inka rendavadi.
0: Second.
1: Kannanta matrame chaladu.
0: It's not enough if you are born.
1: Aa pillavaniki ee jagattuku sambandhinchinatundi okka saukaryam anni kudunu chekutharu.
0: A child should have all conveniences and comforts.
1: Baita prapanchamlo thanu sancharinche samayalopala adaniki anni rakamainatundi okka rakshanu kalpinchali.
0: All sorts of protection must be afforded to the child as he moves to the world.
1: Ee gunamulanu గుణములను పెంచాలి.
0: అండ్ ద క్వాలిటీ వర్చ్యూస్ హియర్ టు డెవలప్.
1: ఈ జగత్తు లోపల సమాజం లోపల గౌరవ మర్యాదలు తెచ్చుకునేటువంటి విధానాన్ని బోధించాలి.
0: ద ప్రొసీజర్ టు ఎర్న్ నేమ్ అండ్ ఫేమ్ మస్ట్ బి టాట్.
1: విద్యనంతా నేర్పించాలి.
0: హీ షుడ్ బి ఎడ్యుకేటెడ్
1: సరియైన గురువులు నిర్మించాలి.
0: తండ్రి
1: చేసేటువంటి విషయం.
0: దీస్ ఆర్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద ఫాదర్.
1: ఏ విష్ణువు బ్రహ్మ సృష్టించినటువంటి వారిని పోషిస్తూ వస్తున్నాడో ఆ యొక్క విష్ణువే తండ్రి.
0: Just as Vishnu sustains this world, the father is the sustainer.
1: కనుకనే తండ్రిని గౌరవించినప్పుడు విష్ణువుని గౌరవించినటువంటి వారు పూజించిన వారు కాగలరు.
0: When you respect your father, it amounts to respecting Vishnu.
1: ఇంకా మహేశ్వరుడు.
0: Then Maheshwara.
1: ఈ మహేశ్వరుడు బోలా శంకరుడు.
0: మహేశ్వర ఇస్ బోలా శంకర్.
1: అడిగిన వారికి అంతా వరాలు అందిస్తుంటాడు.
0: హీ కన్ఫర్మ్స్ బోన్స్ బోన్స్ ఎవర్ ద
1: వరములు తననే చిక్కరిస్తాయనేటువంటి విషయం కూడా ఏమాత్రం విచారించడు.
0: హీ డజంట్
1: థింక్. సులభ ప్రియుడు.
0: హీ కెన్ ఈజీలీ అక్వైర్ హిమ్.
1: భస్మాసురుడు వాడికి కూడా వరములిచ్చి తర్వాత తానే పరిగెత్తుతూ వెళ్లాడు.
0: He granted boons to Bhasmasura and he started running thereafter.
1: కనుక ఈ విచిక్షణా జ్ఞానం లేకుండా అడిగిన వారికంతా అందించేటువంటి వాడు బోలా శంకరుడు.
0: శంకర గ్రాంట్స్ ఆల్ బూన్స్ వితౌట్ ఎనీ డిస్క్రిషన్.
1: కనుకని ఆ శంకరుడు వలె తన ఆశ్రయించినటువంటి యొక్క ప్రతి విద్యార్థి కూడాను విద్యను నేర్పేటువంటి వాడు గురువు.
0: ఇస్ ఓన్లీ టీచర్ హూ డిస్సెమినేట్స్ నాలెడ్జ్ టీచర్స్ ఎవ్రీవన్
1: కావాలా నేర్చుకో మ్యాథమెటిక్స్ చెప్తాడు.
0: ఇఫ్ యూ వాంట్ టు నో ఐ విల్ టీచ్
1: మ్యాథమెటిక్స్ కావాలి ఫిజిక్స్ నేర్చుకో చెప్తాడు.
0: యు వాంట్ ఫిజిక్స్ ఐ యామ్ ప్రిపేర్డ్ టు టీచ్.
1: ఆశించినటువంటి వాటిని అన్నింటి కూడాను గురువు బోధిస్తూ వస్తుంటాడు.
0: టీచర్ టీచర్స్ ఆల్ దట్ యు వాంట్.
1: ఒకవేళ ఇవి సరైనటువంటివి కానప్పుడు తనకు సరి అయినటువంటి జ్ఞానోపదేశం చేస్తాడు. ఇది చదవరానటువంటిది, నీవు చదవగలిగినటువంటిది, నీ బ్రెయిన్ కు ఏం సరైనటువంటి యొక్కదో దాన్ని మాత్రమే నీవు అందుకోమని తాను హితమును బోధిస్తూ అనేక రకమైన విద్యను నేర్పుతాడు.
0: He will teach him in every possible way by telling him, this you can read, this you are not, this you can understand, this you cannot. He will never turn back any student.
1: అందువలనే గురువు మహేశ్వరుతో సమానము అన్నారు.
0: So a teacher is మహేశ్వర.
1: గురువును నీవు గౌరవిస్తే మహేశ్వరుని గౌరవించినట్టు వారు అవుతారు.
0: If you respect your teacher, you will be respecting మహేశ్వర.
1: ఈ విధమైనటువంటి యొక్క పద్ధతి చేత దైవత్వాన్ని తల్లి తండ్రి గురువుతో సమానంగా పోల్చుకుంటూ వచ్చారు.
0: బై దిస్ ప్రొసీజర్ గాడ్ ఇస్ కంపేర్డ్ విత్ మదర్ ఫాదర్ అండ్ టీచర్.
1: కనుకని వేదమునందు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అనేటువంటి యొక్క మానవతా విలువలను ప్రబోధిస్తూ వచ్చింది.
0: దేర్ఫోర్ వేద టాట్ ద హ్యూమన్ వాల్యూ దట్ మదర్ ఇస్ గాడ్.
1: ఇది భారతీయ కల్చర్. కల్చర్ అనగా ఏమి? సంస్కృతి.
0: This is భారతీయ
1: మొట్టమొదటి భారతీయ సంస్కృతి అందు తల్లి తండ్రులు గురువులను గౌరవించు. ఇది మొట్టమొదటి సంస్కృతి.
0: The culture of Bharat tells you to respect your parents and teacher.
1: అయితే అట్టి తల్లిదండ్రుల గర్భమునందు జన్మించినటువంటి కుమారుడు సత్యమును పలకాలి సమాజంలో.
0: The truth and having been born to
1: స్వార్థము నిమిత్తమై అసత్యాన్ని ప్రవేశపెట్టకూడదు.
0: For selfish interest you should not speak lies.
1: స్వప్రయోజనం నిమిత్తమై అధర్మాన్ని మనం ఆవరించకూడదు.
0: On selfish grounds we should not be unrighteous way.
1: కనుకనే సమాజంలో మన యొక్క గౌరవం నిలుపుకోవాలంటే సత్యమును పలకాలి ధర్మమును ఆచరించాలి.
0: To keep your respect you should tell truth.
1: ఇది భారతీయ కల్చర్ లోపల ప్రధానమైనటువంటి సత్యం వద ధర్మం చెర. ఇది భారతీయ కల్చర్ యొక్క ప్రధానమైనటువంటి గుర్తులు.
0: The two principles of Bharatiya culture are these two. Tell the truth, follow righteous conduct.
1: Inte kaadu.
0: Not only this.
1: Manavattam lopala.
0: In human life.
1: Ee samajamlo manam sariyainatundi kirtinu anubhavinchalanukunte.
0: In order to have a name in society.
1: Andaru endukudunu bhagavat yokka amsham unnadi aneetundi vishwasanni manam balapattukovali.
0: With a strong faith that there is spark of divine in everyone.
1: Ee naadu scientistlu.
0: Today the science.
1: Sarvatra oka vidhamainatundi anusakti unnadani. అనేక పరిశోధనలు చేసి ఈ యొక్క ప్రమాణ రూపకంగా జగత్తుకు అందిస్తూ వచ్చారు.
0: The scientists by their experiments have proved the fact that atomic power is everywhere.
1: ప్రపంచంలో ఉన్నది రెండే రెండు పదార్థములు.
0: The two materials
1: ఒకటి మ్యాటర్ ఒకటి ఎనర్జీ.
0: One is matter, the other is energy.
1: ఎనర్జీ లేకపోతే మ్యాటర్ లేదు, మ్యాటర్ లేకపోతే ఎనర్జీ లేదు.
0: మ్యాటర్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ఎనర్జీ.
1: రెండింటి యొక్క ఏకత్వాన్ని గురించి బోధించినటువంటిది సైన్స్.
0: సైన్స్ టాక్ the nature of these
1: are ye aadhyatmikam kuda bodhisthunnadu.
0: Same is taught by spirituality.
1: Naina vyaktulu veru kavachunu.
0: Individuals may be different.
1: Rupanamulu veru kavachunu.
0: Name and form different.
1: Vaare yokka culture veru kavachunu.
0: Culture may differ.
1: Past veru kavachunu. Kaani ee iruvuri endu unnadi oke shakti, adi aatma shakti.
0: But there is only atmic power present which is uniform same.
1: Ee satyanni scientist kanukovataniki
0: to know this truth
1: 1000 సంవత్సరాలు పట్టింది.
0: సైంటిస్ట్ హెస్ టేకెన్ 1000 ఇయర్స్.
1: ఎప్పటి నుంచి? ఇంకా కొన్ని వేల సంవత్సరం నుంచి కూడా మీకు జరుపుతూ వచ్చింది.
0: సిన్స్ వెన్? 1000 సంవత్సరాలు.
1: సైంటిస్ట్ అయినటువంటి హిరణ్యకశిపుడు దీన్ని ప్రారంభించాడు.
0: ద గ్రేట్ ఎమినెంట్ సైంటిస్ట్ హిరణ్యకశిపు స్టార్టెడ్.
1: హిరణ్యకశిపుడు కూడా పంచభూతములంతా కూడా పరిశోధన చేశాడు.
0: హిరణ్యకశిపు డిడ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ దిస్.
1: హస్తగతపుడికి పంచభూతములను కూడా తన హస్తగతం గావించుకున్నాడు.
0: ఇప్పుడు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది 5 ఎలిమెంట్స్.
1: కానీ తనలో ఉన్నటువంటి గుణములను తాను కంట్రోల్
0: చేయలేకపోయాడు.
1: అందువల్ల ఆధ్యాత్మికం ఏం చేసింది? పంచభూతములు ఈ యొక్క అణుశక్తులు సర్వత్రా ఉంటున్నాయని మాత్రం వారు వివరింప చెప్పారు.
0: They explain that 5 elements and atomic power are present everywhere.
1: ఓ పిచ్చి సైంటిస్ట్, ఇదే కాదు, మొట్టమొదటి సర్వము నీలో ఉంటుండాలి, దాన్ని మొట్టమొదటి కనుక్కోమని చెప్పారు.
0: ఓ మ్యాడ్ సైంటిస్ట్ ఇన్సర్ సేయింగ్ ఆర్ ఎవ్రీవేర్
1: వేదాంతం.
0: సత్యం. That is the truth.
1: బయట దాన్ని సైంటిస్ట్ వివరించారు.
2: సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్
1: లోనున్నటువంటి దానిని వేదాంతులు వివరించారు.
2: దట్ విచ్ ఇస్ విత్ ఇన్ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ బై స్పిరిచువల్.
1: అయితే వేదాంతులకు బయటది కనిపించడం లేదు, బయటది వేదాంతులకు కనిపించడం లేదు.
2: ఫిలాసఫర్స్ డోంట్ గో బై ది ఎక్స్టర్నల్.
1: అలా సైంటిస్ట్ అంతర్ముఖమైన భావాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: సైంటిస్ట్ ఇస్ నాట్ developing inner
1: wisdom. Vedantulu bahirmukhamainatundi danini alakshyam chestu vachchaaru.
2: Philosophers neglected external.
1: Anaga rendinti oka ekatvamlo edi pradhanam anetundi vidyarthulu chakkaga gurtinchali.
2: Students should understand what is important of the
1: mahavruksham untundani.
2: There is a mighty gigantic tree.
1: Ee vruksham lopala sakop sakaramta kanipistunnayi kantiki.
2: You see with your eye
1: kommalu anni kanipistunnayi.
2: You find the branches and leaves.
1: Kaani ee annitikini లోపల కనిపించినటువంటి రూట్స్ లోపల ఉంటున్నాయి.
2: బట్ ద రూట్స్ ఆర్ దేర్ విచ్ యు డోంట్ సీ.
1: రూట్స్ ప్రధానమా కొమ్మలు ప్రధానమా?
2: ఆర్ ద రూట్స్ ఇంపార్టెంట్ ఆర్ బ్రాంచెస్?
1: రూట్స్ లేకపోతే కొమ్మలు ఉండడానికి వీలు కాదు.
2: వితౌట్ రూట్
1: కొమ్మలు కొట్టినప్పటికి రూట్స్ తిరిగి కొమ్మలను అభివృద్ధి కావిస్తుంది.
2: యూ మే కట్ ఆఫ్ ద బ్రాంచెస్ స్టిల్ దే కెన్ గ్రో లేటర్.
1: కొమ్మలను చూసి ఆనందించేటువంటి వాడు సైంటిస్ట్, రూట్స్ చూసి ఆనందించేటువంటి వాడు వేదాంతి.
2: ద వన్ హూ ఇస్ హ్యాపీ విత్ ద బ్రాంచెస్ ఇస్ ద సైంటిస్ట్. The one who is happy with the roots is a spiritualist.
1: కనుక వారు కొమ్మల్ని వర్ణిస్తూ వచ్చారు సైంటిస్ట్.
2: సైంటిస్ట్ డిస్క్రై
1: రూట్స్ ని ఆధారంగా తీసుకున్నారు వేదాంతులు.
2: ఫిలాసఫర్స్ హావ్ టేకెన్ రూట్స్
1: యాజ్ మూల ఆధారం అత్యవసరము.
2: ద ప్రైమల్ బేస్
1: మూలమును మనం ఆశ్రయించుకొని
2: బేసింగ్ ఆన్ దిస్
1: అనేక రకమైనటువంటి పదార్థములు జగత్తులో ఆవిర్భవం చేసుకోవచ్చు.
2: యూ కెన్ హ్యావ్ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: విద్యార్థులకు చక్కగా తెలుసు.
2: స్టూడెంట్స్ నో వేర్
1: ఎట్లా చేయాలంటే హైడ్రోజన్ ఒక భాగము ఆక్సిజన్ రెండు భాగము చేర్చి నీరు అవుతుంది.
2: యూ కెన్ సే బై మిక్సింగ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ యూ కెన్ మేక్ వాటర్.
1: నీరు చేసే విధానం మేము తెలుసుకున్నామని సైంటిస్ట్ వెరివేగుతున్నారు.
2: సైంటిస్ట్ ఇస్ ఎగోయిస్టిక్ దట్ యూ కెన్ మ్యానుఫాక్చర్ వాటర్.
1: దేని వల్ల? హైడ్రోజన్ ఆక్సిజన్ వల్ల నీరు చేస్తాము.
2: ఐ కెన్ మేక్ వాటర్ బై మిక్సింగ్ హైడ్రోజన్.
1: నీరును సృష్టించారు కానీ హైడ్రోజన్ ఎవరు సృష్టించారు? ఆక్సిజన్ ఎవరు సృష్టించారు? దీనికి జవాబు లేదు.
2: But you made water, but who created hydrogen? Who created oxygen? No reply.
1: ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేసేటప్పటికి దిస్ ఇస్ లా ఆఫ్ నేచర్.
2: When you put such questions, they say, this is law of nature.
1: Nature ante ekkadi nunchi vachindi?
2: Where from you get this?
1: Ee nature ki evaru aadharam?
2: Who is the basis for this?
1: Ee vidhanga vicharana chestu pothe mooladharam ayyinatundi tattvam daivatvame.
2: If you investigate and inquire like that, the primary basis
1: ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు.
2: No one can comprehend.
1: అది ఒకటి ఉన్నది.
2: There is one that
1: ఏనాటికి అది మార్పు చెందదు.
2: It is changeless.
1: ఈ సైన్స్ లోపల అన్ని మార్పు చెందుతుంటాయి.
2: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ ఆల్ చేంజ్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని గుర్తింపజేసేటువంటి విద్యనే ఆధ్యాత్మిక విద్య.
2: ఇట్ ఇస్ స్పిరిచువల్ నాలెడ్జ్ దట్ విల్ హెల్ప్ యు టు నో ద
1: తోడుగా లౌకికమైన విద్యను కూడా ఉండాలి.
2: ద సెక్యులర్ ఎడ్యుకేషన్
1: కానీ ఈనాటి మానవుడు
2: మ్యాన్ టుడే
1: ఉద్యోగం చేసిన ధన నిమిత్తమే.
2: He undertakes a job for money.
1: Chaduvulu chadivina dhana nimittame.
2: He studies for money.
1: Videshalaku vellina dhana nimittame.
2: He goes abroad for money.
1: Adhikarallo palgonna dhana nimittame.
2: Also for position for money.
1: Dhana moolam vidam jagatti.
2: Whole world is money oriented.
1: Idi laukikamaintundi praaptikamaintundi ee yokka prapanchamunaku aadharam idiye.
2: This is the basis for this physical world.
1: Kaani vedanta margam nundu deeniki ichchinte avasaram ivvaledu.
2: But it is not that important in spiritual path.
1: Adhyatmikulu dharma moolam vidam jagatti.
2: Philosophers consider dharma is the basis for this world.
1: Indian culture.
2: This is Indian culture.
1: Dharma moolam vidam jagatti. Jagattanta dharmam tho nindi untundadi.
2: The whole universe is full of dharma.
1: Grahamulu tirugutunnayi.
2: You find the planets revolve.
1: Nakshatralu verugutunnayi. Chandrudu mandutunnadu.
2: You find the moon.
1: Nadulu pravahistunnayi. Samudram pongutunnadi. Idantha ధర్మమునకు కట్టుబడి జరుగుతుంది.
2: దే ఆర్ ఆల్ బౌండ్ బై దిస్ ధర్మ.
1: ఈ ధర్మమును విసర్జిస్తే సర్వము కూడా భస్మం అయిపోతుంది.
2: వెన్ యు ట్రాన్సెండ్ ధర్మ
1: ధర్మమును ఆశ్రయించే జరుగుతూ ఉంటున్నాయి.
2: ఎవ్రీథింగ్ షుడ్ బి అకార్డింగ్ టు ధర్మ.
1: దైవం యొక్క ఉనికి.
2: దిస్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డివినిటీ.
1: ఈ ఉనికిని గుర్తించడానికి ఎవరికైనా అధికారం ఉంటుందని.
2: ఎవ్రీ వన్ హాస్ అథారిటీ టు నో.
1: చదవనక్కర్లేదు.
2: యు డోంట్ నీడ్ వింగ్.
1: ఏ విధమైన యొక్క దీంతో కూడా మనకు అవసరం లేదు.
2: యు డోంట్ నీడ్ టు హావ్ ఎనీ అదర్ థింగ్.
1: ఇది కేవలము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
2: దట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్.
1: ఈ జగత్ ఇంకా కనిపిస్తుంటుండాలి.
2: యు సీ దిస్ వరల్డ్
1: ఎక్కడ నుంచి వచ్చింది? ఈ
2: సృష్టి
1: యొక్క రహస్యం ఎంత గోప్యంగా ఉంటుండాలి.
2: ద సీక్రెట్ ఆఫ్ నేచర్ ఇస్ హిడెన్.
1: 570,000 కోట్లు ఉంటుండాలి ఈ జగత్తు లోపల.
2: దర్ 570 కోట్లు.
1: మనిషి ఉండినట్టు మరొక మనిషి ఉన్నారా?
2: విల్ ఎనీ వన్ లుక్ లైక్ ఎనీ వన్?
1: నేటి ఫిన్స్ గా పుట్టినటువంటి వారిలో కూడా ఒకరికొకరికి ఏమాత్రమైన కూడా భేదం లేకుండా ఉన్నారా?
2: డోంట్ యు ఫైండ్ డిఫరెన్స్ ఇన్ అమంగ్
1: ప్రతి వ్యక్తి ఎందుకు ఒక భేదం ఉంటుండాలి?
2: Every individual has got his own
1: free.
2: Who is the creator for all
1: this?
2: No one can
1: know.
2: Very difficult to comprehend.
1: ఇవన్నీ కూడా మనకు అగోచరమైనటువంటి యొక్క దివ్య తత్వమే ఇన్నింటిని కల్పిస్తూ ఉంటుంది.
2: దట్ విచ్ బియాండ్ యువర్ కాంప్రిహెన్షన్ ఇస్ డివినిటీ.
1: కొంతమంది మానవులు నేను చేసినటువంటి ఘనత అనుకుంటారు.
2: సమ్ సేస్ మై మైట్
1: నా యొక్క ఎక్స్పెరిమెంట్ లో దీన్ని నేను నిర్ణయించుకున్నాను అంటారు.
2: దిస్ ఇస్ మై అబ్జర్వేషన్.
1: అల్పమైనటువంటి దానికి అధికంగా పోరుతున్నారు. చాలా తక్కువ.
2: What man has learned is very little.
1: కానీ ఆడంబరం ఎక్కువ.
2: But there's more of a grand idea.
1: నిజంగా తెలిసినటువంటి వాడు ఈ ఆడంబరంలోకి ఏమాత్రం అవకాశం ఇవ్వడు.
2: The one who knows pretty well will not have pomp and show.
1: నిండు కనకదు ఉంటారు.
2: The vessel which is full of water will not
1: spill. కొంచెం నీరు ఉన్నటువంటి అటు ఇటు కదులుతుంటారు.
2: That with a little water.
1: ఈ ఆడంబరములకు అహంకారములకు అవకాశం ఇచ్చేటువంటి వారు ఇది కేవలం అల్పజ్ఞులే.
2: The one with pomp and pride or mean.
1: ఇంకా నువ్వు తెలుసుకో.
2: No further,
1: ప్రయత్నించు.
2: మేక్ ఎఫర్ట్.
1: ఈ సాధన ఏమాత్రము వదలవద్దు.
2: డోంట్ గివ్ అప్ యువర్ ప్రాక్టీస్.
1: తెలుసుకోవలసింది ఈనాడు ప్రపంచం లోపల మూలాధారమైన తత్వాన్ని తెలుసుకోవాలి.
2: వాట్ యూ షుడ్ నో ఇన్ దిస్ వరల్డ్ ఇస్ డివినిటీ విచ్ ఇస్ ద బేస్.
1: ఈ మూలాధారమైన తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే
2: ఇన్ ఆర్డర్ టు నో దిస్
1: ఏ టెలిస్కోప్ లో మనం చూసినప్పటికీ కనిపించదు.
2: యూ కెనాట్ ఫైండ్ ఇట్ ది హెల్ప్ ఆఫ్
1: కెమెరా. మీకు చూసినప్పటికీ పిక్చర్ రాదు.
2: యూ కెనాట్ పిక్చర్ ఐస్ కెమెరా.
1: మీ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ఆవేదన.
2: You should have earning that
1: sir. ప్రతి విద్యార్థి ఎందుకు తెలుసుకోవాలి ఆ ఆవేదన ఆవిర్భవించాలి.
2: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ ది స్పిరిట్.
1: ఆ ఆవేదన ఉంటే ఏనాటికైనా ఆవిష్కరణ లోపల ఒక విధమైన అన్వేషణ లోపల ఫలితాన్ని పొందవచ్చు.
2: When once you have that, but the deep earning you can certainly investigate.
1: సంకల్పములు అభివృద్ధి పరచుకోవాలి.
2: Develop good thoughts.
1: మానవునికి ఆశలు నెరవేరవచ్చును నెరవేరకపోవచ్చు. మానవుడు ఆశల కోసం జీవించడం కాదు.
2: యూఆర్ నాట్ లివింగ్ ఫర్ ఆశ.
1: ఈనాటి విద్యార్థులు ఆశల కోసం జీవిస్తున్నారు.
2: స్టూడెంట్స్ లివ్ ఫర్ ది ఫుల్ఫిల్మెంట్.
1: ఇది సరైనటువంటి యొక్క విద్య కాదు.
2: ఇట్ నాట్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
1: ఆశయాల కోసం జీవించండి.
2: యూ షుడ్ లివ్ ఫర్ ఆశయాలు ఐడియల్.
1: ఆశలు నేను నెరవేర్చవచ్చు నేను రేపు విఫలం కావచ్చు.
2: డిజైర్స్ మే ఫుల్ఫిల్.
1: కానీ ఆశయాలు మరణించిన తర్వాత కూడా అనేక వేల హృదయాల్లో దీన్ని ప్రవేశింపజేసి ఈ ఆశయాలను ఆచరణలో పెట్టడానికి వస్తుంటారు.
2: బట్ ఇఫ్ యువర్ ఐడియల్స్ యూ మే లీవ్ దిస్ బాడీ బట్ యట్ ది ఐడియల్స్ విల్ ఇన్స్పైర్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్.
1: కనుక మనం జీవించే నిమిత్తమై మనము ఈ ఆశలను పెట్టుకోకూడదు.
2: వీ షుడ్ నాట్ క్యారీ అవుట్ అవర్ లివింగ్.
1: జీవిత పరమావధి నిమిత్తమై మనం ఆశలను పెట్టుకోవాలి.
2: వీ షుడ్ హ్యావ్ దిస్ డిజైర్ టువర్డ్స్ ఐడియల్.
1: కనుక మానవుని యొక్క జీవితం దీర్ఘకాలంగా ఉంటుండాలన్నాడు.
2: సో హ్యూమన్ లైఫ్ ఇస్ లాంగ్.
1: దీర్ఘకాలం జీవితం కాదు మనకు ప్రధానమైనటువంటిది.
2: ఇట్ నాట్ ద లాంగ్ లైఫ్.
1: దివ్య జీవితం ప్రధానమైనటువంటిది.
2: ఇట్ నాట్ దీర్ఘ జీవిత లాంగ్ లైఫ్.
1: దివ్య జీవితం విషయం ఉండినా కూడా చాలు మహా పేర్లు పొందవచ్చు.
2: డివైన్ లైఫ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: దీర్ఘకాలం కాకవలే బ్రతికి ప్రయోజనం ఏమిటి?
2: లాంగ్ లైఫ్ లీడింగ్ లైక్ ఎ క్రౌ. వాట్ ఇస్ ది యు
1: గొప్ప ఆశయాలు మనం అభివృద్ధి గావించుకోవాలి.
2: వి షుడ్ హావ్ హై ఐడియల్.
1: ఈ ఆశయాలు ఎవరికి ఆధారం చేశారు ఎవరి నుంచి ఆవిర్భవించాయి అనేటువంటి ఒక పేరు నీ యొక్క శాశ్వతంగా నిలిచిపోవాలి.
2: ఐడియల్ షుడ్ బ్రింగ్ యూ ద నేమ్ అండ్ ఫేమ్.
1: విద్యార్థిగా కావలసినటువంటి యొక్క ధ్రువుడు
2: స్టూడెంట్
1: అతి చిన్న వయసు నుండే
2: ఎట్ టెండర్ ఏజ్
1: ఒక దృఢమైనటువంటి సంకల్పం ధరించి
2: స్ట్రాంగ్ డిటర్మినేషన్
1: తపస్సును ఆచరించి దైవానుగ్రహం పొందటం చేతనే యుగములు కదిలినా జగములు మారినా ఆయుష్ క్షీణించినప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయాడు ధ్రువ నక్షత్రంగా.
2: Ages might pass by. He is not present alive. But his name is still there.
1: Kanuka, manam ee okka vidyal tho paathame trippukundakoodu.
2: So we should not be satisfied with this particular education.
1: Avasarame manaku.
2: Also essential.
1: Ee vidyal tho paatu.
2: Along with this.
1: Atma vidyal kudunu pundai.
2: We should also have atma.
1: Adiye adhyatma vidya vidyana.
2: It's only spiritual knowledge which is true education.
1: Okaanaka samayamlo pala 13 mandi shishyulato Shankaracharyulu కాశీని దర్శించడానికి వెళ్ళాడు.
2: అట్ వన్ టైమ్ శంకరాచార్య
1: పాపం అంటే ఏమిటో విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
2: వెంట కాశీ స్టూడెంట్స్ టు రికగ్నైజ్ దిస్ క్లియర్లీ హియర్.
1: కేవలము ఏదో హింసించటము పాపమని బాధించటం పాపమని ఇంకేమిటి క్రూరకరములు ఆచరించడం పాపమని ఇవి మాత్రమే మనం బాహ్య దృష్టికి తీసుకుంటున్నాము.
2: ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూ యూ థింక్ హార్మింగ్ అదర్స్ హర్టింగ్ అదర్స్ కిల్లింగ్ అదర్స్ ఇస్ ఎ సిన్.
1: స్నానానికి వెళుతున్నారు శిష్యులతో.
2: హి వాస్ గోయింగ్ అలాంగ్
1: ఒక విద్యార్థి చెట్టు కింద కూర్చొని
2: a student sitting under a tree
1: duktum karane duktum karane duktum karane duktum karane pani gramani vandistunnadu.
2: He went on repeating the principle of a grammar dukrun karane.
1: Chuchadu vinnadu.
2: He heard and saw him.
1: Oh pichi gramada vidyarthi ee duktum karanalo em undadi.
2: He said oh mad boy what is there in this principle.
1: అని ప్రశ్నించాడు.
2: He questioned, sir,
1: నేను గొప్ప వ్యాకరణ పండితుడు కావగలను.
2: I can be a scholar in
1: grammar. సంతోషమే, నీ వ్యాకరణ పండితుడు అయిన తర్వాత ఏమి దీన్ని సాధిస్తావు?
2: It's good. Then what is the future?
1: మహారాజు యొక్క ఆస్థానం లోపల నేను గొప్ప పండితుడిగా నేను పని పొందుతానన్నాడు.
2: I'll be a poet laureate in the court of a king.
1: సరే, పేరు పొందుతావు, పేరు వల్ల నీకు ఏం లభిస్తుంది?
2: Yes, it'll be repeated. Then what is the
1: ధనం వస్తుంది అన్నాడు.
2: I'll get lot of wealth.
1: ఈ ధనం వల్ల నీవేం ఆనందించగలవు?
2: What is the
1: నా కుటుంబం అంతా సుఖంగా ఆనందంగా జీవిస్తామన్నారు.
2: My family will be happy
1: అన్నాడు.
2: How long?
1: సత్యంత వరకు అన్నాడు.
2: Until death.
1: సత్యం తర్వాత ఈ ధనం ఏమైపోతుంది అన్నాడు.
2: After your death, what will happen to wealth?
1: తెలియదు.
2: I do not know.
1: అప్పుడు చెప్పాడు.
2: Then he said,

0: ఈ డిక్షనరీని మీ అంత్యకాలంలో రక్షిస్తుందా?
1: ది రూల్స్ ఆఫ్ గ్రామర్ విల్ హెల్ప్ యూ వెన్ ది ఎండ్ అప్రోచెస్.
0: పిచ్చివాడ, భజ గోవింద, భజ గోవింద.
1: మ్యాడ్ మ్యాన్, సింగ్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్.
0: భగవంతుని స్మరించు.
1: Think of God.
0: ఈ విద్యను మీకు బ్రతికినంత కాలం మాత్రమే ఆధారంగా ఉంటాయి.
1: This education will help you so long you are alive.
0: వీటిని వదలి నీ వెళ్ళవలసింది.
1: One day or other you have to drop and go.
0: చెప్పి తిరిగి స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించడానికి వెళ్ళాడు.
1: So saying, after having bath there, he went to
0: see. చక్కగా దీనిని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: See the Lord Vishveshwara there.
0: ప్రార్థిస్తున్నాడు.
1: He was praying.
0: ఆది శంకర్
1: was praying.
0: స్వామి, నేను మూడు విధమైనటువంటి కర్మలు చేసి మీ దర్శనం కోసం వచ్చాను.
1: స్వామి, ఐ డి త్రీ యాక్షన్స్ అండ్ కేమ్.
0: మహాపాపములు చేశాను ఈ మూడు.
1: ఐ కమిటెడ్ త్రీ సిన్స్.
0: ఈ పాపములు పరిహారం గావించే నిమిత్తమే నిన్ను ప్రార్థిస్తున్నాను.
1: టు అటోన్ మై సిన్స్ ఐఎమ్ ప్రేయింగ్ టు యూ.
0: ఇదిగో మొట్టమొదటి పాపం ఒక్కటి.
1: ఈజ్ ద ఫస్ట్ సిన్.
0: నేను అనేక విధములుగా నిన్ను వర్ణించాను.
1: ఐ డిస్క్రైబ్ యు, నరేట్, ఎక్స్టోల్ యు.
0: భగవంతుడు అవాన్మాచకోచరుడు.
1: God is beyond
0: yathovaachoga nivartante apraapya manasa saha annaru.
1: It's beyond comprehension.
0: Manasu kaani vaaku kaani ninnu varninchatamu chuttamu veelu kaadanukuntundi nenu varninchanu.
1: I extolled the divinity that cannot be comprehended.
0: Cheppinadi okati.
1: I said one.
0: Tirigi kannulara ninnu choodalani notara ninnu varninchalani prayatnam chestunnanu. Ee prayatnam cheppedi okati, chesedi maroki.
1: But I have come here to the temple to see you and describe you. But
0: ee prapancha manavulandarikonu nenu bodhinchalu.
1: I thought
0: bhagavantudu avamanasa gocharudu.
1: God is beyond comprehension
0: ani cheppi,
1: so saying,
0: nenu vaakuto ninnu varnistunnanu.
1: But I have been describing you.
0: Idiye modati paapamu anna.
1: Is the first sin I committed.
0: Chuda paapam ante enta sookshamlo untunda adi yochinchukondi.
1: You can understand the subtleties in this.
0: Cheppadam okati, cheyadam marokati, ide paapam annadu.
1: You say something and you act in a different way, that is the sin.
0: Rendavadi,
1: the second.
0: Ishvara sarvabhutanam ani varninchadu.
1: I describe you that God is everywhere.
0: Bhagavantu sarvabhutamani yendu untunnarani varninchadu.
1: I describe that God is in all elements.
0: Kaani ninnu pratyekanga visheshanga darshinchalani kaasikochadu.
1: But I want to see you in a separate specific form.
0: రెండవ పాపము అన్నాడు.
1: సెకండ్ సిన్.
0: నేను చెప్పడం ఒకటి, చేయటం మరొకటి అయిపోయింది.
1: ఐ సెడ్ సంథింగ్ అండ్ ఐఎమ్ యాక్టింగ్ ఇన్ డిఫరెంట్ వే.
0: కనుక నేను రెండు పాపములు చేశాను. ఇంకా మూడవది ఏమిటి?
1: వాట్ ఇస్ థర్డ్ సిన్?
0: ఏకోవసి సర్వభూతాంతరాత్మ.
1: Only one present in all.
0: భగవంతుడు సర్వభూతములు యందు ఉంటున్నాడని బోధించాను.
1: ఐ థాట్ దట్ వన్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: కానీ ఆ యొక్క నేను కూడా ఒక భూతమే కదా, నా ఎందే ఉంటున్నాడు కదా నీవు, నా ఎందే ఉండేటువంటి వాడు భగవంతుడు. కాబట్టి నా ఎందు ఉండేటువంటి వాడిని నేను వదిలిపెట్టి ఈ కాశీ కోసం నేను దర్శించడానికి. ఇది మూడవ పాపం.
1: యూఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్, యూఆర్ ప్రెసెంట్ ఇన్ మీ ఆల్సో, బట్ ఐ హావ్ కమ్ టు కాశీ టు సీ యూ హియర్.
0: కనుక నేను చెప్పడం ఒకటి, చేయటం మరొకటి జరగటం వల్ల నేను ఈ మూడు పాపములు గురి అయిపోయినాను. ఈ పాపములు పరిహారం గావించమన్నాడు.
1: Therefore I said one and acted in a different way. I committed these three sins. I have come here to atone.
0: Kannulu mooskoni chintinchadu.
1: And he thought.
0: Adiki oka vibration, oka vision vachindi.
1: Then he had one
0: vision lopane jawabu chikkindi.
1: He could have the answer in that vision.
0: Shankara jariginadi jarigipoyindi.
1: Shankara past his
0: past. Ee paschatamme deeniki prayachittam.
1: As you repented, it is the truth enough.
0: Munduku neenta cheyakunda undu.
1: See that you don't repeat.
0: Anuga emti chesina tappuku paschataapa padali.
1: If you repent, it is enough.
0: Kaani ee naati manavulu yendi ee paschataapam aneetundi theriyadu.
1: Today no one is repenting.
0: Kanuka ye tappu chesina teriyak chesinappudiki,
1: if you commit a mistake,
0: ee tappu nenu chesanu, munmundu ee tappu cheyakoodadu aneetundi yokka paschataapamunu vidyarthulu abhirudhi gaavinchukovali.
1: I committed this mistake, I will not repeat it. You should repent.
0: Cheppadam okati, cheyatam okati undakoodadu, rendu okati ga nenu cheyali.
1: You should not say something and act in a different
0: way. Deenini aadhunika yugamulokulanu the proper study of mankind is man annadu. అనగా థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం.
1: Therefore in the modern age it is said the proper study of mankind is man, the unity of thought, word and deed.
0: కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వం చేత,
1: because the unity of this three,
0: తల్లిదండ్రులను గౌరవించి,
1: respect your parents,
0: గురువుకు సరైనటువంటి ఉన్నత స్థానం నందించి,
1: give respect your teacher,
0: ఈ తల్లి తండ్రి గురువులే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావించుకుని,
1: you should consider parents in
0: వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడానికి తగినటువంటి ప్రత్యేకమే నిజమైనటువంటి ఆరాధన.
1: The true worship lies in earning their grace.
0: Anta maatram chetane manam kaalamunu vyartham cheyakoddu.
1: We should not waste time with that only.
0: Inte mana yokka kaalam yokka pavitratani kudanu viraminchakoddu.
1: You should not put a full stop there.
0: Ani teliyinatvanti yokka shakti okati untundali.
1: You know that there is a power.
0: Ee tanni tanni guruulu endukodunu praveshinchinatvanti yokka divya shakti okati untundali.
1: There is a divine power in all the three parents.
0: Ee shakti kudunu nenu aaradhinchi aanandanni pondali aneetti lakshyanni kudunu manam pettukovali.
1: You have aim to worship the divine power and experience.
0: దానికే భజన జపము ధ్యానము ఇలాంటి సత్సంగము మనం కలవాలి.
1: ఫర్ దట్ వీ షుడ్ హావ్ గుడ్ కంపెనీ, వీ షుడ్ హావ్ మెడిటేషన్, వీ షుడ్ వర్షిప్ అండ్ ప్రేయర్.
0: దీంతో కూడా చక్కని అర్థం తీసుకోవాలి మీరు.
1: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది సత్సంగం.
0: సత్సంగం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ సత్సంగం?
0: కొంతమంది భక్తులతో చేరి ఏదో భజన చేయటము, యాత్రలు పోవటము, ఇంకే విధమైన పురాణ కాలక్షేపం జరగటము, ఇది మాత్రమే సత్సంగం అనుకుంటున్నాము.
1: సత్సంగా గుడ్ కంపెనీ దే మీన్ స్పెండింగ్ టైమ్
0: సత్సంగంలో మాత్రమే.
1: ఇట్స్ ఓన్లీ వరల్డ్లీ సెన్స్.
0: ఇది సత్సంగం కానే కాదు.
1: ఇట్ కెనాట్ బి సత్సంగా గుడ్ కంపెనీ.
0: ఏ ఉపదేశం చేస్తున్నాడో అతనిలో కూడా కొన్ని దోషములు ఉండవచ్చు.
1: ద వన్ హూ టీచర్స్ మే హావ్ సర్టన్ డిఫెక్ట్.
0: ఏ యొక్క పురాణ కాలక్షేపం చేస్తున్నాడో అతనిలో కూడా అనేక దోషం ఉండవచ్చు.
1: ద వన్ హూ ఎక్స్ప్లెయిన్ పురాణ
0: అతను ఫల ప్రాప్తి నిమిత్తమే తాను ఈ పురాణ కాలక్షేపం చేస్తున్నాడు.
1: హీ మే డూ దట్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫిష్.
0: కానీ అది సత్సంగమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ గుడ్ కంపెనీ.
0: అనగా ఏంటి?
1: వాట్ యు మీన్ బై సత్?
0: అదే సత్ చిత్ ఆనందము.
1: సత్ చిత్ ఆనందం.
0: సత్ అనగా బీయింగ్.
1: సత్ ఇస్ బీయింగ్.
0: బీయింగ్ అనగా ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి వాడు కాదు.
1: బీయింగ్
0: ఈ కాలం ఎందు మార్పు చెందినటువంటి వాడు బీయింగ్.
1: బీయింగ్ ఇస్ నాట్ ద వన్ హూ ఇస్ ప్రెసెంట్ రైట్ నౌ.
0: పాస్ట్ ఫ్యూచర్ మూడింటి కాలంలో కూడా నిలిచినటువంటి వాడు సత్.
1: బీయింగ్ ఇస్ ద వన్ ప్రెసెంట్ ఇన్ ద పాస్ట్.
0: మార్పు చెందినటువంటి వాడు సత్.
1: చేంజ్లెస్ వన్ ఇస్ సత్.
0: ఏ విధమైనటువంటి యొక్క పేరు రూపములు లేనిటువంటి వాడు సత్.
1: సత్ ఇస్ ద వన్ విత్ నేమ్.
0: కేవలం ఆనందమే అతని ఆకారమైన వాడు. కాలక్షేపం చేస్తున్నాడు అతనిలో కూడా అనేక దోషం ఉండవచ్చును.
1: ద వన్ హూ ఎక్స్ప్లెయిన్ పురాణ
0: అతను ఫల ప్రాప్తి నిమిత్తమే తాను ఈ పురాణ కాలక్షేపం చేస్తున్నాడు.
1: హీ మే డూ దట్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫిష్.
0: కానీ అది సత్సంగమే.

0: You be in the company thinking of God.
1: అది సత్ సంఘము. ఆ పవిత్రమైన సత్తుతో మనము సంఘాన్ని చేర్చుకోవాలి.
0: The union with the సత్ divinity is satsanga.
1: అది ఏ నిజమైన సత్సంగం.
0: That is true satsanga, good company.
1: పవిత్రమైన ఆత్మభావంతో మనం సంఘం ఏర్పరచుకోవాలి.
0: You should have the atmic sacred feeling.
1: అట్టి ఆత్మభావంతో మనం సంబంధం ఏర్పరచుకున్నప్పుడు చిత్తి.
0: When we have this atmic feeling, chitta is aware.
1: ఒక భగవంతుని మనం కలుపుకుంటే అంత జ్ఞానము మనలో ఆవిర్భవిస్తుంది.
0: If you know God, you will be knowing everything else.
1: అది పరిపూర్ణ జ్ఞానమే చిత్తి.
0: The total awareness is chitta.
1: ఈ సత్ చిత్తు రెండు కూడినప్పుడు ఆనందము ఆటోమేటిక్గా ఆవిర్భవిస్తుంది. ఆనందంగా వస్తుంది.
0: ఆనంద ప్లస్ ఆటోమేటికలీ కమ్.
1: అనగా ఈ సత్తని ఎట్టి కాలంలో ఏ రూపంలో ఏ స్థానంలో చేరినప్పటికీ మార్పు చెందదు. దీని యొక్క గుణము
0: సత్ బీయింగ్ ఇస్ చేంజ్లెస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
1: దీనిని నేను ఎప్పుడప్పుడు పిల్లలకు బోధిస్తుంటాను. చిన్న ఉపమానాలతో చెప్పినప్పుడే హృదయానికి హత్తుకుంటుంటాయి.
0: భగవాన్ ఎక్స్ప్లెయిన్స్ విత్ స్మాల్ ఎగ్జాంపుల్స్ సో యాస్ టు ఇంప్రింట్ ఇన్ అవర్ హార్ట్.
1: సత్ చక్కెర.
0: సత్ ఇస్ షుగర్.
1: అనగా దీన్ని పాయసంలో వేసుకోండి, టీలో వేసుకోండి, కాఫీలో వేసుకోండి, ఇంకే పదార్థంలో వేసుకోండి, టీలలో వేసుకోండి, ఏ దీంట్లో వేసుకునే దీని తీపి తీపిగానే ఉంటుంది. దీని సత్ పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రీతి. భగవంతుడు చాలా మధుర స్వరూపుడు.
0: సో ది సత్ ఈజ్ ఆల్ స్వీట్నెస్. గాడ్ ఈజ్ స్వీట్.
1: కనుకనే మధురాధిపతి మధురం మధురం మధురం మధురం అన్నారు.
0: God is sweetest of all.
1: మాధుర్యంతో కూడినటువంటి వాడు భగవంతుడు.
0: God is full of this.
1: కనుకనే భగవంతుడు చక్కెర వంటి వాడు.
0: God is sugar.
1: ఈ చక్కెర ఒక చేతిలో ఉంటుంది, అది నీకు సత్.
0: Have sugar on one hand.
1: ఇంకా ప్రాపంచ జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానానికి చిత్తం కూడా మరొక చేతిలో ఉంటుంది.
0: You have this secular knowledge.
1: చిత్తం అనేటువంటిది సర్వులకు అవసరమైనటువంటిది.
0: And spiritual knowledge, awareness.
1: చక్కెరను కొంతమంది ఉపయోగపెట్టుకోలేకపోవచ్చును.
0: Some may not make use of sugar.
1: ఎవరు ఈ డయాబెటిక్ పేషెంట్స్ అంతా చక్కెరను కూడా వాళ్ళు రుచి చూడరు.
0: Diabetic patients cannot make use of sugar.
1: ఈ నాస్తికులు డయాబెటిక్ పేషెంట్స్.
0: ATC is a diabetic patient.
1: వాళ్ళు ఈ షుగర్ ని ఏమాత్రము రుచి చూడరు.
0: They don't really
1: కానీ తినాలని ఆశ ఉంటుంది అది లోపల.
0: Yet they want
1: to have. ఉన్న రోగము ఇతని తిన్నివ్వదు.
0: But the disease will not permit him.
1: కనుకనే చక్కెరను కొంతమంది తినవచ్చును, కొంతమంది తినలేక విడిచిపెట్టవచ్చు.
0: So some may make use of sugar, some may not.
1: కానీ చిట్టి
0: పట్టితమే
1: ఈ పరిపూర్ణ జ్ఞానం అనేటువంటిది
0: టోటల్ అవేర్నెస్
1: ప్రతి మానవునికి కావాలి.
0: Essential to every human.
1: అది జలము.
0: That is water.
1: ఈ జలము లేనటువంటి మానవుడు జగత్తులో ఉండలేదు.
0: Man cannot live without water.
1: ఆ ఉద్దేశంతోనే జీవితానికి జలము ప్రాణము.
0: For this life, water is necessary.
1: కనుక జలము అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి దైవ స్వరూపము.
0: The water is a divine form.
1: ప్రకృతిలో మొట్టమొదట ఆవిర్భవించేటువంటి జలమే.
0: In nature is the water that
1: భూమి జలము రెండో పదార్థమే.
0: The earth and water, nothing else.
1: కనుక ప్రతి మానవుడు కూడా భూమిలో జన్మించినటువంటి వానికి జలం అత్యవసరము.
0: ఎవ్రీవన్ బోర్న్ ఆన్ ఎర్త్ నీడ్స్
1: కోటి పేద మొదలు కోటీశ్వరుడు వరకు జలం కావాలి.
0: ఫ్రమ్ పాపర్ టు మిలియనేర్ నీడ్స్ వాటర్.
1: త్యాగి మొదలు యోగి వరకు కూడా జలం కావాలి. ఆశించినటువంటి వారు జగత్తులో లేనే లేరు.
0: దేర్ నన్ హూ డోంట్ నీడ్ వాటర్.
1: అది ఏ జ్ఞానము.
0: దట్ ఇస్ విజ్డమ్.
1: ఇది చిట్ జలము.
0: Chit awareness is water.
1: Sat chakra.
0: Sat being sugar.
1: Chakra chakriga undi jalam jalamuga untundadi.
0: Sugar and water exist.
1: Ee rendittini kalipi vesthe sugaru kaadu wateru kaadu syrup ga maaripothu.
0: When you mix both, it is neither sugar nor water, it is syrup.
1: Kanaka sat chittu rendittini ekamti aanandam anetundi okka syrup manlo aavirbhavistundi.
0: When you mix this being and awareness, you'll have bliss.
1: Kanaka ee aananda nimittame prati manavudu kodalu అనేక విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాడు.
0: సో యూ మేక్ ఆల్ అటెంప్ట్స్ టు బి బ్లిస్ఫుల్.
1: విద్యార్థులారా
0: చూడండి,
1: దైవ చింతన ఒక వైపును చేయండి,
0: థింక్ ఆఫ్ గాడ్,
1: ప్రాప్తమైనటువంటి విద్యను మరొక వైపును అర్జించండి.
0: యూ ఆల్సో అక్వైర్ వరల్డ్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేత మీ జీవితం యొక్క మాధుర్యాన్ని అనుభవించండి.
0: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ యూ కెన్ ఎంజాయ్ ది స్వీట్నెస్ ఇన్
1: లైఫ్. జీవితం అనేటువంటిది పరోపకార సంబంధమైన జీవితంగా ఉంటుండాలి.
0: ద లైఫ్ షుడ్ బి ఫర్ సర్వీస్ టు హ్యుమానిటీ.
1: త్వరలో ఏ విధమైన శ్రమను కలిగించినటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి.
0: యూ షుడ్ నాట్ పుట్ ఎనీబడీ టు సఫరింగ్.
1: తనకు జగత్తుకు ఒక సమాజములకు ఉపయోగమైనటువంటి యొక్క విద్యను మనం నేర్చాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ ఎడ్యుకేషన్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద సొసైటీ.
1: కేవలం స్వార్థము స్వప్రయోజన నిమిత్తమే విద్య నేర్చడం కాదు.
0: యూ షుడ్ నాట్ లర్న్ ఫర్ సెల్ఫిష్నెస్.
1: స్వార్థం కోసం నేర్చేటువంటి విద్యను నేర్చుకో.
0: వై షుడ్ యూ లర్న్ టు బి సెల్ఫిష్.
1: ఏ విద్యలో అవసరం లేదు.
0: నథింగ్ ఈజ్ నెసెసరీ.
1: కనుక స్వార్థ త్యాగం కోసమే ఈ విద్య నేర్చాలి.
0: సో యూ హావ్ టు సాక్రిఫైస్ ది సెల్ఫిష్నెస్.
1: కనుక ఈనాడు 10 దినములు జరిగినటువంటి యొక్క ఈ సమ్మర్ కోర్సు దీని లోపల కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: Past 10 days you have learned the culture and spirituality.
1: ఈ కల్చర్ అనేటువంటి సత్య ధర్మంలే మన కల్చర్.
0: కల్చర్ ఇంక్లూడ్స్ దీస్ త్రీ సత్య ధర్మ.
1: మాతృదేవోభవ.

0: ఏవో భవ, ఆచార్య ఏవో భవ, ఇవే మన కల్చర్.
1: టు వర్షిప్ పేరెంట్స్ అండ్ టీచర్స్.
0: ఈ మూడింటిని దృష్టి ఎందుకుని,
1: కీపింగ్ దీస్ త్రీ ఇన్ వ్యూ,
0: ఈ మూడింటి ఎందుకు కూడా దైవ భావం ఏర్పరచుకున్నప్పుడే
1: యూ హ్యావ్ డివైన్
0: స్పిరిచువల్ అండ్ కల్చర్ అని చేరిపోతుంది.
1: దట్ ఈస్ ది కల్చర్ అండ్ స్పిరిచువల్.
0: ఇది రెండింటి యొక్క ఏకత్వమే మ్యాటర్ అండ్ ఎనర్జీ.
1: యూనియన్ ఆఫ్ దీస్ టూ ఇస్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
0: కనుకనే ఈ ఎనర్జీ ఈ ఎక్కడ పోతుంది?
1: అందువల్ల
0: మ్యాటర్ ప్లస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ గాడ్ అన్నారు.
1: So matter plus energy is equal to God.
0: ఇదియే మనం నేర్చుకోవాల్సినటువంటి.
1: This is what we have to know.
0: జగత్తులో ఉండినటువంటి ప్రతి పదార్థమును కూడాను ఉపయోగకరమైనటువంటి రీతిగా జగత్తును అందించాలి.
1: Therefore you should make use of every matter.
0: ఈ ప్రపంచంలో నిరుపయోగమైనటువంటి పదార్థం ఎక్కడ కూడాను ఒక్కటి కూడా ఉండలేదు.
1: In this world there is nothing that is a waste.
0: ఏదో ఒక పుల్ల కింద పడిందంటే అది నిరుపయోగం అనుకుంటాం.
1: You may find this
0: కాదు కాదు, అది కూడా ఒకానొక సమయంలో పలుగుచ్చుకోవడానికి పనికి వస్తుంది.
1: But that will also help you to remove all the
0: ప్రపంచంలో పనికిరాని వస్తువే లేదు.
1: In this world there is nothing that is a waste.
0: పనికొచ్చేటువంటివి
1: everything is useful.
0: కానీ ఈనాడు మానవుడు పనికి రాకుండా పోతున్నాడు.
1: But man has become useless now.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: తన విలువను తను తెలుసుకోవటం లేదు.
1: He doesn't know his own value.
0: ఏమిటి విలువ? గొప్ప పదవి రావాలి, గొప్ప విద్యావంతుడు కావాలి, గొప్ప పేరు పుస్తకం పొందాలి, గొప్పగా ధనం సంపాదించాలి. ఇవి ఉండవలసిందే, ధనము ఉండవలసిందే, విద్య ఉండవలసిందే, పదవులు ఉండవలసింది. కానీ కొంత పరిమితంలో పెట్టుకోవాలి.
1: హీ వాల్యూస్ పొజిషన్, హీ వాల్యూస్ ఎడ్యుకేషన్, హీ వాల్యూస్ నేమ్ అండ్ ఎవ్రీథింగ్.
0: పరిమితము దాటినప్పుడే ఇది వరకు ఒక విధమైనటువంటి ప్రమాదం ఏర్పడదు.
1: బట్ వెన్ యు గో బియాండ్ ది లిమిట్ యు విల్ బి పుట్ టు డేంజర్.
0: దాహం అవుతుంది.
1: ఒక
0: కప్పు నీళ్ళు తీసుకొని దాహం తీర్చుకో.
1: కప్పు
0: నీళ్ళతో తృప్తి పెట్టడం లేదు, గంగా జలమంతా కావాలంటాడు.
1: యూ కెనాట్ థింక్ టు డ్రింక్ ఆల్ గంగా.
0: గంగా జలమంతా నీవు తాగడానికి వచ్చి ఇల్లు ముంచేసేస్తుంది.
1: ఇఫ్ యూ మేక్ ఎన్ అటెంప్ట్ టు డ్రింక్ ది గంగా వాటర్ డ్రౌన్ యువర్ సెల్ఫ్ దేర్.
0: గాలి కావాలి.
1: యూ నీడ్ ఎయిర్.
0: గాలి ఎంత కావాలో అంత కావాలి. అధికమైన గాలి వస్తే ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
1: బట్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ అరౌండ్.
0: ఈ పంచభూతములు కూడా మనకి ఎంత వరకు పరిమితమో అంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలి.
1: యూ షుడ్ మేక్ యూజ్ ది ఎలిమెంట్స్ టు ది ఎక్స్టెంట్.
0: మనకి వేడి లేకపోతే దేహం ఉండలేదు.
1: ది హీట్ ఇస్ నీడెడ్ ఫర్ ది బాడీ.
0: కానీ ఎంత పరిమితమో అంతనే ఉంటుండాలి.
1: 105 degrees
0: వేడి వచ్చినట్టే ఇంకా తాను తలవెత్తలేదు, పైకి లేదు, ఇంకే విధమైనటువంటి పనులు చేయలేదు.
1: అట్ ది పాయింట్ ఆఫ్ 105 degrees టెంపరేచర్
0: పోతే ఈ పంచభూతములు కూడా ప్రమాదానికి గురి అవుతాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ విల్ పుట్ యూ టు డేంజర్ విన్ ద
0: అన్ని మనం పరిమితంలో పరిమితంలో పరిమితంలో మనం జీవించాలి.
1: ఎవ్రీథింగ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ లిమిటెడ్ సెన్స్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు విద్యను అభ్యసించండి.
1: యూ షుడ్ లర్న్
0: అనేక విధమైన పదవులు నేనండి.
1: You also
0: సమాజంలో సంభవించినటువంటి యొక్క ఈ అశాంతిని దూరం గావించండి.
1: సీ దట్ ది సొసైటీ విల్ బి అవే ఫ్రమ్ రెస్ట్లెస్నెస్.
0: అనేక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలంగా సమాజంలో జరుగుతూ ఉంటుండాలి.
1: ఎడ్యుకేషన్ ఇన్ సొసైటీ.
0: భద్రత అనేటువంటిది లేదు.
1: నౌ సెక్యూరిటీ.
0: శాంతి అనేటువంటిది లేదు.
1: నౌ పీస్.
0: కనుక మీరందరూ కూడా ఈ భద్రతను కలిగించి శాంతిని ఏర్పరిచి సరైనటువంటి ఆదర్శప్రాయంగా నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Swami expects you to ensure peace and security in society and lead an ideal life. Blessing you all, Bhagwan brings his discourse to a close.

నిరంతర నామస్మరణతో చంచలమైన మనస్సును నిశ్చలం చేసి ఆ పరమాత్ముని దివ్యసుందర రూపాన్ని హృదయంలో దర్శించి పరమానందాన్ని పొందిన యోగి పుంగవులెందరో స్వర రాగతాళాల యోగంతో సంగీతాన్నే మోక్షమార్గంగా మార్చుకుని తమ మనస్సుని భగవంతుని యందు లయమునరించిన సత్పురుషులు ఎందరో తమ అమృత దృష్టితో జగత్తునంతటినీ రక్షించే మహర్షులు భక్తాగ్రగణ్యులు ఎందరో అటువంటి వారందరికీ విశ్వవ్యాప్తమైన కృతజ్ఞతను చాటి చెప్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.

0: Om Shri Sai Ram. On the auspicious occasion of Devi Navratri, we will now be blessed with Bhagwan's divine discourse. Sai Ram.
1: Isharunaku yedi pushpambu ishtamagunu. ఈశ్వరునకేది పుష్పంబు ఇష్టమగును యజ్ఞవాటిని పాటింప ఏమి చేయూ.

0: ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. క్షమయే ఈశ్వరునకు శాంతియగును. ఉన్న మాటను తెలుపుచున్న మాట, ఉన్న మాటను తెలుపుచున్న మాట,
1: వాట్ ఈస్ ది ఫ్లవర్ దట్ గాడ్ లైక్స్, వాట్ ఈస్ టు బి ఆఫర్డ్ దేర్ ఎట్ ది ఆల్టార్ ఆఫ్ దిస్ యజ్ఞ ఇన్ ద సాక్రిఫిషియల్ ఫైర్. ఇట్ ఈస్ ది సెన్సువల్ ప్లెజర్ దట్ హ్యాస్ గాట్ టు బి సాక్రిఫైస్డ్. It is the forbearance which is the peace. This is the word of truth declared.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Krutayuga tretayugam nandu anati maharshulu aneka vidhamainatvanti margamulu yandu yagnamulu kavistu vacharu.
1: Way back in krutayuga and tretayuga, the sages and the seers performed sacred rituals.
0: Vishwamitrudu yagnam salpadu.
1: We also heard of Vishwamitra performing yagna.
0: Bahyamaina laukikamaina prakrutamainatvanti rakshasulannu dunumadi yagnam samapti gavinchadu.
1: The yagna came to a conclusion after annihilating the wickedness and the cruelty and the demonic nature.
0: Dushtagurumalanu దుష్టభావములను దుష్ట స్వరూపములను దునుము చేసి తదుపరియే శాంతి శాంతి శాంతి అని యజ్ఞమును పరిపూర్ణం గావించాడు.
1: ది యజ్ఞ కేమ్ టు కంక్లూజన్ బై రిపీటింగ్ దిస్ వర్డ్ శాంతి థ్రైస్ ఓన్లీ ఆఫ్టర్ ఎనిహిలేటింగ్ ద వికెట్ క్వాలిటీస్ ద వైల్డ్ నేచర్ ఇన్ మ్యాన్.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ యొక్క ఇంద్రియముల యొక్క పతితము, ఇంద్రియముల యొక్క దుర్మార్గము, ఇంద్రియముల యొక్క ఆవేదన అనేక విధములుగా మనం చూస్తూనే ఉన్నాం.
1: We find in every man the sensual pleasure, the agitations and the desires of all the senses prevailing.
0: ఇవన్నీ కూడాను కేవలము కల్పితమైనటువంటివి.
1: However, they are all of your own making.
0: బాహ్యమైనటువంటిది.
1: They are external.
0: ప్రాకృతమైనటువంటివి.
1: They are worldly.
0: ఇవి కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఎఫీమరల్ వరల్డ్.
0: అయితే ఈ యజ్ఞం యొక్క అంతరార్థం ఏమిటి?
1: హౌఎవర్ వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యజ్ఞ?
0: భగవంతుడు ప్రవృత్తి నివృత్తి యొక్క తత్వమును ప్రబోధిస్తూ ఉంటాడు.
1: గాడ్ టీచెస్ అస్ ది అవుట్వర్డ్ అండ్ ది ఇన్వర్డ్ ప్రాసెసెస్.
0: ప్రవృత్తి తన నుండి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు, దురాచారములు, దుర్భావములు.
1: The outward nature, the trend, represents the wicked, the cruel, bad qualities in man.
0: నివృత్తి యొక్క లక్షణములు హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సత్యము, ప్రేమ, సహనము, సానుభూతి.
1: All those that come out of the inward path are the truth, love, the forbearance and sacrifice.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములు నిరంతరం కూడా శాశ్వతమై ఉంటాయి.
1: Those qualities that come out of the heart are permanent.
0: ప్రవృత్తి అయిన హెడ్ నుంచి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు తాత్కాలికంగా మాత్రమే బాధలిస్తుంటాయి.
1: The qualities of the external path are temporary and make you suffer.
0: దీన్ని ఎవరికి అర్పితం గావించాలి?
1: To whom are they to be offered?
0: భగవంతుడు అన్నారు.
1: They are to be offered to God.
0: భగవంతుడు అనగా ఏంటి? భగవాన్ అంటే ఏమి? దీని అర్థము?
1: What is the meaning of this word? భగవంతుడు, భగవాన్.
0: భగవాన్.
1: భగవాన్.
0: భ అనగా కాంతిని, కాంతిని ప్రసరింపజేసేటువంటి వాడు.
1: భ మీన్స్ ద వన్ హూ షెడ్స్ లైట్.
0: ప్రకాశమును అందించేటువంటి వాడు.
1: ద వన్ హూ పాసెస్ ఆన్ ద
0: తేజస్సును కలిగించేటువంటి వాడు.
1: హీస్ వెరీ ఇల్యూమినేషన్.
0: వెలుగును అభివృద్ధి పరిచేటువంటి వాడు.
1: హీ ఇంక్రీజెస్ ద రేడియన్స్.
0: ఇది భకారం యొక్క అంతరార్థము.
1: ఆల్ దిస్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ దిస్ లెటర్.
0: గానగా దీనిని వ్యాప్తి గావించేటువంటి ఒక తత్వము.
1: గా మీన్స్ దిస్ ఎక్స్పాన్సివ్ నేచర్.
0: దేనిని వ్యాప్తి గావించటము?
1: వాట్ ఈస్ టు బి ఎక్స్పాండెడ్?
0: కాంతిని, ప్రకాశాన్ని, తేజస్సును వ్యాప్తి గావించటమే.
1: ఇట్ ఈస్ ద షెడ్, ఇట్ ఈస్ ద లైట్, ద ఇల్యూమినేషన్ దట్ హెస్ గాట్ టు బి స్ప్రెడ్.
0: వాన్
1: వాన్
0: దీనికి సమర్థుడు భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ అథారిటీ, ద రైట్ వన్ టు
0: భగవాన్ అనగా కాంతిని ప్రసరింపజేసేటువంటి సమర్థుడు భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరము.
1: గాడ్ ఈజ్ ద రైట్ వన్ టు స్ప్రెడ్ దిస్ ఇల్యుమినేషన్ బ్రిలియన్స్ ఆర్ లైట్.
0: కనుక మన ఎందుండినటువంటి యొక్క కాంతి చాలా తేజవంతమైనటువంటిది.
1: ద లైట్ విదిన్ ఈజ్ సో బ్రిలియంట్.
0: దీన్ని తమసోమా జ్యోతిర్గమయ అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఈజ్ సెడ్.
0: దీనికి కప్పబడినటువంటి యొక్క చీకటిని వేరు చేసి పారద్రోలి ప్రకాశమును ప్రశాంతిని ప్రబోధించి ప్రకాశింపచేయటం.
1: ద ఇగ్నోరెన్స్ ఆఫ్ డార్క్నెస్ ఇస్ డిస్పెల్డ్ అండ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ స్ప్రెడ్.
0: ఇలాంటి ప్రకాశతత్వము ప్రతి మానవుని ఎందుకును అత్యవసరము.
1: దిస్ కైండ్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
0: ఈ విధమైనటువంటి ప్రభుత్వ తత్వం అన్ని కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క సెన్స్ అనగా ఇంద్రియముల ద్వారానే మనకు ప్రారంభమవుతున్నాయి.
1: ది ఎక్స్టర్నల్ పాత్ రిక్వైర్స్ ది ఇండల్జెన్స్ ఆఫ్ ద సెన్సెస్.
0: కానీ ఇంద్రియములకును ఇంద్రియ భూతములకును వ్యత్యాసం ఉన్నది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సెన్సెస్ అండ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ భూతములు అనేటువంటిది దైవంతో సమానము.
1: ది ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
0: కనుకనే పంచభూతములు అన్నారు.
1: So it is said panchabhuta, five elements.
0: Panchabhutamulu anaga bhoomi, prithvi.
1: Meaning the earth.
0: Modatidi. Deenine bhudevi ani pilcharu.
1: This also called mother earth.
0: Rendavadi jalamu.
1: Second water.
0: Deenine ganga devi ani pilcharu.
1: Water is described as ganga devi.
0: Moodavadi agni.
1: Third fire.
0: Agni devudu ani pilcharu.
1: Fire is represented as fire god.
0: Nalugavadi vayuvu.
1: Four wind.
0: దీనికి వాయుదేవుడు అని పిలిచారు.
1: విన్ గాడ్ ఇస్ నోన్ యాజ్ విన్ గాడ్.
0: ఐదవది ఆకాశము.
1: ఫిఫ్త్ వన్ స్పేస్.
0: ఆకాశమే శబ్ద బ్రహ్మము అన్నారు.
1: ద స్పేస్ రిప్రజెంట్స్ ద సౌండ్.
0: కాబట్టి ఈ పంచభూతములకును పరమాత్మ పేరునే ఆవిర్భవింపచేసి పరమాత్మ పేరుతోనే ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ బేసికలీ డివైన్ అండ్ వర్షిప్డ్ యాజ్ డివైన్.
0: దేవుడనగా ఎవరనగా పంచభూతములే.
1: హూ ఇస్ గాడ్? Is represented by five elements.
0: ఈ పంచభూతములు సర్వలు యందు కూడా ఉంటున్నది.
1: The five elements are in everyone.
0: సమస్త స్థానములు యందు కూడాను వ్యాపించినటువంటిది.
1: They are located in every place.
0: సర్వ ప్రదేశములు యందు కూడాను సంచరించేటువంటిది.
1: They move about all over.
0: సర్వ దేశస్థులు కూడాను ఇది సమానమైనటువంటిది.
1: They are equal to people of all nations.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి. దీనికి దేశకాల పాత్రలు ఏమాత్రము భేదము లేదు.
1: It has no differences or considerations as it is beyond time and space.
0: అన్ని దేశములు యందుకును ఈ పంచభూతములు ప్రకరిస్తూనే ఉన్నాయి.
1: The five elements are present in all countries.
0: ఏ వ్యక్తి కాని ఏ దేశమును కాని ఈ పంచభూతములు కాదని చెప్పడానికి వీలు కాదు.
1: No nation, no individual can deny the five elements.
0: ఏ సైంటిస్ట్ కూడాను దీన్ని వేరు చేయడానికి సాధ్యం కాదు.
1: No scientist can separate these elements.
0: పంచభూతములు ప్రాణ సమానము.
1: The five elements constitute life.
0: ప్రతి వ్యక్తి ఎందుకును ఇది పంచభూత ప్రాణములతో సమానంగా ఉంటుండాలి.
1: In every individual the five elements are present.
0: దీనినే భారతీయులు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పేరుతో ప్రార్థిస్తూ వచ్చారు.
1: These are prayed as five life breaths, the life principles of man.
0: కనుకనే ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క ఆకారములే.
1: They are all the very forms of God.
0: కానీ అట్టి ఆకారములు గుర్తించడము సామాన్యమైన వారికి సరైనటువంటిగా కనిపించదని ఉద్దేశంతో భగవంతుని కొన్ని రూపములుగా నిర్మించుకుని తద్వారా భగవంతుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందాన్ని పొందుతూ వచ్చారు.
1: As it is possible, as it is not possible for the ordinary one to imagine the God and his form, they have assumed the forms of their own choice and started worshiping. కానీ
0: పంచభూతములు యందు ఎట్టి దోషములు లేవు.
1: In fact, there are no mistakes at all, basically.
0: పంచభూతముల యొక్క ప్రవృత్తులు యందు మాత్రమే ఈ దోషములన్నీ కనిపిస్తున్నాయి.
1: It is only the expression of the five elements where you find certain
0: ఇవన్నీ ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: There are all the nature of the external
0: part. తన నుంచి పుట్టేటువంటి విద్యలన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: మనం నేర్చినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: ఆచరించినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge is external.
0: కంటితో చూచినవి చెవులతో విన్నవి మనసుతో అనుభవించినవి కూడాను పంచభూతముల యొక్క సొంతములే.
1: All that you listen to, all that you watch, all that you think of, are the elements. They are all the nature of the external
0: power. కానీ నివృత్తి యొక్క లక్షణమే చాలా నిర్గుణంగా నిరాకారంగా ఉంటుంటాది.
1: But the qualities of the inner path ఆర్ ఫార్మ్లెస్ అట్రిబ్యూట్లెస్ పర్మనెంట్ అండ్ ప్యూర్.
0: దీనినే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: ది ఇన్వర్డ్ పాత్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్యూర్ అన్సలీడ్ ఎటర్నల్ నెక్టరైన్ ఇమోర్టల్
0: శాశ్వతంగా ఉండేటువంటివి.
1: ఇట్ ఇస్ పర్మనెంట్ ఆల్ ఓవర్.
0: ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధి చేసుకుని
1: we have to develop these permanent qualities.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి, తాత్కాలికమైనటువంటి ప్రవృత్తి లక్షణాలను మనం దూరం గావించి,
1: in fact we have to distance ourselves from these temporary
0: మానసిక సంబంధమైన శాంతిని పొందాలి.
1: And we should earn mental peace.
0: మానవుడనగా ఎవరు?
1: Who is, what is bliss?
0: శరీర, మనసు, ఆత్మల యొక్క మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
1: Man is the combination of the body, mind and the spirit.
0: బాడీ పనులు చేస్తుంది.
1: Body acts.
0: మైండ్ విచారణ సల్పుతుంది.
1: మైండ్ ఎంక్వైర్స్.
0: ఆత్మ సాక్షిభూతిగా ఉంటుంది.
1: ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ ద
0: కర్మకునే ప్రతి కర్మ కూడాను దేహం అత్యవసరము.
1: దేర్ఫోర్ టు ఫర్ ఎవరీ యాక్టివిటీ బాడీ ఇస్ ఎసెన్షియల్.
0: కర్మలు ఆచరించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ యాక్ట్స్.
0: మంచి చెడ్డలు నిర్ణయించేటువంటిది మనసే.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ డిసైడ్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దీనిని పురస్కరించుకుని ఆత్మ దీనికి సాక్షిభూతంగా ఉంటుంది.
1: ఫర్ ఆల్ దిస్ ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ ద విట్నెస్.
0: శాశ్వతంగా ఉండేటువంటిది ఆత్మనే.
1: The spirit is permanent.
0: విచారణ సల్పనది మనసే.
1: It is the mind that distinguishes.
0: ఆచరించినది దేహమే.
1: And then it is the body.
0: ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవుడు.
1: Man is the combination of these three.
0: కనుకనే ఈ మానవుడు,
1: this man,
0: శరీరమును,
1: the body,
0: మనస్సును,
1: the mind,
0: ఆత్మతో కలిసి ఉండినప్పుడు,
1: and when he is in the company of the self,
0: ఇతనే పరిపూర్ణ మానవుడు అంటారు.
1: And he, that makes a total manhood.
0: కానీ మనస్సును, ఆత్మను త్యజించి,
1: but if he gives up mind and atma,
0: kevalam shariramulu maatrame anubhavinchee samayam lopala,
1: if he just experiences with this body,
0: dinni pasittamu annaru,
1: he comes down to the level of animality.
0: Ee shariramu manasu renni cheri aatmanu visarjinchinappudu,
1: therefore when the body and the mind together give up the atma,
0: ee danavattamu annaru,
1: and this is called the demonic nature.
0: Shariramunu manasunu tyajinchi,
1: if body and mind are given up,
0: ఆత్మసత్వంలో మాత్రమే జీవించేటువంటి దాన్ని దైవత్వము అన్నారు.
1: ఇఫ్ ది లైఫ్ ప్రొసీడ్స్ అలాంగ్ ద లైన్ ఆఫ్ ది స్పిరిట్,
0: దైవత్వం అనగా కేవలం ఆత్మతో మనం సంబంధం కల్పించుకోవటమే.
1: ద డివైన్ పాత్ వాంట్స్ యూ టు ఎస్టాబ్లిష్ రిలేషన్.
0: ఆత్మాభిమానం మాత్రమే మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వాంట్స్ యూ హావ్ అటాచ్మెంట్ టు ద సెల్ఫ్.
0: ఈ దేహాభిమానం అభివృద్ధి గావించుకోవటం వల్ల అది పశుత్వంగా మారిపోతుంటారు.
1: ద బాడీ అటాచ్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బీస్టియల్ నేచర్.
0: దేహంతో పాటు మనసును కూడా చేర్చడం చేతనే దానవత్వంగా రూపొందుతుంది.
1: యాజ్ ద మైండ్ follows the body, it makes you a demon.
0: ఈ రెండింటిని త్యజించి ఆత్మ యొక్క సంబంధమనే కలిగించుకోవటము ఆత్మాభిమానం అన్నారు.
1: One has to sacrifice both these two and develop attachment to the
0: self. ఈ ఆత్మాభిమానమే నిజమైనటువంటి యొక్క తేజో సంబంధమైనటువంటిది.
1: Attachment to the self is really brilliant and effulgent.
0: కనుకనే మానవుడు ఇచ్చినటువంటి ఈ మూడింటిని,
1: the three that are gifted,
0: సద్వినియోగపరిచి,
1: must be properly
0: used, సదాచారంలో ప్రవేశపెట్టి,
1: take to right path,
0: కాలకర్మ కారణ కర్తవ్యాలను పురస్కరించుకుని,
1: based on the circumstances and the
0: సమయ స్ఫూర్తిగా వీటిని వినియోగించుకోవాలి.
1: We have to make use of them in the appropriate right way.
0: ఏదో మనసున్నది కదా అని ఇష్ట ప్రకారం దానిని ప్రసరింప చేయకూడదు.
1: జస్ట్ యాజ్ ద మైండ్ ఇస్ గివెన్ యూ కెనాట్ థింక్ యాజ్ లైఫ్.
0: దానికి పరిమితములు ఉంటున్నాయి.
1: ద థింకింగ్ మస్ట్ బీ అండర్ సర్టన్ లిమిట్స్.
0: ఏది చేయవచ్చును, ఏది చేయకూడదు.
1: What is to be done, what is not to be
0: done. ఏది మంచి, ఏది చెడ్డ.
1: What is good, what is
0: bad. అనే విచారణ శక్తి మనసుకు ఉండాలి.
1: One must inquire with the mind.
0: ఈ విచారణ లోపల మంచి అని తెలిసినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
1: On inquiry that you find good must be practiced, adopted.
0: తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటము,
1: being not able to practice having known,
0: దీనిని దానవత్వము అన్నారు,
1: is demonic temperament.
0: కాని ఇట్టి మనసు యొక్క తత్వాన్ని ఏ మాత్రము లెక్క చేయక,
1: is not mindful of the nature of the mind,
0: దేహమనే లక్ష్యంలో దుంచుకుని,
1: కీప్స్ ఆల్వేస్ ద బాడీ,
0: దేహాభిమానం చేతనే జీవిస్తూ,
1: అండ్ క్యారీస్ ఆన్ ద లైఫ్,
0: దేహమునకు సంబంధించినటువంటి ప్రవృత్తులన్నీ కూడా అనుభవిస్తూ ఉండటం,
1: అండ్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద బాడీ ఆర్ ఇన్ ఎవ్రీవే,
0: దీనికి ఏమాత్రము తారతమ్యం లేదు.
1: The body has no differences.
0: హెచ్చు పల్లములు లేదు.
1: No differences, ups and downs.
0: భేదములు ఏమాత్రము పాటించదు.
1: It doesn't follow any norms.
0: కనుకనే దేహమునకు సంబంధించినటువంటి ఇచ్చలను అనుభవించకపోతమే ఇది ఏ పశుత్వము అన్నారు.
1: The animal enjoys with the body, go by its desire.
0: లోకములో కూడా అనేక మంది పెద్దలు చెప్పేటువంటి వారు,
1: the elders in the world also said,
0: ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే ఏం రా నువ్వేం పశువా అంటారు.
1: If you act in the way, easily in a free way, they call, they ask you, are you animal?
0: కేవలం మనసును మాత్రమే అనుభవించుకుంటూ ఉండేటువంటి కేవలం అతనికి రాక్షసుడు అంటుంటారు.
1: If it's only at the mental levels, it's a demonic quality.
0: ఈ రాక్షసత్వం అనేటువంటిది దేని నుంచి ప్రారంభమైంది?
1: Where from has it started?
0: శరీరము త్యజించి,
1: గివింగ్ అప్ ద బాడీ,
0: ఆత్మను విసర్జించి
1: గివింగ్ ఫర్గెటింగ్ ఆర్ స్పిరిట్,
0: మనసు యొక్క తత్వం అనే ప్రకటిస్తూ ఉంటాము.
1: అండ్ దెన్ హీ ప్రొసీడ్స్ అలాంగ్ ది సైకలాజికల్ పాత్,
0: ఈ మనసు శరీరమును త్యజించి
1: and giving up the body in the
0: ఆత్మాభిమానంతో సంచరించేటువంటి వాడే దైవత్వము.
1: గివింగ్ అప్ ద మైండ్ ఇఫ్ వన్ ఫాలోస్ ద సెల్ఫ్ హి అటైన్స్ డివినిటీ.
0: కనుకనే అట్టి దైవత్వాన్ని పొందేటానికి ఈ మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
1: మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు రీచ్ డివైన్.
0: మనసు ఉండవచ్చును,
1: మైండ్ ఎగ్జిస్ట్,
0: శరీరం ఉండవచ్చును,
1: బాడీ ఇస్ దేర్,
0: కానీ ఇది శరీరం పనిచేసే నిమిత్తము.
1: బట్ బాడీ ఇస్ దేర్ టు ఫంక్షన్,
0: మనసు విచారణ చేయాలి.
1: మైండ్ షుడ్ ఎంక్వైర్,
0: మంచి చెడ్డలు తర్కించాలి.
1: మైండ్ షుడ్ డిస్క్రిమినేట్,
0: ఈ తర్కించి మంచి అని తెలిసినటువంటి దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి.
1: హావింగ్ డిసైడెడ్ వాట్ ఈస్ గుడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: కనుకనే మానవత్వంలో ఇంతటి సూక్ష్మమైనటువంటి యొక్క క్రియలన్నీ ఇప్పుడు నిలిచి ఉన్నాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఆర్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: దైవత్వము కాంతిని చూపేటువంటి వాడు,
1: గాడ్ షోస్ లైట్,
0: ప్రకాశాన్ని అందించేటువంటి వాడు.
1: హి గివ్స్ యు ఆల్ ది బ్రిలియన్స్.
0: మనస విచారణ చేసి
1: మైండ్ ఇన్వెస్టిగేట్,
0: ఆత్మాభిమానం పెంచుకునేటువంటిది.
1: అండ్ వాంట్స్ యూ టు డెవలప్ అటాచ్మెంట్ టు
0: సెల్ఫ్. ఆత్మాభిమానం అనేటువంటిది ఈనాడు మర్చిపోయినారు.
1: టుడే వీ డోంట్ ఫైండ్
0: అటాచ్మెంట్ టు ది బాడీ. గడుపుతున్నారు.
1: ద లైఫ్ ఇస్ క్యారీడ్ టుడే బీయింగ్ అటాచ్డ్ టు ది బాడీ.
0: ఏమిటి,
1: వాట్ ఈస్ దిస్ బాడీ?
0: ఇది పాంచభౌతికమైన దేహమే.
1: ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: కానీ ఇది అనిత్యమైనటువంటిది.
1: బట్ ఇట్ ఈస్ టెంపరీ.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ
0: మ్యాడ్ మంకీ. ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్, అదే ఆత్మను అనుసరించు.
1: ఫాలో ది కాన్షియన్స్, ది సెల్ఫ్.
0: అప్పుడే నీకు సరైన మార్గం కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ ఫైండ్ ద రైట్ పాత్.
0: కానీ
1: బట్
0: కొంతవరకు మూడింటిని కూడా అనుభవించుకోవటంలో తప్పు లేదు.
1: దేర్ నథింగ్ రాంగ్ ఇన్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద త్రీ బాడీ మైండ్.
0: ఆత్మ యొక్క కాంతి చేత,
1: విత్ ది లైట్ ఆఫ్ ది సెల్ఫ్,
0: మనసు యొక్క ప్రబోధల చేత,
1: విత్ ది టీచింగ్ ఆఫ్ ద మైండ్,
0: శరీరం చేత కర్మలు అనుభవించవచ్చు.
1: వన్ కెన్ యాక్ట్ విత్ ది బాడీ.
0: వీటిని ప్రాకృతమైన ధర్మములు అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ద ఫిజికల్ కాండక్ట్.
0: ఇది ధర్మములు అనేటువంటి దానికి కొన్ని రకమైనటువంటి యొక్క అర్థములు కూడా ఉంటున్నాయి.
1: ధర్మ హాస్ గాట్ సటిల్ మీనింగ్స్.
0: ఏది హృదయ ధర్మము?
1: What is that related?
0: A constant integrated awareness.
1: That dharma of the heart is constant integrated awareness.
0: కాని శారీరక సంబంధమైనటువంటిది, మానసిక సంబంధమైనటువంటి ధర్మములంతా కూడాను ప్రాకృతమైనటువంటి ప్రవృత్తులు.
1: The physical and the mental dharma are external.
0: ఇవన్నీ ప్రవృత్తులే.
1: They all represent the external way.
0: కాని నివృత్తికి ఏ మాత్రము సంబంధం లేదు.
1: It has no relationship with the inward journey.
0: కానీ ఈ యొక్క మూడింటి యొక్క చేరిక చేతనే ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి తత్వాన్ని మనం అనుభవించవచ్చు.
1: We can experience at the same time the combination of ప్రవృత్తి external and నివృత్తి internal.

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings. Tomorrow is the second day of the seven-day-long Veda Purusha Saptaha Gyana Yagnam, which is being held during the morning session in the Purnachandra Auditorium as a part of the Dashera celebrations at Prashanti Nilayam. The Purnachandra Hall will be opened for entry at around 7 a.m., The morning session in the Purnachandra Hall will conclude with Mangal Aarti at around 9:45 a.m., following which devotees can proceed to Sai Kulwant Hall to receive Bhagwan's Divya Darshan, which will conclude with Maha Mangal Aarti. Those devotees who wish to witness the further proceedings of the Yagnam in the Purnachandra Hall can remain seated. Tomorrow is the second day of the Prashanti Vidwan Mahasabha, which is being conducted during the evening sessions of the Sai Kulwant Hall as a part of the Dashera celebrations in Prashanti Nilayam. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the proceedings of the Prashanti Vidwan Mahasabha will commence, comprising invocatory Vedam, talk by an erudite Telugu and Sanskrit scholar, Shatavadhani Dr. Palaparthi Shyamalananda Prasad Garu from Andhra Pradesh. We will then be blessed with Bhagwan's divine discourse. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangal Aarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divya Anugraha Asisalato Prashanti Nilayamlo దసరా మహోత్సవాల్లో భాగంగా పూర్ణచంద్ర సభా మండపంలో ఉదయం సమయాన జరుగుచున్న 7 రోజుల వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞంలో రేపటి 2వ రోజున పూర్ణచంద్ర సభా మండపం భక్తుల ప్రవేశార్థమై సుమారు ఉదయం 7 గంటలకు తెరువబడును. పూర్ణచంద్ర సభా మండపంలో ఉదయం కార్యక్రమం సుమారు 9:45 మంగళహారతితో ముగియును. అనంతరం భక్తులు సాయికులు ఉన్న సభా మండపంలో స్వామివారి దివ్య దర్శనం గావించుకోవచ్చు. మహామంగళహారతితో స్వామివారి దివ్య దర్శనం ముగియును. పూర్ణచంద్ర సభా మండపంలో మంగళహారతి అనంతరం యజ్ఞమును వీక్షించదలిచిన భక్తులు సభా మండపంలో ఆశీనులే కొనసాగవచ్చు. ప్రశాంతి నిలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా సాయికుల్వంత్ సభా మండపంలో సాయంకాలం సమయాన జరుగుచున్న ప్రశాంతి విద్వాన్ మహాసభలో రేపటి 2వ రోజున సాయికుల్వంత్ సభా మండపంలో సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 ప్రశాంతి విద్వాన్ మహాసభ వేదముతో ప్రారంభమవుతుంది. తదుపరి ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు, తెలుగు మరియు సంస్కృత భాషలందు ప్రముఖ పండితులు శతావధాని డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ప్రసంగిస్తారు. తదుపరి స్వామివారి దివ్య సందేశం. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: తొలగి తొలగు దుఃఖరాశినెల్లం తొలగజేయు, దుఃఖరాశినెల్లం తొలగజేయు.
1: ఏ పర్సన్ హూ హ్యాస్ లవ్ ఫర్ ద మదర్ అండ్ హూ సర్వ్స్ ద మదర్ విల్ బి ఫ్రీడ్ ఫ్రమ్ ఆల్ ద సిన్స్. లార్డ్ శివ హింసెల్ఫ్ వుడ్ అప్రిషియేట్ హిమ్ అండ్ కన్ఫర్ ఆన్ హిమ్ హిస్ గ్రేస్ అండ్ ఫ్రీ హిమ్ ఫ్రమ్ ఆల్ ద గ్రీఫ్ అండ్ సారో.
0: దివ్య ఆత్మస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
0: ఏ దేశమునందైనా ఏ కాలమునందైనా మానవుడు మాతృదేవిగా భావించి ఆమెను సేవించటమే ప్రధాన కర్తవ్యమని గుర్తించటమే ఈనాటి విధి.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఎంజాయిన్డ్ ఆన్ మ్యాన్ టుడే ఈజ్ టు విచ్ ఎవర్ కంట్రీ హీ బిలాంగ్స్ అండ్ విచ్ ఎవర్ టైమ్ బీ, హీ షుడ్ లవ్ హిస్ మదర్ అండ్ ఆనర్ హర్.
0: నవమాసములు మోసి కాని పెంచి రక్షించినటువంటి తల్లి సేవని తల్లినే గౌరవించక తల్లినే ప్రేమించకుండా ఇంక ఎవరిని మానవుడు ప్రేమించగలడు?
1: ఇఫ్ ఎ పర్సన్ కెనాట్ లవ్ అండ్ రెస్పెక్ట్ హిజ్ ఓన్ మదర్ హూ హాస్ క్యారీడ్ హిమ్ ఫర్ 9 months ఇన్ అ రూమ్ అండ్ గివెన్ హిమ్ బర్త్ అండ్ గివెన్ ఆల్ ప్రొటెక్షన్ అండ్ షెల్టర్, ఇఫ్ యూ కెనాట్ లవ్ హర్ హూ ఎల్స్ కెన్ హీ లవ్?
0: భగవంతుడు బ్రహ్మాండమును సృష్టించి మోసి రక్షించి అనేక విధములకు కాపాడుతున్నటువంటి ఈ భగవంతునితో కూడినటువంటిదే తల్లి యొక్క భావము.
1: దిస్ ఫీలింగ్ అండ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ మదర్హుడ్ ఇస్ అసోసియేటెడ్ విత్ గాడ్ హూ హ్యాస్ క్రియేటెడ్ ది ఎంటైర్ యూనివర్స్, హూ హ్యాస్ ప్రొవైడెడ్ ది సస్టెనెన్స్, హూ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ ది ఎంటైర్ యూనివర్స్ అండ్ గ్రాంటింగ్ ఎవ్రీథింగ్ దట్ ఇట్ నీడ్స్.
0: ఒక వ్యక్తి భగవంతుని తన ఇష్టదేవత స్వరూపంలో ఆరాధన చేసి తాను భగవంతుని సేవిస్తూ ఉంటాడు.
1: వన్ పర్సన్ మే బి వర్షిపింగ్ గాడ్ యాజ్ హిస్ చోజన్ డీటీ అండ్ ఆఫరింగ్ వర్షిప్ ఆఫ్ ద టైప్ దట్ హీ కన్సిడర్.
0: మరొకరు కూడాను తన ఇష్టదేవతను కొన్ని ఆకారములుగా నిర్మించుకుని దానిని సేవించి పూజించి ఆనందిస్తుంటాడు.
1: అదర్ పర్సన్ దేర్ ఆర్ హూ మే చూస్ దేర్ ఓన్ డీటీ ఆఫ్ ద చాయిస్ అండ్ ఆఫర్ ద వర్షిప్ అండ్ లవ్ అండ్ రెస్పెక్ట్ దట్ పర్టికులర్ డీటీ.
0: నీ ఇష్టదేవతా స్వరూపము నీకెంత ప్రధానమో ఇతరుల యొక్క ఇష్టదేవతా స్వరూపం కూడాను వారికంత ప్రధానమైనటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: ఇట్ ఈస్ నెససరీ టు రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ దట్ జస్ట్ యాజ్ యువర్ చోజన్ డీటీ ఈస్ డియర్ టు యూ, ది అదర్ పర్సన్స్ చోజన్ డీటీ ఈస్ డియర్ టు హిమ్.
0: అట్టు కాక ఇతరుల ఇష్టదేవత ఆరాధనను విమర్శించుచు ఆక్షేపణలు పరుస్తున్నప్పటికి ఇది మానవుడు ఎన్ని విధములైనటువంటి ఆరాధన చేసినప్పటికీ ఇతని పాపమునకు గురి కాక తప్పడు.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఎ పర్సన్ చూసెస్ టు క్రిటిసైజ్ అండ్ కండెమ్ అనదర్ పర్సన్ అండ్ హిస్ డైటీ హౌఎవర్ మచ్ వర్షిప్ హీ ఆఫర్స్ ఈజ్ ఆఫ్ నో యూజ్.
0: తన తల్లిని దేవతా స్వరూపంగా ఆరాధించి సేవించి ఆమెను ఆనందింపచేసినట్టుగా ఇతరుల యొక్క తల్లిని కూడాను వారు దేవతగా భావించి ఆరాధించి సేవించటం లోపల ఎంతైనా కూడాను ఒక విధమైనటువంటి సంతృప్తిని పొందాలి.
1: జస్ట్ యాజ్ హీ చూజెస్ అండ్ కన్సిడర్స్ హిజ్ మదర్ యాజ్ గాడ్ ఆఫర్స్ వర్షిప్ రెస్పెక్ట్స్ అండ్ సర్వ్స్ హర్, సిమిలర్లీ హీ షుడ్ ఆల్సో కన్సిడర్ ది అదర్ పర్సన్స్ రెస్పెక్టింగ్ అండ్ వర్షిపింగ్ అండ్ సర్వింగ్ ది మదర్స్ ఈక్వలీ సేక్రెడ్.
0: అట్టు కాక తన తల్లియే దేవతా స్వరూపమని భావించి పరం యొక్క తల్లిని ఆక్షేపణ చేయటము ఇది మహాపాపము.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ హీ కన్సిడర్స్ హిజ్ మదర్ యాజ్ గాడెస్ బట్ డస్ నాట్ కన్సిడర్ ది అదర్స్ మదర్స్ యాజ్ గాడెస్ ఫర్ దెమ్సెల్వ్స్,
0: తల్లులను కూడాను తన తల్లి వలె భావించి గౌరవించి ప్రేమించటము అత్యవసరము.
1: ఇట్ ఈస్ నెససరీ అండ్ ఎసెన్షియల్ టు కన్సిడర్ ది మదర్స్ ఆఫ్ ఆల్ అదర్ పీపుల్ ఆల్సో యాజ్ హిజ్ ఓన్ మదర్, రెస్పెక్ట్ ఆనర్ అండ్ సర్వ్ ది అదర్ మదర్స్.
0: తల్లి ప్రేమకు నోచుకునలేనటువంటి మానవుడు దైవ ప్రేమను కూడాను పొందలేడు.
1: ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు ఎంజాయ్ హిజ్ ఓన్ మదర్స్ లవ్ విల్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది లవ్ ఆఫ్ గాడ్ ఐదర్.
0: తల్లి ఏ విధముగా తన యొక్క గర్భమునందు భరించి మోసి ఆనందముతో ఆ బిడ్డ యొక్క క్షేమమును కోరుచుండును.
1: జస్ట్ యాజ్ ద మదర్ వుడ్ బి ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ద వెల్ఫేర్ అండ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ద చైల్డ్ హూమ్ షీ హాస్ క్యారీడ్ ఇన్ హర్ వూమ్ ఫర్ 9 మంత్స్ గివెన్ బర్త్ అండ్ ప్రొటెక్టెడ్ హర్.
0: ఆ ప్రేమ యొక్క విలువను మానవుడు గుర్తించుకోవటం అత్యవసరము.
1: ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ అండర్స్టాండ్ ది మదర్స్ లవ్ ఇన్ దిస్ పర్టికులర్ స్ట్రీమ్.
0: ఈనాడు నిత్య జీవితంలో సత్యమైనటువంటి యొక్క మాతృదేవను గుర్తించడానికి అనేక విధములైనటువంటి ఆధారములు ఉంటున్నవి.
1: దే ఆర్ ఏ నంబర్ ఆఫ్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్ టు రికగ్నైజ్ ద ట్రూత్ యాజ్ ఇట్ ఆట్ టు బి ఇన్ ద డైలీ లైఫ్.
0: గోవు తన రక్తమును క్షీరముగా మార్చి మనకు అందించి మనకు పుష్టికరమైనటువంటి దేహాన్ని చేకూర్చుచున్నది.
1: కౌ కన్వర్ట్స్ హర్ ఓన్ బ్లడ్ ఇన్ టు మిల్క్ అండ్ సప్లైస్ ద మిల్క్ టు అస్ అండ్ దస్ సర్వ్స్ ఆల్ ఆఫ్ అస్.
0: కనుక గోవు మన మొదటి మాతృమూర్తి.
1: దట్ ఈస్ ది రీజన్ వై యూ షుడ్ కన్సిడర్ కౌ యాజ్ అవర్ వెరీ ఫస్ట్ మదర్.
0: భగవంతుడు తన హృదయమునందు మానవుడు నిలుపుకొని రక్షించి అనేక విధములుగా కూడా కాపాడుతున్నాడు.
1: గాడ్ కీప్స్ ది హ్యూమన్ బీయింగ్స్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్ అండ్ ఆఫర్స్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ లుక్స్ ఆఫ్టర్ హిమ్.
0: అదే విధంగానే భూమి కూడాను తన హృదయమునందు మానవుని నిలుపుకొని వారిని సరైన రీతిగా సంరక్షిస్తూ ఉంటున్నది.
1: సిమిలర్లీ మదర్ అర్త్ ఆల్సో గివ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సస్టెనెన్స్ అండ్ హెల్ప్ టు మ్యాన్ కీపింగ్ హిమ్ ఆన్ హర్ సెల్ఫ్.
0: కనుక భూమి కూడాను మనకు ప్రధానమైన మాతృమూర్తి.
1: దట్ ఈస్ వై యూ షుడ్ కన్సిడర్ మదర్ అర్త్ ఆల్సో యాజ్ మదర్.
0: మన దేహములో సర్వాంగములు యందు కూడాను రసస్వరూపమై దేవతారూపమున ఈ దేహమును సంరక్షిస్తూ ఉంటున్నది.
1: అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ గివింగ్ ఆల్ ద పవర్ అండ్ కెపాసిటీ టు లివ్ ఎ లైఫ్ బై ప్రొవైడింగ్ ది సస్టైనింగ్ జ్యూసెస్.
0: అంటే దేవతాశక్తికే రసస్వరూపిణి అని కూడా ఒక బిరుదు.
1: వన్ ఆఫ్ ది నేమ్స్ గివన్ టు దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈస్
0: అట్టి దేవుని అంగీరసుడు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ద సేమ్ పర్సన్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అంగీరస గాడ్ అంగీరస.
0: కనుక మన దేహములో సర్వాంగములు ఎందు కూడాను రసస్వరూపమై రక్షిస్తున్నటువంటి యొక్క దేవతలు కూడాను మనకు ప్రధాన మాతృమూర్తులు.
1: గాడ్స్ హు ఆర్ రిసైడింగ్ ఇన్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ అవర్ బాడీ అండ్ ప్రొవైడింగ్ రస అండ్ దస్ సస్టైనింగ్ ది బాడీ ఆల్సో మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ వెరీ ఇంపార్టెంట్ గాడ్స్.
0: ఇంకా ఈ జగత్ సంబంధమైనటువంటి విషయములు ఎందు ఏది చేయతగినది ఏ చేయతగనది.
1: విత్ రెఫరెన్స్ టు ది వరల్డ్ అండ్ అవర్ ఓన్ లైఫ్ వీ షుడ్ నో వాట్
0: ఏది విహితమైనటువంటిది ఏది నిషిద్ధమైనటువంటిది.
1: What is to be done and what is not to be done? What is desirable? What is undesirable?
0: ఏది మానవునికి ఉత్తమమైనటువంటిది ఏది సత్తకు కానటువంటిది.
1: What is it that confers something good on man and what is it that is going to harm?
0: ఏది ప్రేయో మార్గము ఏది శ్రేయో మార్గము.
1: What is a helpful and a desirable way and what is a sweet way?
0: అనేక సోదరులు చేసి అనేక పరిశీలనలు సల్పి అనేక విధములుగా కూడాను ఒక ఆదర్శప్రాయమైనటువంటి యొక్క అనుభూతిప్రాయమైనటువంటి యొక్క శాస్త్రాన్ని జగత్తుకు అందించినటువంటి మహర్షులు కూడాను మనకు మాతృమూర్తులే.
1: దేర్ ఆర్ దీస్ మహర్షీస్ హూ ప్రొవైడ్ అస్ దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేటింగ్ పవర్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ శాస్త్రాస్ అండ్ దేర్ ఫోర్ దే ఆర్ ఆల్సో అవర్ ఓన్ దే షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ మదర్.
0: ఇంకా నిత్య జీవితంలో మానవుని యొక్క శక్తి సామర్థ్యములను జగత్ వ్యాప్తి గావించే నిమిత్తమై ఇతనికి సుజ్ఞానం ప్రజ్ఞానం విజ్ఞానం ప్రబోధించినటువంటి గురువు కూడాను మనకు పూజనీయుండే.
1: ది ప్రిసెప్టర్ ది గురు హూ టీచర్స్ ద స్టూడెంట్ టు ఆల్ ఆఫ్ అస్ వాట్ ఈస్ టు బి డన్ అండ్ వాట్ ఈస్ నాట్ టు బి డన్ వాట్ ఈస్ డిజైరబుల్ అండ్ వాట్ ఈస్ అన్డిజైరబుల్ హీ ఆల్సో షుడ్ బి రెస్పెక్టెడ్ యాజ్ మదర్.
0: ఇక్కడ గోవు భూమి దేవత ఋషులు గురువులు ఈ ఐదు మంది మనకు దేవతా స్వరూపకంగా మనము ఆరాధించటము గౌరవించటము అత్యవసరము.
1: ఇట్ ఈస్ దేర్ ఫోర్ నెసెసరీ ఫర్ అస్ టు రికగ్నైజ్ రెస్పెక్ట్ అండ్ ఆనర్ ది కౌ మదర్ ఆర్ ది అంగిరస గాడ్స్ అండ్ ది రిషీస్ అండ్ ది గురు ది ప్రిసెప్టర్ యాజ్ వెరీ గాడ్స్ అండ్
0: అయితే ఇవి అన్ని కూడాను వేరువేరుగా మనకు రూపనామములుగా గోచరించున్నప్పటికీ ఇవి ఐదు కూడాను ఒక మాతృమూర్తి అంది లీనమై ఉంటున్నవి.
1: దీస్ ఫైవ్ ఎంటిటీస్ బి లుకింగ్ డిఫరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేమ్ అండ్ ఫామ్ బట్ దే ఆర్ ఆల్ కంబైన్డ్ ఇన్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ మదర్.
0: మన తల్లి తన రక్తమును క్షీణముగా మార్చి బిడ్డకు ఇచ్చి పోషించుచున్నది ఈ గోవు ఈ తల్లి అంది ఉంటున్నది.
1: మదర్ హూ గివ్స్ లైఫ్ సస్టైనింగ్ మిల్క్ మే ఈజ్ హ్యావింగ్ ఇన్ హర్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ కౌ. మదర్ కౌ ఈజ్ ఇన్ అవర్ ఓన్ మదర్.
0: ఈ యొక్క భూమి తన యొక్క హృదయములందు నిలుపుకొని మానవులను ఏ విధంగా సంరక్షించుతున్నదో అదే విధంగానే మన తల్లి తన పొట్టలో నింపుకొని తన యొక్క పొట్టలో స్థానం ఇచ్చి తాను మోసి అనేక విధములుగా కూడాను ఈ యొక్క బిడ్డకు తగినటువంటి యొక్క ఉన్నతను చేకూర్చుతూ వచ్చుచున్నది.
1: అవర్ మదర్ లైక్ మదర్ ఆర్త్ టేక్స్ కేర్ ఆఫ్ అస్ కీపింగ్ అస్ ఇన్ అవర్ హోమ్ అండ్ గివింగ్ అస్ ఆల్ ప్రొటెక్షన్. దేర్ఫోర్ మదర్ ఆఫ్
0: ఈ భూమి కూడాను మన మాతృమూర్తి యొక్క హృదయంగా రూపొందింది.
1: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ అవర్ మదర్ టు హ్యావ్ దిస్ మదర్ ఆర్త్ యాజ్ అ పార్ట్ ఆఫ్ హర్ ఓన్ హార్ట్ అండ్ హర్ ఓన్ సెల్ఫ్ పర్సనాలిటీ.
0: ప్రతి అంగములో అంగీరస స్వరూపమైనటువంటి దేవతలు కూడాను మాతృమూర్తి యందు నిరంతరము క్షణ క్షణము కూడాను మనకు ప్రభు తెప్పిస్తున్నది.
1: దిస్ గాడ్స్ అంగీరస ఆల్సో లివ్ ఇన్ మదర్ అండ్ ప్రొవైడ్ ఆల్ ద హెల్ప్ టు అస్.
0: తనకు కలిగినటువంటి ఒక బిడ్డను అనేక విధముల క్షణ క్షణము కూడాను ఏ నిమిషంలో ఏ విధముగా పిల్లలు పోషించాలి అనేటువంటి ఒక జాగ్రత్తను వహించి తన యొక్క బిడ్డను కంటినొప్పగానే కాపాడుతూ ఉంటుంటాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ మదర్ కంటిన్యూస్లీ గివ్స్ ఆల్ ది అటెన్షన్ నెససరీ టు టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ అప్రోప్రియేట్ దట్ పర్టికులర్ మూమెంట్ అండ్ ద టైమ్ అండ్ ది స్టేజ్ ఇన్
0: కనుక రసస్వరూపిణి అయినటువంటి ఒక దేవత కూడాను తల్లి అందే ఉంటున్నది.
1: దేర్ ఫోర్ దిస్ పర్టికులర్ గాడ్ ఆఫ్ రస ఆల్సో ఈస్ ఫౌండ్ ఇన్ ద మదర్.
0: ఋషులు ఏ విధంగా శాసించి ఏది మంచి ఏది చెడ్డ ఏది చేయతగినది ఏది చేయతగినది ఏ అవిని నిర్ణయించినట్టుగా మన తల్లి కూడాను నాయన ఇది నీవు చేయకూడదు ఇది నీవు చేయతగినది నీవు ఇటువంటి ప్రదేశములకు పోకూడదు ఇటువంటి ప్రదేశంకు పోవచ్చును అని నిర్ణయం చేసి తల్లి యొక్క బిడ్డ యొక్క క్షేమాన్ని శ్రేయస్సును కంటిరెప్పవలే చూస్తూ బోధిస్తూ ఉంటారు.
1: జస్ట్ యాజ్ ద రిషీస్ ప్రిస్క్రైబ్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ విచ్ ఇస్ డిజైరబుల్ టు అస్ మదర్ ఆల్సో prescribes to us what is to be done, what is not to be done, and thus saves us from various problems of life.
0: Kanuka atti rishitvam kudanu mana talli ende untunnadi.
1: Therefore this principle of rishi or rishitva is also found in mother.
0: Guru ye vidhamuga vidyalanu bodhinchuno edi sukrutamani edi vikrutamani manaku telipuchunnaru.
1: Just as the preceptor teaches us what is good and what is desirable, what is not good and what is undesirable.
0: Yedi sreyassu yedi prajnanamu yedi vijnanamu ani manavuniki nitya jeevitamulo jeevitanni gadapadanikai ee praaptamainatundi vidyanu ee reetiga jarupuchunnado.
1: Just as preceptor teaches the various types of skills and education and gives us knowledge relating to this world,
0: adhe vidhamgane tana biddaku intilo baita ఏ విధంగా ప్రవర్తించాలి పెద్దలతో ఏ విధంగా పలకరించాలి సంభాషించాలి పెద్దలను ఏ విధంగా గౌరవించాలి అనేటువంటి ఒక విద్యను తల్లి నేర్పుతూ ఉంటుంది.
1: మదర్ ఆల్సో టీచర్స్ ది చిల్డ్రన్ యాజ్ టు హౌ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్సైడ్ ద హౌస్ ఆర్ అవుట్ సైడ్ ద హౌస్ హౌ టు రెస్పెక్ట్ అండ్ ఆనర్ ఎల్డర్స్ హౌ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ సచ్ ఎ వే.
0: కనుక నిజమైన గురుత్వము మన తల్లి యొక్క స్వరూపమే.
1: ద ట్రూ ప్రిసెప్టర్షిప్ కెన్ బి ఫౌండ్ ఇన్ అవర్ ఓన్ మదర్.
0: అట్టి తల్లిని గౌరవించలేని పూజించలేనిటువంటి మానవుని యొక్క బ్రతుకు నిరర్థకమని మనం చెప్పవచ్చు.
1: the life of such man who does not respect and honor such a great mother, his life is a sheer waste.
0: Kanuka sarvashakti swarupini ainatunti yokka matrumurtini manamu gauravinchi preminchatamu prati manavuni yokka vidhi.
1: It is the duty of every human being to respect and honor the mother who is the very embodiment of all the gods.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క దివ్య సూక్తులను జగత్యాప్తి గావించే నిమిత్తమై ఈ దేవీ నవరాత్రులు అనేటువంటి నెపం చేత జగత్తులకు అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శాలను నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ టు ద వరల్డ్ అట్ లార్జ్ ది సేక్రెడ్నెస్ అండ్ ది యూనిక్నెస్ అండ్ ది డివైన్ నేచర్ ఆఫ్ ది మదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్ దేవీ నవరాత్ర దిస్ పర్టికులర్ థింగ్ ఈస్
0: దుర్గా లక్ష్మి సరస్వతి అనేటువంటి మూడు పేర్లతో పల ప్రకటితమవుతూ వస్తుంది.
1: దిస్ ఈస్ డిక్లార్డ్ అండ్ మేడ్ నోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ ఎంటిటీస్ దుర్గా లక్ష్మి
0: అనగా శక్తి స్వరూపిణి.
1: దుర్గా రెఫర్స్ టు ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ శక్తి పవర్.
0: ఎట్టి శక్తి? శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తి.
1: వాట్ టైప్ ఆఫ్ పవర్? ఇట్ ఈస్ ది ఫిజికల్ ద మెంటల్ అండ్ ద స్పిరిచువల్ పవర్.
0: ఇట్టి మూడు శక్తులను కూడా ప్రసాదించేటువంటి యొక్క శక్తి స్వరూపిణియే దుర్గా అన్నారు.
1: దుర్గా ఈజ్ ద వన్ హూ కన్ఫర్స్ ఆన్ అస్ ఆల్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ పవర్స్.
0: దీనిని ఎనర్జీ,
1: దిస్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎనర్జీ.
0: ఇంకా లక్ష్మి, ఈమె జ్ఞానశ్చర్యమును గుణశ్చర్యమును అనేక రకములైనటువంటి యొక్క లోకములో మనం అనుభవించదగినటువంటి యొక్క ఐశ్వర్యాలంతా కూడాను తాను అనుగ్రహించేటువంటిది అని.
1: Then the next one is Lakshmi, who confers on us the different types of prosperity. Prosperity associated with
0: aishwaryam anaga kevalam currency notes maatrame kaadu.
1: Aishwarya or prosperity does not refer to
0: gnanaishwaryam.
1: Gnanaishwarya, prosperity of knowledge.
0: Aarogyam kudunu aishwaryame.
1: Even our health itself is
0: gunaishwaryam.
1: Our own work
0: is aishwaryam.
1: Virtues also
0: సర్వేశ్వర్య స్వరూపిణి అనేటువంటిది లక్ష్మి.
1: లక్ష్మి ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: కనుకనే ఈ లక్ష్మిని వెల్త్ స్వరూపిణి అన్నారు, అనగా సంపద స్వరూపిణి, ఐశ్వర్య స్వరూపిణి అని.
1: దట్ ఈస్ వై లక్ష్మి హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ వెల్త్ ప్రాస్పెరిటీ.
0: ఇంకా సరస్వతి,
1: నెక్స్ట్ ఈజ్ సరస్వతి.
0: ఈమె మనకు కలిగినటువంటి ఒక తెలివితేటలను, విచారణాశక్తిని, బుద్ధిశక్తిని ప్రసాదించేటువంటిది.
1: సరస్వతి ఈజ్ ద వన్ హూ కన్ఫర్స్ ఆన్ అస్ ది అవర్ క్లెవర్నెస్, అవర్ ఇంటెలిజెన్స్ అండ్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ ఆల్ దాట్ దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఇటువంటి దుర్గా సరస్వతి అనగా లక్ష్మీ సరస్వతుని యొక్క ప్రభావాన్ని ప్రపంచమునకు చాటే నిమిత్తము, అందించే నిమిత్తమై ఈ శరణ్ నవరాత్రులు కూడా ప్రారంభమవుతూ వచ్చాయి.
1: దిస్ శరణ్ నవరాత్రి ఫంక్షన్స్ హవ్ బీన్ సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ అండ్ షో టు ద వరల్డ్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దుర్గా, లక్ష్మి అండ్ సరస్వతి.
0: ఈ మూడింటి యొక్క స్వరూపిణియే మన యొక్క మాతృమూర్తి.
1: అవర్ మదర్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ, దుర్గా, లక్ష్మి అండ్ సరస్వతి.
0: బిడ్డకు తగినటువంటి శక్తులనంతా కూడా తానే ధార వస్తున్నది.
1: Our mother confers all the type of energy and power to the children.
0: Vidya yokka abhivruddhi nimittamai taanu aishwaryavantudai, aarogyavantudai, aanandavantudai lokam lopala keertini vahinchalani premistu atani yokka abhivruddhiki aneka rohanamulu kavistu untundali.
1: Mother confers love and provides various types of encouragement and help in order that the children grow and prosper. On good name, fame and also different types of wealth.
0: Tana kumarudu goppa vidyavantudai, telivitetalu kalavadai, lokamu lopala goppa keertini sadinchaleni talli aashistu untadi.
1: Mother also aspires that her son should learn education and also prosper well and earn name and fame in this world.
0: Ilanti mummurti swarupanni dharinchinatvantide matrumurti.
1: The mother is one who is the very embodiment of all these three types of mother, Durga, Lakshmi, Saraswati.
0: Pandavulu Krishna yokka sevalu, Krishna yokka aadyalu taala yokka jeevitanni dhanyam gaavinchukodaniki kevalamu Pandavulu yokka shakti samarthyamulu kaadu kaaranamu.
1: It is not the capacities and the skills of Pandavas which are responsible to earn and to have all the help
0: of Krishna. Tapasaktulu kaadu karanamu.
1: It is not the power of the penance of the Pandavas that is responsible either.
0: Kunti Devi yokka prematattume ee Krishna yokka sannidhi cheyadaniki moola karanamu.
1: It is the love of Mother Kunti which is responsible for taking Pandavas to the sannidhi of Krishna.
0: ఆ కుంతి తన పిల్లలను ప్రాణ సమానముగా భావించి అరణ్యములో ఉండినటువంటి సమయంలో వారికి అనేక విధములైనటువంటి యొక్క ప్రార్థనలు కూడా సల్పితూ వచ్చింది.
1: కుంతి కన్సిడర్డ్ హర్ చిల్డ్రన్ యాజ్ హర్ వెరీ లైఫ్ ఇట్సెల్ఫ్ అండ్ టాట్ దెమ్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రేయర్స్ విచ్ వాస్ బి ఆఫర్ టు గాడ్.
0: తమ బిడ్డలు లక్క గృహంలో ఉండినప్పుడు కూడాను వారితో పాటు తాను కూడాను ఆ లక్క గృహంలోనే ఉండి వారి యొక్క క్షేమాన్ని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉండేటువంటిది.
1: వెన్ హర్ చిల్డ్రన్ వర్ ఇన్ దట్ హౌస్ ఆఫ్ లాక్ షీ ఆల్సో వాజ్ విత్ దెమ్ ఇన్ దట్ హౌస్ అండ్ వాంటెడ్ టు షేర్ ఆల్.
0: లక్క గృహంలో తప్పించుకుని పోయి పూటకూళ్ళి ఇంట్లో వాళ్ళు ఉండినప్పటికీ అక్కడ కూడాను తమ బిడ్డల యొక్క క్షేమమును అభివృద్ధిని అనేక రకములుగా ఆశించి దైవాన్ని ప్రార్థిస్తూ ఉండేటువంటిది.
1: షీ అకంపనీడ్ దెమ్ టు ఈవెన్ the poor house where they did not have any facility at all, always praying and wishing all the
0: bhagavana kudanu deeniki taginattuga matru premanu chanachanamana kudanu abhruthi gavinchukuntu undetunti varu.
1: They also helped to develop that kind of love in the heart of the mother Pandavas.
0: Inka 14 samvatsaramulu lakshanudu tana yokka annato aranyamulopala aanandamuga nidraharamulu maani tana yokka అన్నను కాపాడుతూ ఉండడానికి మూల కారణము సుమిత్రి యొక్క ప్రేమనే.
1: ది ఇన్స్టెన్స్ ఆఫ్ లక్ష్మణ షవరింగ్ సో మచ్ ఆఫ్ అటెన్షన్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ రామ ఫర్ 14 ఇయర్స్ ఇన్ ది ఫారెస్ట్ వాజ్ ఆల్సో ఆన్ అకౌంట్ ఆఫ్ ది లవ్ ఆఫ్ మదర్ సుమిత్ర.
0: లక్ష్మణుడు అయోధ్యను వదిలే సమయం నందు కౌసల్యాయనకు కూడా రాముడు వెళుతున్నాడని బాధపడింది, కానీ సుమిత్ర బాధపడలేదు.
1: వెన్ రామ వెంట అన్ ఎక్సైల్ Kausalya also must have felt sorry, but Sumitra did not feel so.
0: Nayana Lakshmana, Ramulu leni ee Ayodhya maaku aranyamu. Ramulu unnatundi aranyame meeku Ayodhya. Rama sevaye swami sevaga bhavinchukoni nidraharam lenunu maani Ramulu yokka manasunu asantrupti kalakunda neevu sevinchiramani aashirvadinchindi.
1: Mother Sumitra blessed Lakshmana. Lakshmana, wherever Rama is, that is Ayodhya. This Ayodhya without Rama is no Ayodhya, it is worse than forest. Be with him, take care of him, see that Rama is not put to any inconvenience whatsoever. This was her blessing.
0: Aa talli yokka aashirvada balamu chetane 14 samvatsaramulu nidraharamulu lekanu aanandamuto Ramulnu sevistu vachadu Lakshmanudu.
1: It was on account of the power of the blessing of Mother Sumitra. Lakshmana was able to take care of Rama with so much of interest.
0: Ee mata సమస్త పురాణం యందు పవిత్రమైన చరిత్ర యందు కూడాను తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క ఆశీర్వాదము, తల్లి యొక్క అనుగ్రహమే ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యమని ఈ శరణ నవరాత్రులు కూడాను మనకు చక్కగా ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: దిస్ శరణ నవరాత్రి ఇస్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ టు us దట్ ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ ది కంటెంట్స్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ అండ్ ది పురాణాస్ ఆల్సో ఈస్ దట్ మదర్స్ లవ్ ఇస్ సుప్రీం అండ్ మదర్స్ బ్లెస్సింగ్స్ కెన్ కన్ఫర్ many things which cannot be attained by anything else.
0: Yuddhanantaramu,
1: after the war,
0: kumarulu kolpoyi partapistunnatvanti yokka drutarashtra gandharinu parivasincheatvanti nimittamai krishnudu drutarashtra gandharulu daggariki vachadu.
1: Krishna went to drutarashtra and gandhari in order to test them after those people lost their all their children in the war.
0: Krishnudu vachadu anetvanti vartha vinina takshaname ఒకవైపున పట్టలేని దుఃఖము, మరొక వైపున భరించలేని క్రోధం కూడాను ఈ యొక్క గాంధారిలో ప్రారంభమైంది.
1: గాంధారి వాజ్ హ్యావింగ్ టూ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్, ఎక్స్ట్రాడినరీ జాయ్ దట్ కృష్ణ హాస్ కమ్, బట్ అట్ ద సేమ్ టైమ్ షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ వెన్ షీ హెర్డ్ అబౌట్ కృష్ణాస్ అరైవల్ ఓవర్ దేర్.
0: తాను కృష్ణుని సమీపించి అతని చేతులు గట్టిగా పట్టుకుని, కృష్ణ నీకెందుకింత భేదము?
1: She went close to Krishna, held both hands.
0: నీవు భగవంతుడై కూడాను ఒకరిని ఒక కన్నుతో మరొకరిని మరొక కన్నుతో నీవు చూడటము నీకు న్యాయమా?
1: Is it justified after being a god to see favorably one
2: పర్సన్ అండ్ నాట్ టు
0: పాండవులు నీకంత ప్రియులు, కౌరవులు నీకంత అప్రియులు కావడానికి కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ కన్సిడరింగ్ పాండవాస్ డియర్ టు యూ అండ్ కౌరవాస్ నాట్ సో డియర్ టు యూ?
0: పంచ పాండవులు సుక్షేమంగా ఉంటున్నారు.
2: ఆల్ ది ఫైవ్ పాండవాస్ ఆర్
0: నా నూరుగురు పుత్రుల్లో ఒక్కరైనా కూడా నువ్వు నిలబెట్టడానికి నీకు మనసు అప్పలేదా?
2: హౌ ఇస్ ఇట్ దట్ యు డిడ్ నాట్ అలౌ ఈవెన్ వన్ ఆఫ్ మై 100 చిల్డ్రన్ టు సర్వైవ్?
0: అంత్యము లోపల తల్లిదండ్రులకు ఇంత పిండములైనా ఉండడానికి ఒక్క కుమారుడైనా కూడా నీ బ్రతికించకూడదా?
2: కుడ్ యు నాట్ హ్యావ్ సేవ్డ్ అట్ లీస్ట్ వన్ సన్ సో దట్ హీ కుడ్ హావ్ పర్ఫార్మ్డ్ ది లాస్ట్ రైట్స్ ఆఫ్?
0: ఇంత కఠినమైన హృదయం నీకు ఎట్లా కలిగింది?
2: హౌ ఇస్ ఇట్ దట్ యు కుడ్ హావ్ సచ్?
0: అనేక విధములుగా కూడాను తాను కృష్ణుణ్ణి నిందిస్తూ కూడాను తనకు శోకమును భరించుకోలేక తాను కృష్ణుని పైన అనేక విధములైనటువంటి యొక్క అపవాదులు వేస్తూ వచ్చింది.
2: నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ హర్ ఓన్ సారో షీ బిగాన్ అక్యూజింగ్ కృష్ణ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్.
0: ఎన్ని అపవాదులు వేసినప్పటికీ ఎంత నిందించుతూ ఉండినప్పటికీ కృష్ణుడు చిరునవ్వులు నవ్వుతూ
2: Krishna was only full of sweet smiles in spite of all the accusations and all the criticism of Gandhari.
0: Gandhari, ఇది నా దోషము కాదు.
2: He told Gandhari, Gandhari,
0: ఇది నీ దోషమే.
2: This is not my fault. This is your fault.
0: నీకు పుట్టినటువంటి పుత్రులు ఒక్క క్షణమైనా వారిని కన్ను తెరిచి చూచినావా?
2: Did you open your eyes and look at your children, even one among the 100?
0: తల్లి దృష్టికే నోచుకోలేనటువంటి వాడు దైవ దృష్టిని ఏ రీతిగా నోచుకోగలడు?
2: ది చిల్డ్రన్ హు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ ది విజన్ ఆఫ్ ది హర్ ఓన్ మదర్.
0: నీ స్వార్థంతో నీ యొక్క పతికి నేత్రములు లేవని నీవు కూడా కృత్రిమంగా నేత్రములు కట్టుకున్నావు.
2: అన్ అకౌంట్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫిష్నెస్ యూ సెట్ దట్ యువర్ హస్బెండ్ డస్ నాట్ హ్యావ్ ది ఐస్ ఈస్ బ్లైండ్.
0: ఎవరు కుమారుడు ఎవరు కాదు అనేటువంటి కూడా నీకు తెలియదు.
2: ఆర్టిఫిషియలీ యూ బ్లైండెడ్ యువర్ సెల్ఫ్ బై ది క్లోత్.
0: 100 పుత్రుల ఒక్క పుత్రునైనా కూడా నీ దృష్టికి నోచుకున్నాడా?
2: యూ డు నాట్ నో హూ వాజ్ యువర్ సన్ బికాస్ యూ డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ లుక్ అట్ హిమ్.
0: అలాంటి మాతృమూర్తి దృష్టికే నోచుకోలేనటువంటి యొక్క పాపులు నా దృష్టికి మాత్రం నోచుకోగలడా?
2: ది సిన్నర్స్ హూ ఆర్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్ ద జాయ్ అండ్ ది బ్లెస్సింగ్ ఆఫ్ ది మదర్స్ లుక్ అండ్ విజన్ హౌ కుడ్ దే అర్న్ మై గ్రేస్ అండ్ మై విజన్ అండ్ మై లుక్?
0: పాండవులు అట్టు కాదు. జన్మించినది మొదలు తల్లి తన యొక్క ఒడిలో పెట్టుకుని ప్రాణ సమానంగా చలచన్ముకుడును వారిని కాపాడుతూ వచ్చింది.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ ది మదర్ ఆఫ్ పాండవాస్ టుక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ నైట్ ఫ్రమ్ బర్త్ గివింగ్ ఆల్ అటెన్షన్.
0: ఆ కుంతి యొక్క ప్రేమనే ఈ పాండవులను రక్షిస్తుంది.
2: ఆల్ ది ప్రొటెక్షన్ విచ్ ది పాండవాస్ ఆర్ ఎంజాయింగ్ ఈజ్ అన్ అకౌంట్ ఆఫ్
0: ఆ తల్లిపైన ఉన్నటువంటి యొక్క పాండవుల ప్రేమనే పాండవులను కాపాడింది.
2: ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్ which has really saved Pandavas from ruin and problem.
0: ఇది ప్రకృతి యొక్క సహజ ధర్మము.
2: This is law of nature.
0: ఈ ధర్మాన్ని అనుసరించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను సుక్షేమాన్ని పొందగలుగుతాడు.
2: All those people who observe this particular thing would certainly be safe and happy.
0: కనుక మనము దుర్గా లక్ష్మి సరస్వతి అనేటువంటి ఈ భౌతికమైనటువంటి యొక్క ధనము నిమిత్తమై భౌతికమైన శక్తి నిమిత్తమై భౌతికమైన విద్య నిమిత్తమై మనము వీరిని ప్రత్యేకించి మనం ఆరాధన చేయనక్కర్లేదు.
2: వీ నీడ్ నాట్ గో ఆన్ వర్షిపింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ దుర్గా లక్ష్మి సరస్వతి ఆల్ దీస్ ఫిజికల్ ఎంటిటీస్ లైక్ మనీ వెల్త్.
0: మన కన్న తల్లిని మాత్రమే మనం ప్రేమించి ఆరాధించినప్పుడు సర్వదేవతలను ప్రేమించినటువంటి వారం అవుతాం.
2: ఇఫ్ యూ కెన్ లవ్ our own mother who has given birth to us, then we would have worshiped everyone else.
0: Tallikiminchina swargam ledu, tallikiminchina swargam ledu.
2: There is no sound which is greater than
0: dinini. Okanoka samayamlo ramulu kudunu janani janmabhumascha swargadipi gariyasi annadu. Naa tallikante swargam naaku marokati ledu.
2: This is what once Rama declared. He said that there is nothing greater than my own mother.
0: Kanukane tallini preminchinatvanti yokka ప్రేమను ఈనాడు మనము హృదయములో అభివృద్ధి గావించుకోవాలి.
2: వీ హావ్ టు డెవలప్ దేర్ఫోర్ హార్ట్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్ ఫర్ అవర్
0: తల్లి. రక్షణే మన యొక్క జీవితములకు శుభరక్ష.
2: ది ప్రొటెక్షన్ ఆఫ్ ఆఫర్ బై మదర్ ఈజ్ ది రియల్ ప్రొటెక్షన్ ఫర్ ఆల్ అవర్ లైఫ్.
0: తండ్రి ధర్మస్వరూపుడైతే తల్లి స్వర్గాన్ని మించినటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
2: ఇఫ్ ఫాదర్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ రైచియస్నెస్ మదర్ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఒకవేళ కొంతమంది తల్లిదండ్రులు తమ యొక్క పుత్రుని యొక్క చేష్టలను గుర్తించి
3: తల్లిదండ్రులు కొంత శిక్షణ అందించడానికి పూనుకుంటారు.
2: పేరెంట్స్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది చిల్డ్రన్ మే బి ఆఫరింగ్ సమ్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్.
3: కానీ తల్లి శిక్షించినప్పటికీ ఆ శిక్ష యొక్క దోషము ఎక్కడ ఉన్నది అనేటువంటి గుర్తించేటువంటి యొక్క శక్తిని మనం సాధించుకోవాలి.
2: మదర్ మైట్ గివ్ అస్ సమ్ పనిష్మెంట్ బట్ వీ షుడ్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు ఫైండ్ అవుట్ హౌ దట్ హాస్ హెల్ప్డ్ అస్ అండ్ ప్రొటెక్టెడ్ అస్.
3: ఈత తెలియనటువంటి వాడు నీటిలో పడి ప్రాణం విడిస్తే ఈ తప్పు నీటిదే లేక నీదే?
2: When a person who does not know swim falls into water and dies thus, is it the responsibility of the water or his own responsibility?
3: ఈత నేర్చి నీటిలో పడాలి కాని ఈత నేర్చకుండా నీటిలో పడినటువంటి తప్పు నీదే కాని నీటి తప్పు కాదు.
2: Coming to such a state, you are only responsible because without knowing swimming, you have entered into water.
3: అగ్నిలో చేయి పెట్టి కాల్చిందని చెప్పని నీవు అగ్నిని దూషిస్తే ఇది అగ్ని తప్ప నీ తప్ప.
2: After putting your finger into fire, if you say, fire has burnt your finger, is it your mistake or the mistake of the fire?
3: అగ్ని కాల్చేటువంటి శక్తి కలదనేటువంటి గుర్తించుకోకుండా పెట్టినటువంటి నీ తప్పే కానీ అగ్ని తప్పు కాదు.
2: It is your own mistake because you never recognize the fact that fire burns.
3: అదే విధంగానే తల్లికి ఇష్టమైనటువంటి యొక్క పనులు చేయకుండా తల్లికి అయిష్టమైనటువంటి పనులు చేసి దానివల్ల తల్లి శిక్షించిందంటే ఇది నీ తప్పు కానీ తల్లి తప్పు కాదు.
2: Similarly, if you conduct yourself in such a way that you hurt the mother, and when mother gives some punishment, if you say that mother is
3: ee matrimurtiki hitamainatundi karyamunu manam chestu raavali, ishtamainatundi karyamunu manam chestu raavali,
2: you should always undertake activity which is dear to mother, which is pleasing to mother, which gives joy to mother.
3: Kanuka matrimurtini preminchi matra shaktini gurtinchi మాతృ మార్గంలో అవలంబించేటువంటి యొక్క మార్గమును అందించేటువంటిది ఈ శరణ నవరాత్రి.
2: ది శరణ నవరాత్రి ఇస్ ఆర్ వన్ విచ్ విల్ హెల్ప్ అస్ టు రికగ్నైజ్ అండ్ మేక్ అస్ లవ్ అవర్ మదర్, గో ఆన్ ద రైట్ పాత్ విచ్ విల్ ప్లీజ్ ద మదర్.
3: అట్టు కాకుండా దుర్గా లక్ష్మి సరస్వతి అని మనం అనేక విధములుగా కూడాను ధనములు ఖర్చు పెట్టి పువ్వులు తెచ్చి కుంకుమలు తెచ్చి అనేక విధములుగా కూడా మనం ప్రార్థించి పూజించి తల్లి మాటను మీరినప్పుడు ఈ పూజల యొక్క ఫలితం ఏమాత్రం కూడా మనం పొందలేము.
2: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యూ బై ఫ్లవర్స్ అండ్ ఆఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షిప్ టు దుర్గా సరస్వతి అండ్ లక్ష్మి బట్ డూ నాట్ కేర్ టు ఒబే ది మదర్స్ వర్డ్ అండ్ ఆనర్ ఆర్ అండ్ రెస్పెక్ట్ హర్, ఇట్ ఈస్ ఆల్ యూజ్లెస్.
3: కనుకనే కన్న తల్లియే దుర్గా లక్ష్మి సరస్వతి స్వరూపము.
2: దేర్ఫోర్ ది మదర్ హూ హస్ గివెన్ బర్త్ టు అస్ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దుర్గా.
3: తల్లిని మాత్రం మనం ఏనాడు కూడా కంటిదారాలను కార్చడానికి ప్రయత్నించకూడదు.
2: వీ షుడ్ నెవర్ మేక్ అవర్ మదర్ షెడ్ ఎ టియర్.
3: మన భారతదేశం నందే కాక ఇతర దేశములకుండి కూడా ఉండవచ్చును. కలకంట కంటి కన్నీరుడికిన సిరి ఇంట నుండనున్నది ఉన్నారు. స్త్రీల యొక్క కన్నీరు ఏ గృహములో పడుతుందో ఆ గృహములో సుఖ్యేమం జరగదన్నారు.
2: It is of course in Bharat, but in other countries also there is a particular belief that in such home where ladies are made to cry, that the house
3: can never be happy. మాత్రము ఏ మాత్రం కూడాను హింసించకుండా చూచేటువంటి ఒక ప్రయత్నము మీలో ఉంటుండాలి.
2: Therefore, your effort must be to see that you do not hurt the mother in any way whatsoever.
3: సీతను కంటిదారాలు కార్చడం చేతనే రావణుని యొక్క వంశమంతా కూడా నిర్మూలమైపోయింది.
2: The entire clan of Ravana came to ruin because Ravana made Sita cry.
3: Pavitra murti ainatundi Draupadini parabhavam gavinchi aame yokka dukkhamulaku guri kavatam chetane Pandava Kauravula yokka vanshamulanta kuda nirmoolamaipoyindi.
2: The entire lineage of Kauravas came to utter ruin because they were responsible for making Draupadi
3: sick. Ee sthreelanu ye vidhanga kuda ye chinna vishayam nandu kuda baadhinchadaniki prayatninchakoddu purushulu.
2: Therefore, men should never make the women cry in any way for any reason whatsoever.
3: ఆ విధమైనటువంటి యొక్క మార్గమును పురస్కరించుకుని ఈ స్త్రీలయందు కేవలం మాతృస్వరూపుడైనటువంటి శక్తి ఉన్నదనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరము.
2: ఇట్ ఈస్ నెససరీ దేర్ఫోర్ అండ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఎవ్రీ ఉమన్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దట్ మదర్హుడ్ అండ్ రెస్పెక్ట్ హర్ ఆనర్ హర్ ఇన్
3: ఈ శరణ నవరాత్రి లోపల
2: దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ మస్ట్ బి అండర్స్టూడ్.
3: అనేక దేవీ పూజల్ని ఆచరిస్తుంటారు.
2: During the
3: Lalita Sahasramulu chestuntaru.
2: During the days of Sharan Navaratri, various types
3: of ee Sharan Navaratri anta kudanu kevalamu devi shakti swarupini ainatundi oka aaradhanalu gaane untuntadi.
2: these 9 days must be considered as days meant for worshiping mother.
3: స్త్రీలను కేవలం ఆట బొమ్మలుగా మనం వినియోగించుకోరాదు.
2: We should not use women as play.
3: ఆరాధనా స్వరూపులు వారు.
2: They are worthy of worship.
3: సామాన్యమైనటువంటి రీతిగా మనం భావించి వారిని సహజమైనటువంటి యొక్క రీతి లోపల అనుభవించడానికి ప్రయత్నిస్తుంటారు.
2: Considering them as very ordinary beings, people try to enjoy.
3: ఇది చాలా తప్పు.
2: This is a very great mistake.
3: ఏ క్షణములో, ఏ ప్రదేశంలో, ఏ కాలంలో, ఎప్పుడు వారి హృదయం నొప్పించుతామో మనం గుర్తించుకోవడానికి వీలు కాదు.
2: It is not possible for us to recognize at what time, in which particular place, in what way are we going to hurt them.
3: స్త్రీలను చూచినప్పుడు చాలా వినయ విధేయతో మొట్టమొదట నమస్కరించి అతి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి.
2: When we see any woman, we should offer namaskar and stay at a distance and look at her.
3: అంతే కాని వారిని ఏదో ఆట వస్తువులుగా మనం ఉపయోగించుకొని అనేక విధములుగా కూడా మనం వారి హాస్యాస్పదం గావించటము, ఇది సరైనటువంటి ధర్మం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్ ఫర్ అస్ టు లుక్ అట్ దెమ్ బై ఎనీ అదర్ ఈవిల్ ఐ ఆర్ కన్సిడర్ దెమ్ యాజ్ ప్లే టాయ్స్.
3: మొట్టమొదట మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఈ నాలుగు స్థానంలో కూడా మాతృదేవికి ఇచ్చినంత స్థానము మరొకరికి ఇవ్వలేదు.
2: అమంగ్ మదర్, ఫాదర్, ప్రిసెప్టర్ అండ్ గాడ్, మదర్ ఈస్ గివన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్.
3: సామాన్యమైనటువంటి మాటలు ఎందుకు, తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. దైవాన్ని వెనక పెట్టారు కానీ తల్లిని ముందు పెట్టారు.
2: ఈవెన్ ఇన్ ది కామన్ పార్లెన్స్ వెన్ యూ సే, ఫస్ట్ యూ సే మదర్, ఫాదర్, ప్రిసెప్టర్ అండ్ గాడ్, మదర్ హస్ బీన్ గివెన్ ది ఫస్ట్.
3: పవిత్రమైన భారతీయ సంస్కృతి యందు ఈ పవిత్రమైనటువంటి యొక్క ఆధారమైనటువంటి యొక్క ఈ పదములకు మనం ఎంతవరకు మనం గౌరవిస్తున్నాం.
2: ఇన్ ఇండియన్ కల్చర్ వేర్ woman is respected as mother to such an extent, are we observing that in our daily life?
3: Kaani streelu abaluga bhavinchukoni,
2: considering women as weaklings,
3: var asaktuluga manam visheshinchi,
2: considering them as
3: edo varini vanta roomulo undetunte yokka parimanshiga manam anubhavistunnam,
2: we are taking them as people who only cook food and serve us.
3: Vari manasulo undunnatunte bhagavadgita endukolanu streelu lopala 7 vidhamainatunte shakti kaladani.
2: Even in Bhagavad Gita it has been declared that there are 7 types of power in a woman.
3: Atuvanti shakti swaroopane ayinatundi streelanu manamu ye vidhanga viniyoginchukovali, ye vidhanga gauravinchali, ye vidhanga varini aananda pettali.
2: Women who are the very embodiment of such powers, in how should we look after them, how should we honor them, how should we
3: treat them? Manamu ee sharan navaratri lopala chakkaga manu gurtinchukovadaniki prayatninchali.
2: During these 9 days we will have to recognize this particular truth and try to understand the implications.
3: Itti parama neetini parama pavittatanu prabodhinchetvanti yokka dinamule ee sharan navaratri dinamulu.
2: These 9 days are meant to give us real knowledge and understanding of all these aspects of the motherhood.
3: Ee 8 dinamulu kodanu ee matramurtini aaradhana chesi kadapada dinamu kattapatiki saraswati poojalo praveshistunnam.
2: All these 8 days we worship mother in this particular fashion, and on the 8th day we enter into the aspect of Saraswati as the mother.
3: Anaku anaru oka vidhamainatundi shakti pooja aluga konni aayudha pooja ga manamu aaradhana chestunnamu.
2: On that day we worship the mother as the very embodiment of
3: anaru manamu oka aayudhalanu కొన్ని గ్రంథములను మన యొక్క ప్రధానమైనటువంటి వస్తువులను కూడా ఆనాడు పూజలో పెట్టి దాన్ని మనము ఆరాధన జరుపుతున్నాము.
2: ఆ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, వెపన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ యూ యూజ్ ఇన్ అవర్ డైలీ ప్రొఫెషన్ ఆర్ వర్షిప్.
3: ఏమిటి విద్య? సర్వదేవతా స్వరూపిణి అనేటువంటి యొక్క శ్రీ యొక్క కాళీ శక్తి యొక్క తత్వమును ప్రబోధించేటువంటిది.
2: ఆల్ దిస్ టీచర్స్ అస్ ద పవర్ ఆఫ్ కాళీ.
3: ఆనాడు జడమైనటువంటి వస్తువులను కూడా మనము జడముగా భావించకుండా దైవంగా మనం ఆరాధిస్తున్నాము.
2: ఆన్ దట్ 8th డే వెన్ వి వర్షిప్ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్, వి డోంట్ వర్షిప్ దెమ్ యాజ్ ఇనర్ట్ థింగ్స్.
3: భారతదేశంలో ఇట్టి ఆరాధనా తత్వము అందరికీ తెలిసినటువంటి విషయమే.
2: ది టైప్ ఆఫ్ వర్షిప్ దట్ ఈస్ ప్రివలెంట్ ఇన్ భారత్,
3: జడమైనటువంటి ఒక పెద్ద లారీని కూడా డ్రైవర్ డ్రైవ్ చేయడానికి పోయే ముందుగా ఆ స్టీరింగ్ కు ముందు నమస్కారం చేసి డ్రైవ్ ప్రారంభిస్తాడు.
2: డ్రైవర్ ఆఫ్ ఎ లారీ టచెస్ ది స్టీరింగ్ విత్ the respect and ప్రేయర్ఫుల్ వర్డ్స్ అండ్ దెన్ హి స్టార్ట్
3: సంగీతం తగినటువంటి యొక్క ఈ యొక్క పరిముట్టంతా కూడాను ఎవరైనా ఒక వైలెన్ వాయించాలంటే ఆ వైలెన్ ముందు నమస్కారం చేసి దాన్ని ప్రారంభిస్తాడు.
2: యు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వెన్ ఎవర్ దే వాంట్ టు ప్లే ఎనీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ దే ఆఫర్
3: ఒక నర్తకి తన యొక్క గజ్జలను కాలికి కట్టుకునే ముందుగా ఆ గజ్జలు కూడా నమస్కరించి తదుపరి అయితే ఆ కాలికి చుట్టుతుంది.
2: ఏ డాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫర్స్ హర్ వర్షిప్ టు ది చైన్స్ విచ్ షీ పుట్స్ రౌండ్ హర్ యాంక్లెట్స్
3: అండ్ టాపీ చేసేటువంటి మేసిన్ కూడా పనికి ప్రారంభించే ముందుగా ఆ టాపీకి ముందు నమస్కారం చేసి దాన్ని ప్రారంభిస్తాడు.
2: సిమిలర్లీ ఏ మేసన్ హూ ఆఫర్స్ వర్షిప్ టు ద ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఇంప్లిమెంట్స్.
3: ఈ విధంగా మనం యోచన చేస్తే భగవంతుడు లేనటువంటి వస్తువు జగత్తులో లేదు.
2: The inner meaning of this is that God dwells in everything in the world.
3: కనుక సమస్తము భగవత్ స్వరూపంగా మనం భావించుకుని ఆరాధన చేయటమే ఈ యొక్క శర నవరాత్రి యొక్క విశిష్టత. విశ్వస్వరూపం అనేటువంటి యొక్క పదములకు తగినటువంటి అర్థము.
2: That is the meaning of describing the world as Vishnu itself.
3: ఇది మిథ్యము కాదు.
2: This is not mithya.
3: ఇది సత్యమే.
2: This is truth.
3: అయితే ఈ సత్యాన్ని మనము నిత్యంగా భావించుకోవటం చేతనే మనము నిత్య జీవితాన్ని గడుపుతున్నాము.
2: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ట్రూత్. వీ కన్సిడర్ దిస్ యాజ్ మిథ్యా అండ్ దేర్ఫోర్ వీఆర్ ఎంజాయింగ్ లైఫ్
3: యాజ్ భావం తద్భవతి. ఇని మన భావమును పురస్కరించుకుని ఈ జగత్తు నడుస్తూ ఉంటుండాలి.
2: ది వరల్డ్ కండక్ట్ ఇట్సెల్ఫ్ టువర్డ్స్ us డిపెండింగ్ అపాన్ అవర్ ఓన్ ఫీలింగ్స్ అవర్ ఓన్ అండర్స్టాండింగ్.
3: పూల మొక్కలు నాటిన అప్పుడే పూయు.
2: If you were to sow the seeds of the flower seeds, you get flowers from those plants.
3: Munda mokkalu natina munda padavu.
2: If you sow the thorny seeds, the thorny
3: plants. Manchi chettalu ee vidhi munde nilu.
2: That is how good and bad you get depending upon what you do.
3: Ye bhavamulo ye talampulo alanti phalathale manam pondutuntam.
2: The result that we get depend upon the type of feeling that we have.
3: మంచి తలంపులను మనం అభివృద్ధి గావించుకుని
2: షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
3: మంచి ఫలములు పొందడానికి ప్రయత్నించాలి.
2: నిరంతరం
3: చెడ్డ తలంపులని మనం అభివృద్ధి గావించుకుని చెడ్డ జీవితాన్ని గడపడము మానవుడికి ప్రధాన కర్తవ్యం కాదు.
2: మ్యాన్ షుడ్ నాట్ కన్సిడర్ కంటిన్యూస్లీ అండ్ థింక్ బ్యాడ్ థింగ్స్ అండ్ సఫర్ దేర్ ఫ్రమ్.
3: ఇది మానవత్వాన్ని నిర్మూలన గావించేటువంటి మార్గం.
2: దిస్ పర్టికులర్ పాత్ ఈస్ పాత్ విచ్ బిలైస్
3: సర్వము మనం ప్రేమించాలి.
2: షుడ్ లవ్ ఆల్.
3: ప్రేమ చేతనే జగత్తును మనం వ్యాపింప చేయాలి.
2: షుడ్ స్ప్రెడ్ లవ్ టు ది ఎంటైర్ వరల్డ్.
3: కనుక ఆ ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క స్థానంలో మనం ఉంచుకోవాలి.
2: లవ్ మస్ట్ బి గివెన్ ఎ ప్లేస్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ అవర్ హార్ట్.
3: దివ్యాత్మ స్వరూపులారా, విషయాలతో తలను నింపుకొనక ప్రేమతో హృదయాన్ని నింపుకోవడానికి ప్రయత్నించండి. సమస్త విషయాలతోనూ నింపుకుంటే మనం ప్రయత్నిస్తున్నాము.
2: వీఆర్ ఓన్లీ ట్రైంగ్ టు ఫిల్ అవర్ హెడ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థాట్స్ అండ్ ఐడియాస్.
3: మన తల అందుకోసం కాదు అందించినటువంటిది.
2: అవర్
3: మన తలంపులు అన్ని కూడా దైవ తలంపులుగా మారాలి.
2: వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఆల్ అవర్ థాట్స్.
3: చేసిన పనులన్నీ కూడా నువ్వు దైవ సేవగా రూపొందాలి.
2: ఆల్ దట్ వి షుడ్ వి డు షుడ్ బి ట్రాన్స్ఫర్డ్
3: ఇన్ ది వర్షిప్. అన్నీ కూడా నువ్వు పరమాత్మని మంత్రంగా రూపొందాలి.
2: వాట్ ఎవర్ వి అట్టర్ మస్ట్ బికమ్ ఎ మంత్ర ఆఫ్ వర్షిపింగ్ పరమాత్మ.
3: అలాంటిదే మానవ జీవితము.
2: దట్ ఈస్ ది లైఫ్ ఆఫ్ రియల్ మ్యాన్.
3: అందువల్లే మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటిదని స్థితి బోధిస్తూ వచ్చింది.
2: దట్ ఈస్ వై స్క్రిప్చర్
3: జంతువునాం నరజన్మ దుర్లభం.
2: That is why scriptures declare
3: పశుపక్షి మృగాదుల వలె మనము తిని తిరిగి ఆనందించి ఏదో కాలం వ్యర్థం గావించినామంటే ఇంకా దుర్లభమైనటువంటి వ్యక్తి అవుతుంది ఈ మానవ జన్మ.
2: If only we waste our life like animals and birds wasting,
3: మనము పశుపక్షి మృగాదులతో సమానమే.
2: We will become equal to beasts, birds and animals.
3: కాదు కాదు, మానవులకు అందించినటువంటి సర్వాంగములు కూడా భగవత్ ప్రీత్యార్థమైనటువంటి కార్యములుగా మనం వినియోగించుకోవాలి.
2: Man should use all the limbs given by God to him for
3: yajnamu yajnamu yajnam annamu. Yajnam ante emiti?
2: What do you understand by
3: ye pani chesinappudiki bhagavat teetyarthanga gaavinchinatvadanta yajnamuni?
2: Whatever is done must be done as an offering to God, then that becomes yajna.
3: Aa yajnamunaku pratikame ee yokka swaroopam.
2: Whatever is done here on this stage as yajna is only a reflection of
3: భగవత్ ప్రీత్యార్థంగా మనము ఏ చిన్న పనినైనా కూడా మనము ఆచరించినప్పుడు అది యజ్ఞ స్వరూపంగానే మారిపోతుంది.
2: వాట్ ఎవర్ లిటిల్ వర్క్ వీ డూ యూ వీ కెన్ డూ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ గాడ్ ఫర్ ద జాయ్ ఆఫ్
3: యాగమే యజ్ఞము.
2: సాక్రిఫైస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ యజ్ఞ.
3: కనుక ఈ యజ్ఞం అనేటువంటిది కేవలం ఒక పెద్ద హోమగుండం కట్టి దాని మంత్రముల చేత ఏదో ఆవునేం తెచ్చి ఈ విధమైనటువంటి ప్రకారం మనము ఆచరించటం మాత్రమే కాదు.
1: వాట్ ఎవర్ ఈస్ డన్ ఆన్ ద స్టేజ్ బై కన్స్ట్రక్టింగ్ ఏ యజ్ఞ గుండ అండ్ ఆఫరింగ్ కండక్టింగ్,
3: ఈ చిన్న పని చేసినప్పటికీ ఈ దైవ ప్రీత్యార్థంగా చేసినప్పుడు అది యజ్ఞంగా మారిపోతుంది.
1: వాట్ ఎవర్ స్మాల్ వర్క్ యూ డూ, ఇఫ్ యూ కెన్ డూ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్, ఇట్ బికమ్స్ యజ్ఞ ఇట్సెల్ఫ్.
3: కనుకనే ఉపనిషత్తులు కూడాను ఏ కర్మను నీవు ప్రారంభించినప్పటికీ ఆ కర్మకు నీవు నమస్కారం చేయమన్నది.
1: దట్ ఈస్ వై ఉపనిషత్స్ ఆల్సో హావ్ డిక్లేర్డ్ వాట్ ఎవర్ డీడ్ యూ డూ
3: తస్మై నమః కర్మణే, నేను ఆచరించేటువంటి కర్మకు మొట్టమొదటి నేను నమస్కరిస్తున్నాను, నేను పవిత్రమైన కర్మలుగా ఆచరించాలి అనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి ప్రక్రియనే ఇది.
1: ఆఫర్ ది నమస్కార్ అండ్ వర్షిప్ టు యువర్ ఓన్ యాక్షన్, వాట్ ఎవర్ యూ డూ యూ కన్సిడర్ దట్ యాజ్ అ సేక్రెడ్ థింగ్ అండ్ డూ ఇట్.
3: ఈనాడు మానవుని శరీరం ధరించడానికి కారణమేమిటి?
1: Why is it that a human being has
3: శరీరమాధ్యం కలిధర్మ సాధకం?
1: This physical body is given for sake of
3: కర్మానుబంధిని మనుష్యలోకి.
1: మ్యాన్ ఈస్ బై
3: కర్మలను ఆచరించి ఈ దేహం వచ్చింది.
1: వే గాట్ దిస్ ఫిజికల్ బాడీ ఆన్ అకౌంట్ ఆఫ్
3: కాబట్టి దేహమునకు కర్మనే ఆధారము.
1: ఫర్ దిస్ ఫిజికల్ బాడీ యాక్షన్ ఈజ్ ది
3: కర్మకు రాగమే ఆధారము.
1: ఫర్ దిస్ యాక్షన్ ఇట్ ఈస్ ది
3: రాగమునకు ద్వేషమే ఆధారము.
1: ఫర్ డిజైర్ ది హేట్రెడ్
3: ఈ ద్వేషమునకు అహంకారమే ఆధారము.
1: ఫర్ హేట్రెడ్ ఈగో
3: ఈ అహంకారములకు ఒక అవివేకమే ఆధారము.
1: ఫర్ ఈగో ఇగ్నోరెన్స్
3: ఈ అవివేకమునకు అజ్ఞానమే మూల కారణము.
1: ఫర్ దిస్ ఫూలిష్నెస్ ఇట్ ఇస్ ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్
3: అజ్ఞానమును మనం నశింపజేసుకుంటే ఈ అవివేకము క్షీణించిపోతుంది.
1: ఇఫ్ యూ కెన్ డిస్ట్రాయ్ అవర్ ఇగ్నోరెన్స్ దెర్ విల్ బి నో రూమ్ ఫర్ ఫూలిష్నెస్ ఇన్ అస్.
3: ఈ అవివేకం నశించిందంటే అహంకారం రూపొందింపజేస్తుంది.
1: ఇఫ్ దెర్ ఇస్ నో ఫూలిష్నెస్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఈగో.
3: ఈ అహంకారం అనేటువంటి నిర్మూలమైన మన ద్వేషం అనేటువంటిది అంతఃపతనం అయిపోతుంది.
1: ఇఫ్ వి రిమూవ్ అవర్ ఈగో దెర్ ఇస్ నో రూమ్ ఫర్ హేట్రెడ్
3: ఈ ద్వేషం అనేటువంటిది పోయిన రాగము క్షీణించిపోతుంది.
1: ఇఫ్ దెర్ ఇస్ నో హేట్రెడ్ దెన్ దెర్ ఇస్ నో రూమ్ ఫర్
3: రాగము క్షీణించినప్పుడు కర్మలే నశించిపోతాయి.
1: ఇఫ్ దెర్ ఇస్ నో డిజైర్ దెర్ ఇస్ నో
3: కర్మ నశించిన దేహమే మనకుండదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో యాక్షన్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ది బాడీ అట్ ఆల్.
3: కనుకని ఈ దేహమును సార్థకంగా గావించుకోవాలన్నప్పుడు మొట్టమొదట అజ్ఞానాన్ని నిర్మూలం గావించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు శాంక్టిఫై యువర్ ఫిజికల్ బాడీ
3: అజ్ఞానం అంటే ఏమిటి?
1: టు రిమూవ్ ఇగ్నోరెన్స్.
3: దేహమే నేను దేహమే నేను దేహమే నేను అనుకోవటమే పెద్ద అజ్ఞానం.
1: కన్సిడరింగ్ ది ఫిజికల్ బాడీ యాజ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ది గ్రేటెస్ట్ ఇగ్నోరెన్స్.
3: ఈ దేహమే నేనే అజ్ఞానం మనలో నిర్మూలం కావాలి.
1: వి షుడ్ ఫ్రీ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్.
3: అది ఏ విధంగా నిర్మూలం అవుతుంది?
1: హౌ కెన్ యూ రిమూవ్ దిస్ ఇగ్నోరెన్స్?
3: దానిని కూడా దైవంగానే మనం భావించాలి.
1: కన్సిడర్ దిస్ ఫిజికల్ బాడీ ఆల్సో యాజ్ గాడ్.
3: సర్వము భగవత్ స్వరూపమే, సర్వము భగవత్ శక్తియే అనేటువంటి విశ్వాసాన్ని మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ది ఫెయిత్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్.
3: నా దేహము నా దేహం అన్నావు.
1: వెన్ యూ సే మై బాడీ దిస్ ఇస్ మై బాడీ,
3: ఈ దేహమునకు ముందు నా అనేటువంటి ఈ నా ఏమిటి?
1: దేర్ ఈస్ దిస్ వర్డ్ మై బిఫోర్ దిస్ బాడీ. వాట్ డూ మీన్ బై దిస్ మై బాడీ మై?
3: ఇక్కడ నాది అనేటువంటిదే ఒక మమకారము.
1: This feeling of my before the body.
3: నేను అనేటువంటిది అహంకారము.
1: This I is ego.
3: ఈ నాది నేను అనేటువంటిది ఎక్కడివి?
1: How did you get this particular feeling?
3: అంతా భగవంతునివే.
1: If you consider everything.
3: మొన్ననే మనం హాస్టల్కి వెళ్ళినప్పుడు పిల్లలకు చెప్పాను.
1: I also just told the hostel boys recently.
3: ఈ అరణ్యవాసము చేసుకుని వచ్చిన తర్వాత
1: after exile
3: అనేక మంది ఋషులంతా శ్రీరామచంద్రుని, అయ్యా రామో విగ్రహవాన్ ధర్మ, నీవు సాక్షాత్ ధర్మస్వరూపుడవే, నీవు సాక్షాత్ భగవస్వరూపుడవే అని వర్ణిస్తూ ఉండినారు.
1: ఏ నంబర్ ఆఫ్ రిషీస్ ఆర్ డిస్క్రైబింగ్ రామ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ డివినిటీ.
3: సత్యాన్ని గుర్తించినటువంటి కైక ఒంటరిగా ఉండినటువంటి సమయంలో చూచి రాముని దగ్గరికి వెళ్లి, రామ నీ శక్తి సామర్థ్యం నేను గుర్తించుకోలేకపోయాను.
1: కైక వెంటూ రామ at a time when he was alone and asked Rama,
3: నీ చేసినటువంటి పాపమునకు పరిహారమేమైనా ఒక మార్గమును బోధించమని.
1: Rama, please teach me something which can free me from the sins which I have committed towards you.
3: Amma, నీవు చేసింది పాపమేమీ కాదు.
1: Mother, you have not committed any sin at all.
3: ఈ ప్రకృతి యొక్క న్యాయమే.
1: This is law of nature.
3: కనుక ఈ ప్రకృతి ధర్మాన్ని సర్వులు కూడా అనుసరించవలసింది.
1: Everyone has to observe this law of nature.
3: నీవు చేసినది చాలా ఉపకారమే.
2: వాట్ ఎవర్ యు హావ్ డన్ ఈజ్ ఎ గ్రేట్ బూన్.
3: నిమిత్తము ఒక విత్తనంగా తీసుకుని సమస్త కార్యములను ఆచరిస్తూ వస్తుంది.
2: కన్సిడరింగ్ ఎనీ పర్టికులర్ ఇన్సిడెంట్ యాజ్ ఎన్ ఎక్స్క్యూజ్ ఎవ్రీథింగ్ దట్ ఆట్ టు బి డన్.
3: కానీ నీవు కోరుతున్నావు గనుక నీకు ఒక ఉపదేశం చేయడానికి నేను కోరుకున్నాను.
2: బట్ యాజ్ యు ఆర్ డిజైరస్ ఆఫ్ హావింగ్ సమ్ టీచింగ్,
3: రేపు నేను తెల్లవారి నీవు సరయూ నదికి వెళ్లి స్నానం చేసి నీవు రమ్మన్నాడు. అనగా నీవు వచ్చే దారి లోపల ఏ ఏ విధమైనటువంటి శబ్దాలు నీవు వింటావో దానిని నీవు చక్కగా గుర్తించుకుని రమ్మన్నాడు.
2: టుమారో మార్నింగ్ యూ గో టు యువర్ సరయూ, హ్యావ్ యువర్ బాత్, ఆన్ యువర్ వే బ్యాక్ అబ్జర్వ్ ది టైప్స్ ఆఫ్ సౌండ్ దట్ యు హియర్.
3: ఆమె స్నానం ఆచరించి గట్టుకు వచ్చేటప్పటికి ఒకవైపున మేకలు ఒకవైపున గొర్రెలు అంత గుంపులు గుంపులుగా మేస్తూ వస్తున్నాయి.
2: ఆఫ్టర్ షీ హ్యాడ్ హర్ బాత్ ఇన్ రివర్ సయూ, వెన్ షీ కేమ్ టు ద బ్యాంక్ షీ అబ్జర్వ్డ్ ది వన్ సైడ్ గోట్స్, ఆన్ అనదర్ సైడ్
3: షీ ఒక నిర్విరామంగా మే మే మే అని అరుస్తూ ఉంటున్నాయి.
2: దేవర్ అటరింగ్ ద సౌండ్ మే మే కంటిన్యూస్లీ ఆన్ ఐదర్ సైడ్.
3: సరే, ఏదో ఒక శబ్దాన్ని విని రామన్నాడు కదా శ్రీరాముడని తిరిగి రాముడి దగ్గరికి వెళ్ళింది.
2: షీ వెంట్ బ్యాక్ టు రామ.
3: అడిగాడు రాముడు, అమ్మా నీ విన్నటువంటి శబ్దం ఏమిటి అన్నాడు.
2: రామ ఆస్కర్ మదర్, వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ సౌండ్?
3: గొర్రెలు మేకలు ఎక్కడ చూసినా కానీ మే మే మే అని అరుస్తుంటున్నాయి, ఈ శబ్దాన్ని మాత్రమే నేను విన్నానని.
2: డియర్ చైల్డ్, ఐ హర్డ్ దిస్ సౌండ్ మే మే ఫ్రమ్ ద షీప్ అండ్ గోట్స్ వెన్ దే వర్ గ్రేజింగ్.
3: మే మే అనేగా సంస్కృతంలో నాది నాది నాది అని.
2: మే మీన్స్ మైన్ మైన్ మైన్.
3: ఏది నాది?
2: వాట్ ఈస్ మైన్?
3: అంతా నాది అనుకుంటున్నాం.
2: వీ థింక్
3: అనుకున్నంత కాలం కూడా అది నా దగ్గర లేకుండా ఉంటుంది. అది
2: వీ డు నాట్ హ్యావ్
3: కంట్రీ. రాముల దగ్గరికి వెళ్ళింది.
2: షీ వెంట్ బ్యాక్ టు రామ.
3: అడిగాడు రాముడు, అమ్మా నీ విన్నటువంటి శబ్దం ఏమిటి అన్నాడు.
2: రామ ఆస్కర్ మదర్, వాట్ ఇస్

0: ఆడనుకున్నావు నీవు.
1: యు థాట్ దశరథ వాజ్
0: యువర్స్. నీ దశరథుడు?
1: వేర్ ఇస్ దశరథ నౌ?
0: ఇదంతా నాదే అనుకున్నావు. ఏది నీది?
1: యు థాట్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్.
0: ఏది నీది కాదు, అంతా దైవంది. నది ఉపదేశం అన్నాడు.
1: దిస్ ఇస్ మై టీచింగ్ మదర్. నథింగ్ రియలీ బిలాంగ్స్ టు యూ.
0: అంతా దైవమే, నాదేది కాదు అనేటువంటి యొక్క భావానికి ఏనాడు మనం వస్తామో అదే నిజమైనటువంటి వేదాంతం.
1: దట్ డే వెన్ వీ అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్
0: అదే నిజమైన జ్ఞానము
1: అండ్ దట్ నథింగ్ బిలాంగ్స్,
0: ఆ జ్ఞానం మనలో ప్రారంభమయ్యేంత వరకు కూడా మనం ఈ అజ్ఞానంలో మునిగిపోవాల్సింది.
1: దట్ అలోన్ ఇస్ రియల్ నాలెడ్జ్.
0: ఈ అజ్ఞానం ఉండినంత వరకు కూడా మనం దుఃఖంలోకి దూరం అయ్యేటువంటి మార్గం లేదు.
1: యాజ్ లాంగ్ యాజ్ వీ హావ్ దిస్ ఇగ్నోరెన్స్ వీ కెన్ నెవర్ బి ఫ్రీ ఫ్రమ్ సారో అండ్ గ్రీఫ్.
0: సాధ్యమైనంత వరకు దేహభ్రాంతిని వదులుకొని,
1: టు ది ఎక్స్టెంట్ ఇట్ ఇస్ పాసిబుల్, ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది
0: దైవభ్రాంతిని అభివృద్ధి గావించుకోవడానికి తగినటువంటి కృషి చేయటమే మానవుని ప్రధాన కర్తవ్యము.
1: డెవలప్ అటాచ్మెంట్ టు గాడ్, దిస్ ఇస్ ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్.
0: మొట్టమొదట మాతృమూర్తిని గౌరవించండి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్
0: మాతృమూర్తిని ప్రేమించండి.
1: యువర్ మదర్ అండ్ లవ్ యువర్
0: మాతృమూర్తిని సేవించండి.
1: సర్వ్ యువర్ మదర్.
0: ఈ దేహములకు మూలకర్త అయినటువంటిది మాతృమూర్తి.
1: మదర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఫిజికల్ బాడీ.
0: కనుక ఎవ్వరికూ తల్లిని బాధించడానికి ప్రయత్నించి,
1: నో వన్ షుడ్ కాజ్ ఎనీ హార్మ్ ఆర్ హర్ట్ టు ది మదర్.
0: ఈ విధమైనటువంటి యొక్క మార్గమును మనము ప్రారంభించినంత వరకు కూడా మనకి ఈ దుఃఖం తప్పదు.
1: ఇఫ్ వి గో ఆన్ ది రాంగ్ పాత్, వీ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ ది సారో.
0: మొదటి దినము మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము ఇదియే.
1: The lesson which you have to learn on the very first day
0: is ee paatham nerchukolaka manam parikshalo uttirulu kaalemu.
1: Without learning this lesson we cannot pass the examination.
0: Prathamika class lopala uttirulu kaakunda manamu unnata school ku velladaniki veelu kaadu.
1: Without passing the various classes in the primary school you cannot go to high school.
0: Kanuka motta motta mana tallini manam santrupti pachadaniki prayatninchali.
1: In the very first instance we must please our own mother.
0: Nenu illu gelchi rachagalchamannaru.
1: This is the meaning of conquer your home.
0: Tallini santrupti pachadinattu neevu daivanni ee reetiga santrupti kalchagalavu.
1: If you cannot please your own mother, how can you please God?
0: Tallini gauravinchaleinattu nee shakti samarthyam daivanni ee reetiga gauravinchagalavu.
1: If you do not have the capacity to please your own mother, how can you give satisfaction to God?
0: Motta motta manaku anni vidhamulu kodanu tana raktanni tana jeevitanni తన యొక్క సర్వశక్తిని కూడా దారబోసినటువంటి తల్లిని గౌరవించడం నేర్చుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
1: దేర్ఫోర్ యూ మస్ట్ లెర్న్ టు రెస్పెక్ట్ అండ్ ఆనర్ ద మదర్ అండ్ విత్ దిస్ ఐ బ్లెస్ యూ అండ్ బ్రింగ్ ది డిస్కోర్స్ టు ఏ క్లోజ్.

وَلِيٍّ